శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026 అక్టోబర్ 8వ తేదీ గురువారం. సమయం 5:58 దాటి 59 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి మార్కపురం 101.5 FM. భక్తిరంజని, శ్రద్ధ, సభూరి, ఈ రెండు మాటలతో భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన సద్గురు శ్రీ షిరిడీ సాయినాథుని స్మరించుకుందాం. సాయినామ స్మరణతో మనసుకు ప్రశాంతతను, హృదయానికి ఆధ్యాత్మికత, ఆనందాన్ని అందించే భక్తిగీతలను ఇప్పుడు ఆలకించేద్దాం. ఓం సాయిరాం కార్యక్రమంలో షిరిడీ సాయి భక్తిగీతాలు వింటారు.

మనసే హారతిగా ఆయనకు అర్పించుకుంటే శాంతికి సాకారమై, ప్రేమకు శ్రీకారమై, మమతకు ఆధారమై, సమతకు సోపానమై, జన్మ పరమ పావనమై ఓ శిరిడీ

శ్రోత శిఖామణులకు శిరిడీ సాయి ఆశీస్సులు లభించుగాక. సాయి నామశ్రవణం సకల పాపహరణం, సాయి గాన సుధారసం దివ్య మోక్ష సాధనం. అటువంటి అమోఘ శక్తిగల సాయినాథుని మహిమాన్విత చరితను గానం చేసిన విన్న ఆ జన్మ జన్మ జన్మలకు చరితార్థమవుతుంది. కొలచిన వారికి కొంగు బంగారమే, తలచిన వారికి తనువు ధన్యమే. వినూత్న ధర్మాలయం, విజయ ప్రదాయనం, సాయి హృదయాలయం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయని మనసార మదిలో తలవవే మనసా.

షిరిడీలో గుడి గంట మోగితే భక్తుడిలో గుండె గంట మోగదా, కృష్ణలో గంగమ్మ సైతం కలిసి పొంగదా. బాలుడిగా వచ్చి సిద్ధుడిగా నిలిచిన నిర్గుణుడు శ్రీ సాయి, ఆయనకి వందనం, పాదాభివందనం.

ఏమీ అడగవు, ఎందుకు అడగవు, ఏది దాయవు, ఎవరిని దోచవు, అన్నీ భరించి

సకల పాపముల హరించి బాధలు సహించి మా బాధల సంహరించి ఆదుకునే సాయి శరణం నువ్వే శరణ్యం.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కావ్య ప్రయోజనాలు అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ జంధ్యాల జయశంకర్ బాపూజీ.
1: కావ్యం వల్ల ప్రయోజనమేమిటి అన్న ప్రశ్నకు మమ్మటుడు అనే ఆచార్యుడు తన కావ్యప్రకాశం అనే అలంకార శాస్త్ర గ్రంథంలో ఇలా సమాధానం చెప్పాడు. కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే సజ్జపరనివృతయే కాంతాసమ్మితతయా ఉపదేశయుజే. అంటే కావ్యం లోకంలో ప్రఖ్యాతిని తెస్తుంది, ధనాన్ని సమకూరుస్తుంది, వ్యవహార జ్ఞానం కలిగిస్తుంది, అమంగళాలను హరిస్తుంది, ఆనందాన్ని అందిస్తుంది, స్త్రీలాగా చక్కని ఉపదేశాన్ని సమకూరుస్తుంది. ఈ భావాన్ని ముందుంచుకొని 15వ శతాబ్దానికి చెందిన

0: అంతమాత్యుడు అనే కవీంద్రుడు తన భోజరాజీయం అనే కథానక కావ్యంలో ఒక సీసపద్యంగా ప్రపంచీకరించాడు. సకల విద్యలయందు చర్చింప కవిత ఉత్కృష్టమన్రు, అది నిత్యకీర్తి కొరకు, అర్థాప్తి కొరకును, వ్యవహార లక్షణం విరిగెడి కొరకు, అనేక విధములగు నమంగళముల హరియించు కొరకు, ఉచిత నిత్య సౌఖ్య సంసిద్ధి కొరకు, వనర కాంతా సమ్మితోపదేశంబున ప్రీతిమై హితమాచరించు కొరకు అయ్యగానా పెద్దలాచరించెదరు. ఈ పద్యంలో కావ్యం వల్ల కలిగే ఉపయోగాలను వివరించిన అనంతమాత్యుడు ఆ పైన, పూర్వం పెద్దలు గొప్ప గొప్ప కవిత్వాలు వెలయించారు, ఇప్పుడు నా వంటి పిల్లవాడి కవిత్వం లోకానికి నచ్చుతుందా అన్న తన సందేహానికి సమాధానంగా తానే ఇలా భావించాడు. వెలయగ తొంటి పెద్దల కవిత్వము ఓలె తుచించునొక్కో నే పలికెడు నూత్న కావ్య రసభావములు. అయినను భూమి తల్లిదండ్రులకు నిజాగ్రసూనుల పటు ప్రచురోక్తుల కంటే చిన్న బిడ్డల విడతొక్కు పల్కులు దృఢంబగు ముద్దుల నీనకుండునే. ఇది అవధులు లేని అనంతమాత్యుడి వినయానికి తర్కణం. తల్లిదండ్రులకు తమ పెద్ద కుమారుల పెద్ద పెద్ద మాటల కంటే చిన్న బిడ్డల వచ్చిరాని ముద్ద పలుకులు ముద్దుగొలుపుతాయి కదా. అనంతుడి లోక పరిశీలనా దృష్టి ఇందులో మనకు కనిపిస్తుంది. వాల్మీకి మహర్షి రామాయణం రచించకపోతే రాముడు లేడు. వ్యాసమునీంద్రుడు భారతం వ్రాయకపోతే ధర్మరాజు లేడు. పూర్వపు మహాపురుషుల కీర్తులు కవుల కావ్యాలలో శాశ్వతత్వాన్ని సంపాదించుకున్నాయి. ఈ విషయాన్నే అనంతమాత్యుడు ఇలా వ్యక్తీకరిస్తాడు. ఆరువురు చక్రవర్తులు, పదారువురు రాజులు నేటివారలే, ఉరివి బహుప్రకారముల నొప్పుగ పాలన చేయరే, గుణాఖర్వులు వారలుం జనిరికాదే, తదీయ శంభులు ఎల్లెడన్ పరువుట సత్కవీంద్ర ఘన భాషిత సత్కృతి మూలమే కదా. భోజరాజీయ మహాకావ్యానికి నాయకుడైన భోజరాజు కూడా న్యాయం, ధర్మం, అహింస, నీతి అనే ఉత్తమ గుణాలు నింపుకొన్న మహాపురుషుడు. అందువల్లనే సర్పటి అనే సిద్ధపురుషుడు భోజరాజుతో ఇలా అంటాడు. ఏతన్మాత్ర మహీపతివే తగవును ధర్మమును అహింసారతియున్ నీతియు అనగల ఈ గుణజాతము నీయందకాదే శాశ్వతమయ్యన్. ఇంతేకాక కలగక ఆడుమాట లయకాలునినైన శమింపజేయదే, పురాణగోష్ఠికెనయే సౌఖ్యంబులుండెవ్వియున్, భూవలయంబునన్ పలికి బొంకుటయున్ బ్రతుకే తలంపగన్, నాతికి చాలు భర్తయ ధనంబులు సొమ్ములు వేయునేటికిన్, గతోదక సేతువుల ప్రయోజనంబుగలదే మొదలైన సూక్తులు అనంతమాత్యుడి భోజరాజీయంలో కనువిందుగా కనిపిస్తాయి.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కావ్య ప్రయోజనాలు అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ జంధ్యాల జయశంకర బాపూజీ.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం రైతుకు సందేశం. ఈనాటి రైతుకు సందేశం కార్యక్రమంలో పాల ఉత్పత్తుల తయారీ మరియు నిల్వ పద్ధతుల గురించి వివరాలు వింటారు.

0: రైతుకు సందేశం మీ శ్రేయస్సే మా ధ్యేయం.
1: ఇవాళ కార్యక్రమంలో పాల ఉత్పత్తుల తయారీ మరియు నిల్వ పద్ధతుల గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.

పాలు శ్రేష్టమైన బలవర్ధక ఆహారము. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. అన్ని వయసుల వారు తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్థము. పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు, గేదెలు, మేకలు మరియు గొర్రెలు. పాడి పరిశ్రమ అనేది వ్యవసాయంలో ఒక భాగం. పాడి ఆవులు, మేక, గొర్రెల నుండి దీర్ఘకాలం పాల ఉత్పత్తి కోసం పశు పోషణ చేసి వాటి నుండి వచ్చే విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయుట చిన్న తరహా నుండి పెద్ద పరిశ్రమగా పరిగణించబడుతుంది. పాలను ఉత్పత్తి చేయడం, దానిని శుభ్రం చేయడం, పాలపొడి తీయడం, పాలుగా మళ్లీ మార్చడం, రిటైల్ వాణిజ్యానికి పాలు పంపడం వంటి అనేక దశలు దీనిలో ఉన్నాయి. పాల ఉత్పత్తులలో ప్రపంచంలోనే మన భారతదేశం మొదటి స్థానంలోనూ, మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మన దేశంలో సంవత్సరానికి సగటున 107.7 లక్షల మెట్రిక్ టన్నుల పాలను మరియు దేశ ఆర్థిక పురోగతికి 9% వరకు ఉపయోగపడుతున్నది. పాలలో పోషక విలువలు నిండుగా ఉన్నవి. కొవ్వు పదార్థాలు 4%, పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు 4.7%, మాంసకృత్తులు అంటే ప్రోటీన్లు 3.3%, నీరు 88%, ఆవు పాలలో 100 గ్రాములకు 69 కేలరీలు, గేదె పాలలో 100 కేలరీలు మరియు మేక పాలలో 66 కేలరీలు శక్తి ఉంటుంది. ఇదే విధంగా పాల ఉత్పత్తుల ద్వారా నిల్వ పదార్థాలను కూడా మనం చిన్నపాటి పెట్టుబడులతో స్థాపించుకోవచ్చు. నిల్వ పద్ధతుల ద్వారా మనం పాలను ఉపయోగించి వివిధ పదార్థాలను చేసుకోవచ్చు. అవి ఏమనగా, మీగడ తీసిన పాల నుండి కొవ్వు పదార్థం అంటే క్రీమ్ను పాలకోవా, కలాఖండ్, వెన్న, మజ్జిగ, నెయ్యి, పన్నీరు, ఐస్ క్రీములు మొదలగు మిఠాయిలను చేసుకోవచ్చు. పాలను తోడు పెట్టినచో పెరుగు తయారవుతుంది. పెరుగును పలచగా నీటితో బాగా చిలికితే మజ్జిగ, లస్సీ తయారవుతాయి. మజ్జిగను చేసే ప్రక్రియలో వెన్న తయారవుతుంది. వెన్నను మరగబెడితే నెయ్యి వస్తుంది. 2005 సంవత్సరం సర్వే ప్రకారం భారతదేశం పాల ఉత్పత్తులు కనీసం 91,940 మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి చేస్తున్నాయి. నిల్వ పాల పదార్థాలను ఎలా తయారు చేయాలో మరియు కుటీర పరిశ్రమకు కావలసిన పరిసరాలను వివరించడం జరిగినది. ముందుగా పాల నుండి నిమ్మరసం లేదా ముందు రోజు పులిసిన మజ్జిగ కలిపి విరగగొట్టి చెనా చేసిన తరువాత మనం పన్నీరును తయారు చేసుకోవచ్చు. పన్నీరు దక్షిణ ఆసియా వంట విధానంలో అతి సహజమైన తాజా జున్ను. ఇది భారతదేశంలో నుండి పుట్టినది. భారతదేశపు తూర్పు ప్రాంతాలలో దీనిని సాధారణంగా చెనా అంటారు. ఇది నిల్వ ఉండే ఆమ్లభరిత కరగని పాల జున్ను లేదా వేడి పాలను నిమ్మరసం లేదా ఇతర ఆమ్ల ఆహార పదార్థాలతో విరగగొట్టే పెరుగు జున్ను అంటే పాలు విరుగుడు. పన్నీరు తయారీలో ఆహార ఆమ్లాన్ని అంటే సాధారణంగా నిమ్మరసం, వెనిగర్, సిట్రిక్ ఆమ్లం లేదా పెరుగు, వేడి పాలకి కలిపిన పాలు విరుగును మస్లిన్ లేదా జున్ను గుడ్డలో ఆరబెట్టి అధికంగా ఉన్న నీరు తొలగించాలి. వడకట్టిన పన్నీరుని మంచి ఆకారం రూపం రావడానికి గాను చల్లటి నీటిలో 2-3 గంటల పాటు ముంచి ఉంచాలి. తరువాత వీటిని చతురస్రాకారపు ముక్కలుగా కోసుకోవచ్చు. 1 లీటరు పాలకు గాను మనకు 300 గ్రాముల వరకు పన్నీరు వచ్చును. పన్నీరును కూరల్లో ఇతర వంటకంగా వాడుకోవచ్చును. పాలకోవా పాలతో చేసే స్వచ్ఛమైన మిఠాయి. ఇది మంచి రుచి కలిగిన బలవర్ధకమైన ఆహారం. మనం కుటీర పరిశ్రమకు మార్కెట్లో కోవా మేకింగ్ అంటే తయారు చేసే యంత్రం లభించును. 1 లీటరు పాలకు 10-15% పంచదార పోసి చిక్కగా కోవా అయ్యేంత వరకు కలయబెడుతూ మరగబెట్టాలి. ఉండపాకం అయ్యాక దింపాలి. వెచ్చగా ఉన్నప్పుడే బిల్లలుగా చేసుకోవాలి. ఒకవేళ మనకు కలకండ స్వీట్ కావాలనుకున్నప్పుడు కోవా చివరి దశలో 0.5 నుంచి 1% సిట్రిక్ ఆమ్లాన్ని వేసుకుని బాగా తిప్పి కడాయి నుంచి వేరు చేయాలి. దీన్ని కూడా వేడిగా ఉన్నప్పుడు ముక్కలుగా కోసుకోవచ్చును. వెన్నను క్షీరదాల పాల నుండి తయారు చేయుదురు. ముఖ్యంగా ఆవు, గేదె, మేక పాల

నుండి తయారు చేస్తారు. పాల సేకరణ కేంద్రాల వారు పాలను గ్రామీణ ప్రాంతాల నుండి వారి సిబ్బంది ద్వారా పాలను స్వీకరించెదరు. సేకరించిన పాలలో ఉన్న వెన్న శాతం ఆధారంగానే పాల ధరను చెల్లించెదరు. పాలలో కొవ్వు 6 నుంచి 8% వరకు ఉండును.

0: పెట్టిన పాలు మరో కవాటం ద్వారా వెలుపలికి వచ్చును. వెన్నను ఒక పాత్రలో నిల్వ చేస్తారు. పాలను ఫ్యాక్చరైజేషన్ చేసి శీతలీకరించి పాలను ప్యాకెట్లలో నింపి సీల్ చేసి విక్రయిస్తారు. ఇలా వెన్న తొలగించిన పాలలో 2.2% నుండి 3% వరకు క్రొవ్వు ఉండును. ఇలా తయారైన వెన్న తెల్లగా మెత్తగా ఉంటుంది. 20-25% వరకు నీటిని కలిగి ఉంటుంది. వెన్న నుండి నెయ్యిని తయారు చేసి విక్రయించవచ్చు. ఇలా వివిధ రకాల పాల పదార్థాలను, ముఖ్యంగా నిల్వ ఉండు పదార్థాలను కొంచెం పెట్టుబడితోనే కుటీర పరిశ్రమగా ఇంటి వద్దనే స్థాపించుకోవచ్చు. ఇలాంటి పాల పదార్థాలను పాలిథిన్, HDPF, LDPF మరియు ఇథిలిన్ కోపాలిమర్స్ ఉపయోగించి తయారైన ప్యాకేజింగ్ మెటీరియల్స్ ను వినియోగించి తక్కువ ఉష్ణోగ్రతలో, అంటే 5 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర నిల్వ ఉంచుకోవచ్చును. అయితే
1: మీరింతవరకు రైతుకు సందేశం కార్యక్రమంలో పాల ఉత్పత్తుల తయారీ మరియు నిల్వ పద్ధతుల గురించి వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమవుతారు. ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. యువతలోని నైపుణ్యం ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో నిన్న రాత్రి సమావేశమయ్యారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్, జిల్లాల వారీ కార్యాచరణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కేంద్ర రాష్టాల వాటాలపైనా చర్చించారు. కాగా ఈరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు. ఈ సందర్బంగా విశాఖ మెట్రో బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదంతో పాటు నదుల అనుసంధానం, కరువు నివారణకు కేంద్ర సహాయం కోరనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రాష్టంలో విదేశీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యాసంస్థల ఏర్పాటు కోసం రూపొందించిన ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్దసారథి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవ ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు. తల్లికి వందనం పథకానికి 10,208 కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు వసతి గృహాలు, గురుకులాల డైట్ ఛార్జీలను 10% పెంపు వంటి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరిస్తూ,
1: ప్రైవేట్ పాఠశాలల ఏర్పాటు లేదా రిజిస్ట్రేషన్ అనుమతించే ముందు ఆ ప్రాంతంలో ముందుగా సర్వే చేయాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, అక్కడ బడి అవసరం ఉందని నిరూపించాలనే నిబంధనలను ఈ సవరణ ద్వారా తొలగిస్తారు. రాష్టంలో అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలు నాణ్యమైన ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఆకర్షించేందుకు విద్యారంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఉన్నత విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మన పిల్లలకి వెంటనే ఉద్యోగావకాశాలు లభించే విధంగా కరికులం, సిలబస్ కూడా మార్పులు చేయమని చెప్పేసి కూడా
0: క్షయ నిర్మూలనకు ప్రభుత్వం సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. విజయవాడలోని లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షయ నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ ఈ వ్యాధి ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉందని పేర్కొన్నారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంతో కేంద్ర

0: ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రభుత్వం, ప్రజలు సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని గవర్నర్ కోరారు. కృత్రిమ మేధతో ప్రయోజనాలు ఉన్నప్పటికీ భవిష్యత్తులో దానివల్ల తలెత్తే సమస్యల నివారణకు ఐటీ నిపుణులు కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మనిషి అందించిన డేటా ఆధారంగానే కృత్రిమ మేధ అభివృద్ది చెందుతోందని అన్నారు. మారుమూల ప్రాంతాలు, ఆదివాసీలకు దూర విద్యను అందించడంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు. విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం అర్హులైన వారికి 4 నెలల్లోనే కారుణ్య నియామక ఉత్తర్వులు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ జెన్కో సంస్థలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 27 మందికి అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా విధులు నిర్వహిస్తా, వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోతే వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పడకూడదు, వాళ్ళు కూడా అన్నదానగా ఉండాలి ఈ డిపార్ట్మెంట్ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం. 27 మంది ఇంజనీర్లుగా గానీ, లేకపోతే జూనియర్ ఇంజనీర్లుగా గానీ, జూనియర్ ప్లాంట్ అటెండర్లుగా గానీ, ఆఫీస్ అపార్ట్మెంట్ గానీ, ఏ ఎడ్యుకేషన్ చదువుకుని ఉంటే వాళ్ళు చదువుకున్న చదువుకు తగ్గట్టుగా ఈ ఉద్యోగ నియమ పత్రాలు ఇస్తున్నాము.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ను పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్లోని సివెల్లేలో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి ఎక్స్ప్లర్జర్ సంస్థ రూపొందించిన నివు ఏఏను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో కృత్రిమ మేధ ఏఏ స్మార్ట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటక ప్రాంతాల సమాచారం తెలుసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందించి స్థిరమైన ఉపాధి కల్పించడమే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 లక్ష్యమని కేంద్ర రాష్ట అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడాప్ ఆధ్వర్యంలో కౌశల్య యోజనపై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు, శిక్షణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక, ఉపాధి కల్పన, అనంతర పర్యవేక్షణ వంటి అంశాలపై కార్యశాలలో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనా ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన వికసిత్ భారత సంకల్ప సభలో పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న పాల్గొన్నారు. సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి మాట్లాడుతూ,
3: మోదీ గారు ఇచ్చినటువంటి సందేశం విన్న తర్వాత యువత కోసం వారిని దేశ భవిష్యత్తుగా భావిస్తూ వారిని సుదృఢం చేయాలి అనేటువంటి లక్ష్యంతో వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇవన్నీ కూడా వారు సైతం వేదిక నెక్కి మా అందరికి తెలియజేసినటువంటి విషయం. భావి తరాల వారు డ్రగ్స్ కి దూరంగా, మద్యపానానికి దూరంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది సక్రమంగా వినియోగించుకుంటూ భావి భారత పునాదులు వారు కావాలని చెప్పి అభ్యర్థిస్తూ,
0: యువతలోని నైపుణ్యం, ప్రతిభ, ప్రపంచస్థాయి పోటీతత్వమే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్లో జరిగిన డీఈషా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. యువత ప్రతిభ కారణంగానే హైదరాబాద్ సాంకేతికత, ఆవిష్కరణలు, ఆర్థిక సేవలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రముఖ గమ్యస్థానంగా ఎదుగుతోందని తెలిపారు. ప్రపంచ సంస్థలు కేవలం తమ కార్యకలాపాలను నిర్వహించే ప్రదేశంగా కాకుండా కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్ సాంకేతికతల అభివృద్దికి తెలంగాణను కేంద్రంగా ఎంచుకునేలా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజావ్యాజ్య విధానం ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ విధి విధానాల

ఖరారుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న సమావేశమయ్యింది. మంత్రులు ఎన్ఎండి ఫారూక్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, వై సత్యకుమార్ యాదవ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇతర రాష్టాల్లో అమలవుతున్న విధానాలపై న్యాయశాఖ అధికారులు మంత్రివర్గ ఉప సంఘానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమవుతారు. ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం, సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటున్నారు ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం. ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు ఆహారం ఆరోగ్యం అనే కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. అలాగే 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ కెవిఎస్ఎన్ మూర్తి. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన భారత వైమానిక దళ దినోత్సవం గురించి కొన్ని వివరాలు, అనంతరం జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవడం ఎలా అనే అంశం గురించి శ్రీ గాయం వెంకటనారాయణ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ ప్రసారమవుతాయి. 8:35 మనసు పలికే లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 నానాటికి పెరిగిపోతున్న వృద్ధాశ్రమాలు కారణాలు జీవనవేదం సేవా ఆశ్రమం నిర్వాహకులు శ్రీమతి జగ్గరపూడి రాజకుమారి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అలాగే 10:00 ప్రజాసేవతో దేశసేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఎం పై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం 10:20 వివిధ్ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక ఈ సాయంత్రం 4:50 పాటకు పరవళ్లు కార్యక్రమంలో సినీ గీతాలు, అలాగే ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాల గురించి మరియు అడవి బాపిరాజు గారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన టెక్నాలజీ పర్సనాలిటీ అవార్డ్స్ అనే అంశాల గురించి ప్రసారమవుతుంది. 6:00 అనంతరం రాత్రి 11:00 హిందీలోను, 6:05 అలాగే 9:00 అనంతరం 11:05 ఆంగ్లంలోను, 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, అలాగే 8:30 కూడా తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35 స్వరమై పలికే భక్తి డివోషనల్ ఫిల్మ్ సాంగ్స్ ప్రసారమవుతాయి. 7:00 ఆహారం ఆరోగ్యం కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో పద్ధతులలో రైతులను ఆదుకునే ప్రభుత్వ పథకాలు

గురించి ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:15 మై మరచలే సూపర్ హిట్ మెలోడీ సాంగ్స్ ప్రసారమవుతాయి. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 అలనాటి మధురాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు. ఈ అంశం గురించి ఐటివరం గ్రామ కళాకారులు శ్రీ గూడూరు జయరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:30 జానపద రంజని కార్యక్రమంలో శ్రీ బాలభక్త బ్రహ్మానంద నాట్యమండలి బృందం వారిచే పండరి భజనలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఆహారం ఆరోగ్యం కార్యక్రమంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన ఆరోగ్యంలో ఆహారానికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఊబకాయం లేదా థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బరువు తగ్గాలనే ఉద్దేశం భోజనం పూర్తిగా మానేయడం లేదా క్రాష్ డైట్స్ పాటించడం సరైన పద్ధతి కాదు. శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా తగిన పరిణామంలో సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. రోజువారీ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, శనగలు, పెసలు వంటి పోషక పదార్థాలను చేర్చుకోవాలి. బియ్యం లేదా ఇతర ధాన్యాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం కూడా లేదు. మన శరీర అవసరానికి తగిన పరిణామంలో తీసుకోవాలి. కాలానుగుణంగా లభించే పండ్లను కూడా మితంగా తీసుకోవచ్చు. ఇలా వివిధ రకాల సహజ ఆహారాలను సమతుల్యంగా తీసుకోవడం ఆరోగ్యానికే మేలు చేస్తుంది. ఊబకాయం ఉన్నవారు ముఖ్యంగా అధికంగా వేయించిన పదార్థాలు, స్వీట్లు, చక్కెర కలిగిన పానీయాలు, ఫాస్ట్ ఫుడ్స్ మరియు తరచుగా తీసుకునే ప్యాకెట్ ఫుడ్స్ను తగ్గించడం మంచిది. ఆకలికి మించి తినకూడదు. భోజన పరిణామంలో శ్రద్ధ పెట్టాలి. నెమ్మదిగా తినడం, తగినంత నీరు తాగడం, క్రమమైన నిద్రను పాటించడం కూడా ఆరోగ్యకరమైన జీవన శైలిలో ముఖ్యమైన భాగాలు. థైరాయిడ్ ఉన్నవారు ప్రత్యేకమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలనే నియమం కూడా ఏం లేదు. అయితే వైద్యులు సూచించిన థైరాయిడ్ మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా థైరాయిడ్ మందులు తీసుకునే సమయం, ఆహారం ఇతర సప్లిమెంట్లతో ఉండాల్సిన విరామం విషయంలో వైద్యుల సూచనలను పాటించాలి. అయోడిన్ను అధికంగా తీసుకోవడం కూడా మంచిది కాదు. వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహారంలో మార్పు చేసుకోవడం ఉత్తమం. చివరగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఊబకాయం ఉన్నా, థైరాయిడ్ సమస్య ఉన్నా ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. సమతుల్యమైన ఆహారం, తగిన శారీరక చలనం, మంచి నిద్ర, ఒత్తిడిని నియంత్రించుకోవడం ఇవన్నీ కలిసి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైన డైట్ లేదా బరువు తగ్గించే ప్రణాళికలను ప్రారంభించే ముందు వైద్యులు లేదా అర్హత కలిగిన పోషకాహార నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఆహారం పట్ల శ్రద్ధ, ఆరోగ్యం పట్ల బాధ్యత, ఇవే ఆరోగ్యకరమైన జీవితానికి బాటలు. మీరింతవరకు ఆహారం ఆరోగ్యం అనే కార్యక్రమంలో కొన్ని వివరాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ పదవ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత మొబైల్ కాంగ్రెస్ పదవ సంచికను ప్రారంభిస్తారు. ఇది టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక ఆవిష్కరణల్లో భారత్ సాధించిన విశేష ప్రగతిని ప్రదర్శించడంతో పాటు సహకారం, పెట్టుబడులు, జ్ఞాన మార్పిడికి గ్లోబల్ వేదికను అందిస్తుంది. హద్దులు లేని విస్తరణ అనేది ఐఎంసీ 2026 ఇతివృత్తం. ఇది డిజిటల్ ఆవిష్కరణలు, తదుపరి తరం అనుసంధానత, సాంకేతికత ఆధారిత వృద్దిలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల కార్యక్రమాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం ఆవిష్కరణలు, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ది, సమాజంలో అందరికీ డిజిటల్ ప్రాప్యత, సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థల అభివృద్దిపై దృష్టి సారిస్తుంది. ఐఎంసీ 2026 గ్లోబల్ టెక్నాలజీ నాయకులు, విధానకర్తలు, పరిశ్రమ నిపుణులు, స్టార్టప్లు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తెచ్చింది. 2026 ఎడిషన్లో 5G, 6G, తదుపరి తరం ఏఐ నెట్వర్కులు, సెమీకండక్టర్లు, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ తయారీతో సహా 9 ప్రధాన రంగాలు ఉంటాయి. అలాగే స్మార్ట్ మొబిలిటీ, స్టేడియం అనుభవాలు, పారిశ్రామిక రోబోటిక్స్, రవాణా సాంకేతికత అనే 4 కొత్త రంగాలకు కూడా తమ దృష్టి విస్తరిస్తుంది. ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుండి 150,000 మందికి పైగా ప్రతినిధులు, 500 మంది భాగస్వాములు, 600 స్టార్టప్లు, 900 మంది ఆలోచనాపరులు హాజరవుతారు. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడానికి, పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడానికి ప్రతిపాదించిన 5 సూత్రాల సంస్కరణల ప్రణాళికలపై చర్చిస్తారు. ఈ సంస్కరణలు చిన్న వ్యాపారాలకు పరిపాలనాపరమైన అడ్డంకులు తొలగించి ప్రక్రియలను సులభతరం చేయడానికి ఉద్దేశించారు.

పెట్టబడ్డాయి. ఈ ఐదు సూత్రాల ప్రతిపాదనలో ప్రక్రియల సంస్కరణలు, నిర్మాణ సంస్కరణలు, వ్యాపారం చేయడం సులభతరం చేయడం, సేవల ఎగుమతులు, ఈ కామర్స్ అంశాలు ఉన్నాయి. కొనుగోలుదారులు, విక్రేతల మధ్య ఆటోమేటిక్ ఇన్వాయిస్ మ్యాచింగ్, ఐటీసీ క్లెయిమ్ ప్రక్రియల్లో కాగితం పనిని తగ్గించడం, చిన్న పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ దాఖలు చేసే సంఖ్యను తగ్గించడం, చిన్న వ్యాపారాలకు బహుళ రాష్ట రిజిస్ట్రేషన్ల అవసరాన్ని తొలగించడం వంటి కీలక మార్పులు ఇందులో ప్రతిపాదించారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన 56వ సమావేశంలో సామాన్యులు, రైతులు, ఆరోగ్య రంగం, కార్మిక ఆధారిత పరిశ్రమలకు ఉపశమనం కలిగించేలా పన్ను రేట్ల హేతుబద్దీకరణకు కౌన్సిల్ ఆమోదం తెలియజేసిన సంగతి తెలిసిందే. గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీసే నాన్ మార్కెట్ విధానాలను నియంత్రించడానికి, అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తూ అమెరికా, 13 ఇతర దేశాలతో కలిసి భారత్ సంయుక్త మంత్రివర్గ ప్రకటనపై సంతకం చేసింది. 2026 సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో విస్కాన్సిన్లో మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల చర్చల అనంతరం USTR ఈ ప్రకటన విడుదల చేసింది. సంతకం చేసిన 15 దేశాల ప్రతినిధులు మాట్లాడుతూ, మార్కెట్లను దెబ్బతీసే విధానాలను అంతం చేయడం ద్వారా మాత్రమే స్వదేశీ పరిశ్రమలు, కార్మికులు, ఆర్థిక వ్యవస్థలను రక్షించుకోగలమని అన్నారు. దీనికి సమాచార మార్పిడి, సమన్వయ చర్యలు చాలా అవసరమని ఉద్ఘాటించారు. సంతకం చేసిన దేశాల్లో అర్జెంటీనా, ఆస్టేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, పోలాండ్, తుర్కీ, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం, భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతో దేశాన్ని రక్షించడానికి సిద్దంగా ఉంటుందని తెలిపారు. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమగ్ర వైమానిక దాడుల శక్తిని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఎక్సర్సైజ్ వాయుశక్తి, ద్రోణధాన్, ప్రస్తుతం జరుగుతున్న తరంగ్ శక్తి వంటి బహుళపక్ష విన్యాసాల ద్వారా ఐఏఎఫ్ తన పోరాట పటిమను నిరంతరం పరీక్షించుకుంటోందని చెప్పారు. యుద్ద సంసిద్దతతో పాటు విపత్తులు, సంక్షోభ సమయాల్లో సమాజానికి సేవలందించడంలో వైమానిక దళం ఎల్లప్పుడూ ముందుంటుందని వైమానిక దళాధిపతి గుర్తు చేశారు. కేంద్రం, రాష్టాల మధ్య సహకార సమాఖ్యతత్వాన్ని పెంపొందించడానికి ప్రధాని మోదీ ఆలోచనల మేరకు రూపొందించిన 2వ విభాగపు సదస్సు రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ 2 రోజుల సదస్సు 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుంది. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ ద్వారా పోషకాహారం, ప్రాథమిక విద్యను అందించడం, చిన్నపిల్లల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, చట్టపరమైన సంస్థాగత చట్రాల ద్వారా మహిళల భద్రతను నిర్ధారించడం, సంక్షేమ పథకాల ద్వారా మహిళా సాధికారతను పెంచడం ఉన్నాయి. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలు తమ అనుభవాలు, ఉత్తమ విధానాలు పంచుకుని నివేదికలు సమర్పిస్తాయి. ముగింపు సమావేశంలో ఈ కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీకి సమర్పిస్తాయి. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు విస్తీర్ణం పెరగడం, సానుకూల పంట పరిస్థితులు, కొత్త పంట దిగుబడులు మార్కెట్లకు రావడం వల్ల ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనివల్ల ప్రధాన వినియోగ మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల నుండి కొత్త ఉల్లి దిగుబడులు ప్రారంభమయ్యాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ట వ్యాప్తంగా ప్రధాన మండీల్లో ఉల్లి సగటు ధర క్వింటాలుకు 4,030 రూపాయల నుండి 3,475కి, అంటే దాదాపు 13% తగ్గింది. వినియోగదారులకు తక్కువ ధరకే అందించడానికి ప్రభుత్వం రైలు రవాణా కాందా ఎక్స్ప్రెస్, ట్రక్కుల ద్వారా 2,00,000 క్వింటాళ్లకు పైగా ఉల్లిని 123 నగరాలకు సరఫరా చేసింది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో
భారత ఆటగాళ్లు

మానుష దియా చితాలే చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్లో రుమేనియాకు చెందిన ఎడ్వర్డ్ ఐఎన్ఎస్కు బెర్నాడెట్ జోడీపై 11-9, 13-11, 11-3 తేడాతో విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరిన మొదటి భారత మిశ్రమ డబుల్స్ జోడీగా నిలిచారు. అయితే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో మానవ్ ఠక్కర్ 0-3 తేడాతో ఫ్రాన్స్కు చెందిన అలెక్సిస్ లెబ్రూన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్ 16లో దియా చితాలే యశస్విని ఘోర్పడే జంట చైనా జోడీ చేతిలో 2-3 తేడాతో ఓటమి పాలయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ 10వ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన భారత వైమానిక దళ దినోత్సవం గురించి కొన్ని విషయాలు వింటారు. అనంతరం జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవడం ఎలా, ఈ అంశం గురించి శ్రీ గాయం వెంకటనారాయణ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో, అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో ముందుగా నేటి మాట శీర్షికన భారత వైమానిక దళ దినోత్సవం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆకాశమే హద్దుగా, దేశ రక్షణే ధ్యేయంగా గగన తలంలో గర్జించే గర్జన భారత వీర జవాన్ల పరాక్రమానికి ప్రతీక భారత వైమానిక దళం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 8వ తేదీన భారత వైమానిక దళ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ఆకాశంలో మెరుపుల్లా దూసుకెళ్లే యుద్ధ విమానాలు, శత్రువులకు సింహ స్వప్నంలా నిలిచే మన వాయుసేన, దేశ రక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న వీర సైనికుల ధైర్య సాహసాలకు ఈరోజు ఒక ఘనమైన నివాళి. దేశ సరిహద్దుల్లో ముప్పు ఎదురైనా, ప్రకృతి విపత్తులు సంభవించినా, ఆకాశ మార్గంలో సహాయం అవసరమైనా ముందుండేది మన భారత వైమానిక దళమే. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వహించే ప్రతి వాయుసేన సైనికుడి త్యాగం, అంకితభావం మనందరికీ గర్వకారణం. ఆకాశంలో భారత త్రివర్ణ పతాకం గర్వంగా రెపరెపలాడే, దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటేలా మన వాయుసేన వీరులు సాగిస్తున్న వీరోచిత ప్రయాణానికి సెల్యూట్. వేగంలో మెరుపులు, ధైర్యంలో హిమాలయాలు, దేశభక్తిలో ఆకాశమే హద్దు. భారత వైమానిక దళానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రతి భారతీయుడి తరపున భారత వైమానిక దళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్.

0: మీరింతవరకు నేటిమాట శీర్షికన భారత వైమానిక దళ దినోత్సవం గురించిన కొన్ని విషయాలు విన్నారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మనిషి జీవించాలంటే ఎన్నో ప్రణాళికలు అవసరమవుతూ ఉంటాయి. విద్యార్థులకు ఒక రకంగాను, బయట సంపాదన మార్గంలో ఉండేటువంటి వ్యక్తి ఇంకొక విధంగాను, ఉద్యోగస్తులు ఇంకొక విధంగాను, వ్యాపారస్తులు ఇంకొక విధంగాను, అలాగే వంటింట్లో ఉండేటువంటి స్త్రీలు కూడాను ఒక ప్రణాళిక ప్రకారం తమ పనులు చేసుకోవటం, ఇలా ఒక్కొక్కరి జీవన విధానంలో ఒక్కొక్క వ్యక్తిని బట్టి వారు చేసే పని విధానాన్ని బట్టి నైపుణ్యం అనేది చాలా అవసరం. ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నైపుణ్యం. అసలు ఈ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి అంటే మనిషి ఒక స్కిల్ అనేది అవసరం. ఒక చాకచక్యంగా మనం చేసుకుపోవడం అనేది అవసరం. జీవితంలో ఈ స్కిల్స్ ఏ విధంగా తోడ్పడతాయి, అసలు ఈ లైఫ్ స్కిల్స్ అంటే ఏమిటో ఇవాళ మన స్టూడియోస్ లో ఉన్నటువంటి పాస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గాయం నారాయణ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలను తెలుసుకుందాం. నారాయణ రెడ్డి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సమాజంలో నడుచుకునేటువంటి ప్రతి ఒక్కరికి వారి నడత ఎలా ఉండాలి, వారు చేసేటువంటి పనిలో ధ్యాస ఎలా ఉండాలి, ధ్యాస ఏ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకున్నట్టయితే వారి జీవితం సుగతుల్యమవుతుంది, ఇవన్నీ విషయాలు మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం అండి. అసలు ఈ లైఫ్ స్కిల్స్ అంటే ఏమిటి, స్కిల్స్ ఎన్ని విధాలు ఉంటాయి, ఏ రంగాల్లో ఏ విధమైనటువంటి స్కిల్ ఉంటుంది, ఆ విషయాలన్నీ మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారా?
2: తప్పకుండానండి. లైఫ్ స్కిల్స్ అంటే జీవన నైపుణ్యాలు. జీవన నైపుణ్యాల్లో చాలా రకాల నైపుణ్యాలు ఉన్నాయండి. అసలు ఈ నైపుణ్యాలు ఎందుకని మనిషికి అవసరం, ఇది మొదటగా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరిలో నైపుణ్యాలు ఉంటాయి, లేవని కాదు. అయితే ఈ నైపుణ్యాలు, ఎలాంటి నైపుణ్యాలు మానవాళికి అవసరం? 10 మందిలో మనం పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలన్నా, మన జీవనయానాన్ని సౌకర్యవంతంగా ఆస్వాదించాలన్నా కూడా మనకు కొన్ని మెరుగైన నైపుణ్యాలని మనం అలవర్చుకొని నిరంతరం వాటిని అనుసరించినట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఏదో సాధారణంగా నేను పుట్టాను, సాధారణంగా పెరుగుతానంటే మాత్రం ఈ లైఫ్ స్కిల్స్ పెద్ద పని లేదు. కానీ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రత్యేకంగా మనం ఉండాలి అని అంటే ఈ స్కిల్స్ గురించి మనం తప్పకుండా చూడాలి.
1: అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మనిషి పుట్టింది మొదలుకొని పూర్తికాలం జీవించేంత వరకు కూడా ఎన్నో నైపుణ్యాలతో జీవించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ విద్యార్థుల కాడికి వచ్చేటప్పటికి ఆ చదువుల్లో అయితేనేమి, ఆటపాటల్లో అయితేనేమి, ఇతర రంగాల్లో అయితేనేమి ఒక ప్రణాళిక బద్ధంగా ఉండాలి అంటే ఎటువంటి నైపుణ్యాన్ని ఈ విద్యార్థులు అలవర్చుకోవాలి, ఆటపాటల్లో కానీ ఇటు చదువు విషయంలో కానీ?
2: తప్పకుండా పరిశీలిద్దామండి ఇటువంటి నైపుణ్యాల గురించి. మొట్టమొదటిగా మనము ఈరోజు మనిషి ప్రత్యేకమైనటువంటి, సృష్టిలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఎందుకని ప్రత్యేకత ఉంది మనిషికి అని అంటే, మనిషి అనేవాడు సంఘజీవి, ఆలోచించగలుగుతాడు, హావభావాలు వ్యక్తపరుస్తాడు, పనులు చేయగలుగుతాడు. ఈ లక్షణాలు సృష్టిలో మిగతా జీవరాశికి, మనిషికి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనిషికి కట్టబెట్టింది. మన సృష్టిలో
1: తేడా ఉంది,
2: తేడా ఉంది.
1: ఇతర ప్రాణులకు మనిషికి
2: తేడా ఉంది. ఆ మాటకు వస్తే ప్రాణులకే కాదు, మనిషికి కూడా తేడా ఉంది. ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే మనం ఈ వీణా వాణిని కనుక చూస్తే, ఒక ఆమె ఇద్దరు తల కరుసుకొని ఉంటుంది, బాడీ శరీరాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా, ఒక అమ్మాయి నిద్రపోవాలన్నప్పుడు ఇంకొక అమ్మాయి పడుకో మేల్కొని ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది. అంటే మనిషికిలో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయాలు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా రెండవది, స్కిల్స్ విషయానికి వస్తే ఈరోజు ప్రధానమైనది లాంగ్వేజ్ స్కిల్స్. మాట్లాడడం ద్వారా, ఏదైనా ఒక భాషలో మాట్లాడడం ద్వారా ఆ స్కిల్ ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. లిటరసీ స్కిల్స్, భాషాపరమైనటువంటి, అంటే విద్య వచ్చారాదా, విద్య సంతకం పెట్టగలమా లేదా అనేది మన ద్వారా, దాని ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అట్లే మన ఫంక్షనల్ స్కిల్స్ అంటాం, పని చేయడంలో నైపుణ్యం. రకరకాల పనులు ఈరోజు మనం చూస్తూ ఉంటాం, బ్యాంకులో అప్లికేషన్లు ఫిల్ చేయడం, పోస్ట్ ఆఫీస్లో అప్లికేషన్స్ ఫిల్ చేయడం, అర్జీలు రాయడం, లేకపోతే డాక్యుమెంట్ రైటర్స్, లేకపోతే రైల్వే బుకింగ్ కౌంటర్స్లో మనం ఫారాలు ఫిల్అప్ చేయడం కావచ్చు, ఇంకా ఇతరత్ర అనేక పనులు మనం ఇంట్లో వంట చేయడం కావచ్చు, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కావచ్చు, ముగ్గులేయడం కావచ్చు, గడ్డి కోయడం కావచ్చు, వాం వేయడం కావచ్చు, ఇట్లాంటి పనులు ఈ వొకేషనల్ ట్రైనర్ స్కిల్స్ లాగా ఉండవు, కానీ ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ అందులో దాగి ఉన్నాయి. ఇప్పుడు రైతులు మనం చేసే పనులు చూస్తే, నాగలి పట్టుకొని అరక దున్నడం కావచ్చు, అది కూడా ఒక ప్రత్యేకమైన స్కిల్. అందరూ అటువంటి పని చేయడం కుదరదు. కాబట్టి ఈ రకమైనటువంటి కూడా ఫంక్షనల్ స్కిల్స్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూస్తే వొకేషనల్ స్కిల్స్ అని చెప్పి వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జీవనోపాధులకి సంబంధించిన విషయం ఇది. టైలరింగ్ లేకపోతే ఇటుకలు తయారు చేయడం, కుండలు తయారు చేయడం, స్వర్ణకారుడు, ఇట్లాంటి విషయాల్లో వొకేషనల్ స్కిల్స్ అని మనం చెప్పుకోవడానికి అవకాశం.
1: వృత్తిపరమైనటువంటి
2: జీవనోపాధులకు సంబంధించినటువంటి నైపుణ్యాలు. దాని తర్వాత మనం స్పోర్ట్స్ స్కిల్స్ చూస్తే స్పోర్ట్స్ ఆటల్లో నైపుణ్యం ఉంటే రకరకాల ఆటలు ఈరోజు మనం చూస్తున్నాం, కబడ్డీ లేకపోతే క్రికెట్, క్యారం బోర్డు, చెస్, ఇట్లాంటి వాటిలలో ప్రావీణ్యం ఉంటే ఆటల్లో నైపుణ్యం ఉందని చెప్పేసి స్పోర్ట్స్ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు. దాని తర్వాత రీక్రియేషన్ స్కిల్స్, ఆట విడుపులో నైపుణ్యం, జోక్స్ వేయడం ఒక్కొక్క లేకపోతే ఇంకా ఇమిటేట్ చేయడం, అనుకరించడం ఇట్లాంటి విషయాల్లో స్కిల్ ఉందని అంటే ఆ వ్యక్తికి రీక్రియేషన్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి. కల్చరల్ స్కిల్స్ ఇది చాలా ముఖ్యమైనది, చాలా మందికి దీంట్లో ప్రావీణ్యం ఉంది. మ్యూజిక్ లో గానీ పాటలు పాడడం
1: అంతర్లీనంగా ఉంటుంది ప్రతి మనిషిలో.
2: ఇవి కూడా మనం అంటే ఏ విషయాలు ఈ రోజు ఉన్నాయనేది స్కిల్స్ గురించి మనం ఒక ప్రాథమికంగా మనం అంచనా వేసినప్పుడు ఇన్ని రకాల స్కిల్స్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో లైఫ్ స్కిల్స్ అనేది ఒక పార్ట్. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం.
1: ఈ జీవన నైపుణ్యం అంటే ఏమిటి?
2: ఈ జీవన నైపుణ్యాల గురించి మనం తెలుసుకోవాలంటే ముందు నా గురించి నేను తెలుసుకోవడం. నా గురించి నేను తెలుసుకోవడం అంటే నాకున్న బలహీనతలేంది, నాకున్న ఇష్టాలేంది, నాకున్న కష్టాలేంది, లేకపోతే నా బలాలేమున్నాయి, ఏ విషయాల్లో నేను వెనుకబడున్నాను,
1: బలహీనతలు
2: ఏ విషయాల్లో నేను ముందున్నాను అనే విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ నాలెడ్జ్,
1: తనకు తాను తెలుసుకోవడం.
2: తను తాను తెలుసుకోవడమే కాదు తన ఇంటి పరిస్థితి కూడా తెలుసుకోవాలి. తన ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, తన ఇంట్లో ఉన్నటువంటి మౌలిక వస్తువులు ఏమున్నాయి, ఆయనకి సహకరించేటటువంటి అంశాలు ఏమున్నాయి అనేది కూడా ఆయన తెలుసుకోవాల్సినటువంటి విషయం. తన కుటుంబమే కాకుండా తన వీధిలో లేకపోతే తన ఊర్లో తన గ్రామంలో ఏం వస్తువులు ఉన్నాయి, ఏం లేవు, ఇట్లాంటివి కూడా తెలుసుకోవడం ద్వారా తనకు తాను తెలుసుకోవడం అనేది ఈ సెల్ఫ్ అవేర్నెస్ లో నా గురించి నేను తెలుసుకోవడం అనేది ఒక ముఖ్యమైన పార్ట్. అవన్నీ తెలుసుకుంటే నీకు ఏవైతే ఉన్నతమైనటువంటి విషయాలు సహకరించే విషయాలను మెరుగుపరచుకొని మిగతా విషయాల పట్ల నువ్వు శ్రద్ధ కనపరిచినట్లయితే అవి కూడా మెరుగుపడడానికి అవకాశం ఉంది. ఏవైతే పనికిరాని ఉన్నాయో అవన్నీ తీసేసుకొని ఏవైతే ఉపయోగపడేటో వాటిని ముందు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది.
1: ముఖ్యంగా మీరు చెప్పినటువంటి లైఫ్ స్కిల్స్ లో ఈ భాషాపరమైనటువంటి నైపుణ్యాలు అని చెప్పి చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది భాషాపరమైందంటే భావ ప్రకటన, భావ వ్యక్తీకరణ, భావ స్వీకరణ, ఇవన్నీ కూడా మనం వ్యక్తం చేయటం కానీ మనం స్వీకరించటం కానీ అసలు మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటి నైపుణ్యం ఈ భాషాపరమైంది. మనం ఒక విషయాన్ని ఎదురు వ్యక్తులకు చెప్పేటప్పుడు, ఇప్పుడు సపోజ్ మీరు అన్నారు ఇందాక పోస్ట్ ఆఫీస్ దగ్గర పోయినప్పుడు, బ్యాంకు దగ్గర పోయినప్పుడు ఏదైనా సరే ఒక ఫామ్ ఫిలప్ చేయాలి అంటే మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో మనం భావాన్ని వ్యక్తం చేసే అవతల వ్యక్తికి అంటే చదువుకున్నటువంటి వ్యక్తికి దాని గురించి తెలిసినటువంటి వ్యక్తికి ఇప్పుడు నేను ఆ పోస్ట్ ఆఫీస్ నుంచి డబ్బులు తీయాలి, లేదు బ్యాంకు నుంచి డబ్బులు తీయాలి, లేదు బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ డబ్బులు వెయ్యాలి అనే విషయాన్ని క్లియర్ కట్ గా ఇదో ఇంత ఆ డబ్బు నేను బ్యాంకు లో వేయటం అంటాం లేకపోతే బ్యాంకు నుంచి తీయమంటాము ఇవన్నీ కూడా చక్కగా చెప్పగలిగినట్టయితే అది సింపుల్ నేను చెప్పింది. ఇతరత్ర ఇప్పుడు డాక్యుమెంటేషన్ అన్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే డాక్యుమెంటేషన్ ఇదో నాకు ఈ స్థలం ఈ విధంగా ఉంది, ఈ స్థలం ఈ వైశాల్యం ఇంత, పొడవు వెడల్పులు కానివ్వండి, ఇటు డైమెన్షన్స్ దిక్కులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని ఇవన్నీ చెప్పడం కానీ ఆ భావ ప్రకటన అనేది ఎదుటి వ్యక్తికి స్వచ్ఛంగా అర్థమయ్యేలా ఉన్నట్టయితే ఆ తెలిసినటువంటి వ్యక్తి కూడాను వాళ్ళకు కావాల్సింది సంపూర్ణంగా చేసి పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీరు చెప్పినటువంటి నైపుణ్యాలన్నింటిలో కూడాను ఈ భావ వ్యక్తీకరణ, భావ స్వీకరణ అనేది చాలా ముఖ్యం అనేది నా భావన. నేను ఈ సమాజాన్ని చూసినంత వరకు కూడాను
2: తప్పకుండా అండి. దీన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ గురించి మీరు మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ప్రభావవంతమైన భావాన్ని వ్యక్తీకరించడం, అవతల వ్యక్తికి మనం ప్రాపర్ గా మనం ఏమనుకుంటున్నామో చెప్పగలగడం. దీంట్లో రెండు రకాలుగా ఉందండి. వన్ వే కమ్యూనికేషన్, టూ వే కమ్యూనికేషన్ అని ఉంది. వన్ వే కమ్యూనికేషన్ అంటే మనం ఎదుటి వాళ్ళకి నుంచి మనం పేపర్ ఉంది, పేపర్ న్యూస్ పేపర్ ఉంది, రోజు మనం చూస్తూ ఉంటాం, దాంట్లో మనకు డౌట్స్ క్లారిఫికేషన్స్ కి అవకాశం లేదు. టూ వే కమ్యూనికేషన్ లో అవకాశం ఉంటుంది. సపోజ్ మా ఇంట్లో ఏవో కూరగాయలు ఇమ్మంటే ఏవి ఎందుకు ఎన్ని అన్ని ఇవన్నీ క్లారిఫికేషన్స్ కి అవకాశం ఉంది. వన్ వే కమ్యూనికేషన్, టూ వే కమ్యూనికేషన్ రెండు రకాలుగా ఉన్నాయి. కమ్యూనికేషన్ అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం అనే దానికే పరిమితం అయ్యలేదు. మీరు అన్నట్లు ఎదుటి వ్యక్తికి మనం ఏం చెప్పినామో అర్థమయ్యేటటువంటి పరిస్థితిని దాన్ని కమ్యూనికేషన్ చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ మనం చిన్న పిల్లోడు ఏడుస్తా ఉంటాడు, ఆ పాలు తల్లి వాడి బాధను అర్థం
1: చేసుకుంటే ఏడుపుని చూస్తే ఓహో పిల్లవాడికి ఆకలి అవుతుంది
2: అది అవుతుంది అని చెప్పి ఆమె అర్థం చేసుకునే పరిస్థితి. అంటే ఆ విధమైనటువంటి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ప్రభావవంతంగా కమ్యూనికేషన్ ఉండాలి. ఇవి ఉండాలి అని అంటే మనం అసలు బేసిక్ గానే మనం పరిశీలనటువంటి చేసి ఏది ఎట్లా అనేది మనం ముందే చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి ఈ రోజులలో వస్తా ఉన్నాయి, రకరకాల 10,000 కడితే నెలకి 10,000 రూపాయలు ఇస్తాం, 5 నెలలు ఇస్తాం, 6 నెలలు ఇస్తాం, ఇట్లాంటి ప్రచారాలు జరిగినప్పుడు, లేకపోతే ఏదో దెయ్యం ఉంది, లేకపోతే ఇంకొక వినాయకుడు పాలు అవుతున్నాడు, ఇట్లాంటి విషయాలు మనకు నాలెడ్జ్కి వచ్చినప్పుడు మనం వాటి పట్ల వాస్తవం ఎంత ఏంటి అనేది ఒకసారి మనం బేరీ చేసుకుని మన మనకు పూర్వీకులు ఏం చెప్తా ఉన్నారు, అనుభవాలు ఏం చెప్తా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ మనం బేరీ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా మనం అనేది ఆలోచించి భావాలని ఇతరులకి ప్రసారం చేయడం ద్వారా, దీన్ని ఈ వ్యవస్థలు మెరుగుపరచుకోవడం ద్వారా ఈ కమ్యూనికేషన్స్ ని స్కిల్స్ ని కూడా మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. ఇంకొక ముఖ్యమైన దీంట్లో ఏంటంటే కమ్యూనికేషన్ అనేది ఇరువురు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణే కమ్యూనికేషన్ కాదనే దానికి ఒక చాలా ఉన్నాయి రకాలుగా. ఇప్పుడు అవి మనం చూస్తే ప్రకృతి కూడా మనకి కమ్యూనికేట్ చేస్తుంది. వర్షాలు వచ్చేటప్పుడు ఉరుములు మెరుపులు రావడం, నల్లగా మబ్బు కావడం, లేకపోతే ఎర్రగా అవ్వడం, లేకపోతే భూకంపాలు సునామీలు వచ్చేటప్పుడు కుక్కలు ఇట్లాంటివి రావడం, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ చేస్తా ఉన్నాయి మనం సృష్టికి. సృష్టిలో మిగతా విషయం కేవలం మనుషులే కాదు, జంతువులు కూడా కమ్యూనికేట్ చేసుకుంటా ఉంటాయి. వాటికి మాటలు రావు, కానీ వాటి అరుపుల ద్వారా ఇంకా ఇతరత్ర ద్రవాలు విసర్జించడం ద్వారా తమ ఉనికిని ఇతర జంతువులకి తెలియజెప్పేందుకు అవి కూడా మనకు కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి. అందుకని కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రకంగా ప్రతి మనిషి కూడా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లుగా, తనకేం కావాలో అర్థమయ్యే

0: గా వివరించడం ద్వారా తనలోని స్కిల్స్ ని పెంచుకోవడానికి ఒక మంచి అలవాటు చేసుకోవాలనేది ఇక్కడ మనం చర్చించాల్సినటువంటి విషయం.
1: అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి జంతువుల అరుపులు విని పలాంది వస్తుంది, లేదు ఈ సునామీ వస్తుంది, లేదంటే ఇంకోటి వస్తుంది, భూకంపాలు వస్తాయి, ఇవన్నీ చెప్పారు. కాకపోతే ఈ నైపుణ్యాల కింద ఈ సృజనాత్మకతకి ఏమన్నా అవినాభావ సంబంధం ఉందా? అంటే అవి జంతువులు, ప్రకృతి మనకు తెలియజేస్తాయి, అంతో ఇంతో తెలియగలిగినటువంటి వ్యక్తి మనిషి. ఈ మనిషి ఈ సృజనాత్మకతను ఉపయోగించి ఆ సంజ్ఞల ద్వారా, ప్రకృతి ఇచ్చేటువంటి సంజ్ఞల ద్వారా ఏమైనా మనం తెలుసుకోవచ్చా? ఇప్పుడు మీరు చెప్పినట్టు తెలుసుకోవచ్చు, దానికి సృజనాత్మకత కావాలి, దానికి దీనికి ఏమన్నా అవినాభావ సంబంధం ఉందా?
0: సృజనాత్మక అనేది లైఫ్ స్కిల్స్ లో ఒక పార్ట్ అండి. క్రియేటివ్ థింకింగ్ అనే దీన్ని మనం చెప్పుకోవచ్చు. దీన్ని క్రియేటివ్ థింకింగ్ అంటే తక్కువ సమయంలో తక్కువ వనరులతో తక్కువ టైంలో సమయంలో తక్కువ వనరులతో ఏదైనా ఒక మంచి ఐడియాను కానీ మంచి ఆలోచనను కానీ మంచి వస్తువును కానీ తయారు చేసి అది 10 మంది మన్ననలు పొందగలిగితే ఆ వ్యక్తికి సృజనాత్మకమైనటువంటి విలువలు ఉన్నాయి, సృజనాత్మకంగా ఆలోచిస్తాడని చెప్పేసి మనం చెప్పవచ్చు. దాన్ని సృజనాత్మకంగా రావాలంటే ఆయనకు కూడా ఈ ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది తప్పనిసరిగా లోపల అంతర్లీనంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. సృజనాత్మకంగా ఆలోచించడం అంటే ఈరోజు మనం చాలా మంది మనం గమనించవచ్చు. ఈ మధ్య ఒక ఆయన చింత ఆకులో చీరను తీయడం అనేది మనం చూసాం. అంతకుముందు అగ్గిపెట్టులో పట్టేటటువంటి ఒక చీరను ఒక ఆయన తయారు చేసి గిన్నెస్ బుక్ రికార్డులో మన జిల్లాలోనే చీరాల ప్రాంతంలో చేసినటువంటి పరిస్థితి. ఈ విషయం ఏంటంటే ప్రతి వారిలో ఈ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఉన్నాయా లేవు అనేది మనం తెలుసుకోవడం కోసం మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దీనికి కొన్ని లక్షణాలు ఏంటంటే ఆశావాది అయి ఉంటాడు. ఈ సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. తను ఆ పనిని నిరంతరం ఆస్వాదిస్తూ ఉంటాడు కాబట్టి నిజాయితీగా ఉంటాడు. అందరి ఎక్కువ పనిని ఎక్కువ సమయం ఆ పనిలో గడపడానికి శాస్త్రవేత్తలు చూడొచ్చు మనం. ఆయన పదే పదే ప్రయోగాలు చేయడం వల్ల కొత్త కొత్త వస్తువులు తయారు చేయడానికి అవకాశం ఉంది. అందుకని ఏమున్నాయి ఈ లక్షణాలు ఆయనకు ఉన్నాయా లేవు అనేది ఆయన చేసే పనిని బట్టి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సృజనాత్మకమైన ఆలోచనలు అనేది ఒక ఈ స్కిల్స్ లో లైఫ్ స్కిల్స్ లో ఒక పార్ట్. దీని తర్వాత క్రిటికల్ థింకింగ్ అనేది ఇంకొక లక్షణం ఉంది. అంటే కష్టమైన ఆలోచనలు చేయడం, నిర్ణయాలు తీసుకోవడం, అమలు జరపడం. ఇప్పుడు డాక్టర్ ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం చూసినప్పుడు, ఒక పేషెంట్ మనం డాక్టర్ దగ్గర తీసుకుపోయినప్పుడు ఆ కండిషన్ సీరియస్ గా ఉన్నప్పుడు ఆయన డాక్టర్ ఆయనకి ఏమేం కావాలి పరీక్షలన్నీ చేసి అటువంటి పరీక్షల్ని నిరంతరం మళ్ళా అంతకుముందు ఉన్నటువంటి ఆలోచనలు, అంతకుముందు ఉన్నటువంటి ఆయన ఎక్స్పీరియన్స్ తీసుకుని ఆయనకి ఏం మందులు ఇవ్వాలి, ఆపరేషన్ చేయాలా లేదా అనేది అన్ని కూడా గమనించి ఆయనకు ఆ తగినటువంటి వైద్యం చేస్తాడు. అటువంటిప్పుడు ఆ డాక్టర్ ఎవరిని అడగడు ఈయనకి ఏం వైద్యం చేస్తాను ఏందనేది. పరీక్షలు చేసి పరీక్షల మీద ఆయనకున్నటువంటి పూర్వపు అనుభవాలను బేస్ చేసుకుని ఆయన ఆ పేషెంట్ కి వైద్యం అందించడానికి అవకాశం. అంటే క్రిటికల్ స్టేజ్ లో ఒక ఆలోచన చేయడం. ఇంకా మనం చూస్తే యుద్ధరంగంలో ఉన్నటువంటి కమాండర్స్ వాళ్ళందరూ కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకో అవతల స్ట్రాటజీని బట్టి వీళ్ళు నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకుని అమలు జరుపుతూ ఉంటారు. వీళ్ళు హానెస్ట్ గా ఉంటారు, నిర్భయంగా ఉంటారు, ఏది వచ్చినా కూడా వాళ్ళు బాధ్యత తీసుకోవడం, ట్రాన్స్పరెంట్ గా ఉండడం, ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా ఈ క్రిటికల్ గా థింక్ చేసే వాళ్ళకి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ లక్షణాలు మనలో ఉంటే ఆ రకమైనటువంటి క్రిటికల్ థింకింగ్ గా మనం ఆలోచిస్తున్నాం అనేది అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి క్రిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే గుణం, పారిపోకుండా సమస్యలకి పారిపోకూడదు. అనేక మనిషికి ఇంకొకటి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మనిషికి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. ఈ జరిగిన తర్వాత దాన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి అనేది ఒకటి చాలా ముఖ్యమైనది. ప్రతి వారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా జరిగినప్పుడు ఇప్పుడు వచ్చిన సమస్యలని పరీక్షల్లో మార్కుల్లో తక్కువ వచ్చినాయి లేకపోతే ఫెయిల్ అయినా అంటే అందరు పాస్ నాతో ఉన్న నేనే ఫెయిల్ అయినా, నాకే ఇది ఎందుకు జరిగింది అని డిప్రెషన్ లోకి ఇలాంటి దిగులు పడితే నువ్వు ఫర్దర్ గా ముందుకు పోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఎక్కడ ల్యాబ్స్ ఉందో చూసుకోవాలంటే కొన్ని నీవు ఆ విషయంలో ఎందుకు మార్కులు తక్కువ వచ్చినాయి, ఆటల్లో ఎక్కువ ఆడడం వల్ల, క్రికెట్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల, కబడ్డీ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల, లేకపోతే ఇతరత్ర పనుల మీద నువ్వు దృష్టి పెట్టడం వల్ల మార్కులు ఏమైనా తక్కువ వచ్చిందేమో రిలాక్స్ గా కూర్చొని ఆలోచించినట్టయితే నువ్వు ఏ విషయంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఏ విషయంలో ముందుకు వెళ్ళగలగాలి అనేది ఆలోచన చేసుకున్నట్లయితే మనం దాన్ని తప్పించుకోవడానికి అవకాశం.
1: సృజనాత్మకంగా ఆలోచించాలి కానీ ఒత్తిడి పడ్డప్పుడు మాత్రం ఒత్తిడి పడకుండా తీవ్రంగా మరీ ఆలోచించకుండా లైటర్ విన్ లో ఆలోచించుకుంటూ సమయానుకూలంగా ఆలోచిస్తూ చేసుకున్నట్టయితే ఈ ఒత్తిడి నుంచి తట్టుకుని మీరు చెప్పినటువంటి ఈ లైఫ్ స్కిల్స్ అన్ని కూడా ఉపయోగించుకుంటూ ఇటు విద్యార్థులు గాని పెద్దవారు గాని ఇటు వన్నింట్లో స్త్రీలు గాని వ్యాపారస్తులు గాని ఉద్యోగస్తులు గాని అందరూ కూడా ఓ పద్ధతి ప్రకారం జీవిస్తారు అని ఆశిద్దాం. నారాయణ రెడ్డి గారు నమస్కారం అండి.
0: ఓకే.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరింతవరకు జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవడం ఎలా ఈ అంశం గురించి శ్రీ గాయం వెంకటనారాయణ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా చిత్రం నుండి విశాల్ దద్లానీ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. హిట్ మీ ద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్. హిట్ పాటలంటే ఇష్టపడని సంగీత ప్రియులు ఎవరుంటారు చెప్పండి? ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా మీ మనసును దోచుకునే సూపర్ హిట్ పాటలతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఆకాశవాణి మార్కాపురం మీకోసం అందిస్తున్న ప్రత్యేక సంగీత కార్యక్రమం హిట్ మీ ద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్. కార్యక్రమంలో వినబోతున్న పాట రాజా చిత్రానికి గాను రాజేష్ సుజాత పాడిన పాట వింటారు.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఒక హిట్ పూర్తయిందో లేదో మరో హిట్ రెడీగా ఉంది. మరి ఈ పాటను కూడా ఎంజాయ్ చేసేయండి. మీ హిట్ మీద హిట్ సూపర్ హిట్ ఫిల్మ్ సాంగ్స్ లో కార్యక్రమంలో వినబోతున్న పాట బొబ్బిలి రాజా చిత్రానికి గాను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. వింటారు సంగీతం ఇళయరాజా.

0: సంగీతం ఆగదు, హిట్స్ తగ్గవు. మీతో పాటే కొనసాగుతుంది మన హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్లో ధమాకా చిత్రం నుంచి బీమ్స్ సంగీత దర్శకత్వం వహించిన పాట వచ్చేసేస్తుంది, వినేసేయండి.
1: Put your shoes on. Raise the volume. Let's dance on some mass stuff. Hey! ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకో.

మీరు వింటున్నారు హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం లో హిట్ పాటల హుషారుతో మీతోనే కొనసాగుతుంది మన మ్యూజిక్ జర్నీ. కార్యక్రమంలో వినబోతున్న పాట కొండవీటి సింహం చిత్రానికి గాను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
1: వినే కొద్ది వినాలపించే మీ ఇష్టమైన రేడియో
0: ఇప్పుడు సరికొత్త రూపంలో మీ గుండె చప్పుడే వస్తోంది.
1: అవును, నిన్నటి వరకు మీతో ముచ్చటించిన హలో ఎఫ్ఎం
0: ఇకపై మీ భావాలకు అద్దం పట్టే మనసు పలికే కార్యక్రమంగా మీ ముందుకు రాబోతుంది. ప్రతిరోజు ఉదయం 8:30
1: పేరు మారింది కానీ ఆత్మీయత మారలేదు.
0: రూపం మారింది కానీ మీపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు.
1: మీ సంతోషాలైనా మీ జ్ఞాపకాలైనా
0: మీ మనసు లోతుల్లోని మాటలను పంచుకోవడానికి
1: ఇకపై మీతో తోడుగా
0: మీ మనసు పలికే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM.
1: మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్
0: 08596223393.
2: కార్యక్రమంలో వినబోతున్న పాట చైతన్య చిత్రానికి గాను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి వారు.

మీరింతవరకు హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: fundamental work in algebraic number theory. And with that, it's back to you, Shagun.
1: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to inaugurate 10th India Mobile Congress at Yashobhumi in New Delhi this morning. 57 GST Council meeting to be held at Bharat Mandapam in New Delhi today. Veteran actor Nana Patekar passes away in Goa. India joins US and 13 other economies in signing joint ministerial statement to address global excess capacity and production in key manufacturing sectors. IMD forecast heavy rain in Kerala, Tamil Nadu, Puducherry, Uttarakhand, West Bengal and Sikkim today. And in table tennis, Manu Shah and Diya Chitali create history, become first Indian mixed doubles pair to reach Grand Smash semi-final at China Smash in Beijing. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన. బాలకార్మికులు ఎక్కడైనా పనిచేస్తున్నట్లు గుర్తిస్తే 1098 హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, 240 కోట్లతో కోనసీమ పవర్ గ్రిడ్ ఆధునీకరణ వంటి పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం మాచవరంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీరు జీవం అయితే భూమి జీవితమని అన్నారు. అందుకే ఈ రెండు కార్యక్రమాలకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. రాష్టంపై తీవ్రమైన ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ గోదావరి నది నుంచి 1000 TMC పైగా నీరు సముద్రంలోకి వెళ్లిందని అన్నారు. ఆ నీటిని వినియోగించుకోగలిగితే ఎంతో ప్రయోజనం కలిగేదని అన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం P4తో సామాజిక బాధ్యత కింద వారి జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కోనసీమ జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి భవిష్యత్ అవసరాలకు సిద్దం చేసేందుకు 240 కోట్ల రూపాయలతో కోనసీమ పవర్ గ్రిడ్ ఆధునీకరణ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ CMD ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. అంబాజీపేటలో ఆయన మాట్లాడుతూ, 23.8 కోట్లతో 8 కొత్త విద్యుత్ ఉపకేంద్రాలను పూర్తి చేయగా మరో 17.6 కోట్లతో 5 కేంద్రాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. 153.9 కోట్లతో RDSS పనులలో భాగంగా ఫీడర్ సెగ్రిగేషన్ ద్వారా వ్యవసాయ ఇతర విద్యుత్ అవసరాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టామని అన్నారు. న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో సత్వరమే పరిష్కరించేందుకు చేపట్టిన జాతీయ లోక్ అదాలత్లో భాగంగా అమలాపురం కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ను నిర్వహించారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్ 2వ అదనపు జిల్లా జడ్జ్ డి చంద్రమౌళీశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కక్షిదారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మొత్తం 3,65,20,201 రూపాయల విలువైన కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. బాలకార్మికులతో వెట్టిచాకిరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలంతా సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. రామచంద్రాపురంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, బాలకార్మికులు ఎక్కడైనా పనిచేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలని మంత్రి కోరారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. హెచ్ఐవీ ఎయిడ్స్ పై యువతలో అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిపై చైతన్యం తీసుకురావటమే లక్ష్యంగా అమలాపురంలో 5K రెడ్ రన్ మారథాన్ ను నిర్వహించారు. భట్నవిల్లి జాతీయ రహదారి నుండి జరిగిన 5 కిలోమీటర్ల పరుగు పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలకు చెందిన 140 మంది యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని విజయవాడలో నిర్వహించే రాష్టస్థాయి 5K రెడ్ రన్ పోటీలకు పంపించనున్నట్లు ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పిల్లలు కౌమార దశలో ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నులిపురుగుల నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ మోడల్ స్కూల్లో నిర్వహించిన జాతీయ నులిపురుగుల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి పాల్గొని నులిపురుగుల నివారణ వ్యక్తి

0: వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. స్వచ్ఛతా రంగంలో జిల్లా సత్తా చాటిందని, జిల్లాకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు లభించడం గర్వకారణమని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ బాలయోగి పేర్కొన్నారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలోని గోదావరి భవన్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి స్వచ్ఛతా ఆంధ్ర 2026 పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరింతవరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కేవీఎస్ఎన్ మూర్తి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. మనసు పలికే శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 2233 93, ఎస్టీడీ కోడ్ 08596. మరొక్కసారి మా ఫోన్ నంబర్ 2233 93, ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడేద్దాం. హలో.
2: హలో మేడం.
1: హలో.
2: హలో మేడం.
1: చెప్పమ్మా.
2: గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ దివ్య. ఏం చేస్తున్నావు? చెప్పు. ఏ చిత్రంలోంచి పాట వేయమంటావు?
2: అమ్మా భద్రాచలం మేడం.
1: ఏంటమ్మా?
2: భద్రాచలం మేడం.
1: భద్రాచలంలో ఏ పాట వేయను?
2: ఏదేం పాట? మమ్మ మాట్లాడుతుందమ్మా.
1: ఇవ్వమ్మా.
2: ఏదైనా నా పనులేట్లేదు మేడం.
1: ఓకే. ఒకటే జననం వేయమంటావా మరి? మీ గుసగుసలకి గుసగుసలే గున్న మామిల్లో సాంగ్ వేసేస్తాను. ఓకే. ఒకటే జననం సాంగ్ వేసేస్తున్నాను, వినేసేయమ్మా.
2: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ.
3: Out of the darkness came the light. All lights begin in the darkness. We're all moving towards the light.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మనసు పలికే కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో
2: హలో
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: ఎవరు మాట్లాడుతున్నారు?
2: ధనలక్ష్మి మేడం.
1: ధనలక్ష్మి గారు, వెల్కమ్ టు మనసు పలికే.
2: థ్యాంక్ యూ మేడం.
1: చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు?
2: త్రిశూలం సినిమాలో నుంచి రాయిని ఆడ చేసిన రాముడు.
1: తప్పకుండా ప్లే చేస్తున్నానండి, వినేసేయండి.
2: ఓకే మేడం,
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీరు వింటున్నారు మనసు పలికే. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. మీరు మాకు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233 ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో,
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: కర్నూలు జిల్లా ఆశ్వరి మండలం తంగరడు అన్న గ్రామం హరినాథ్ రెడ్డి. బాగున్నారు మేడం?
3: బాగున్నాను హరినాథ్ రెడ్డి గారు, చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు?
4: మేడం మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో. మేడం ప్రేమించు మేడం సినిమా పేరు.
3: మీకు కూడా నమస్కారం అండి. అందులో ఏ పాట వింటారు?
4: ప్రేమించు సినిమా నుంచి తొలిసారి నేను చూసానే పాట ఉంటుంది మేడం.
3: తప్పకుండా ప్లే చేస్తానండి.
4: మేడం మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం ధన్యవాదాలు మేడం.
3: ధన్యవాదాలండి మీకు కూడా.
4: ఓకే మేడం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో
2: మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు కోటేశ్వరరావు మేడం, కొత్తపల్లి నుంచి మాట్లాడుతున్నా.
1: కోటేశ్వరరావు గారు, మనసు పలికే కార్యక్రమానికి స్వాగతం అండి మీకు.
2: మేడం థ్యాంక్ యూ మేడం. ఇంకోటి ప్రేమ పోరాల చిత్రంలో పాట మేడం
1: తప్పకుండా ప్లే చేస్తానండి.
2: చిన్న శ్రోతలు అందరి కోసం మేడం. థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి.
2: థ్యాంక్ యూ.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో.
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: పాలెం పోలయ్య, అల్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మేడం. మున్సిపాలిటీ వెల్కమ్ మేడం.
1: మీకు వెల్కమ్ అండి మా ప్రోగ్రామ్ కు. పోలయ్య గారు చెప్పండి, ఏ చిత్రంలో ఉంటే పాట వింటారు?
2: మాకు ఈరోజు దేవుడు చేసిన మనుషులు మూవీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ నడిచిన మూవీ దూర వయసు చిన్నది అనే పాట వినిపిస్తాను మేడం.
1: తప్పకుండా ప్లే చేస్తానండి.
2: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం.
1: చెప్పండి.
2: అశోక్ గారు, మా డ్రైవర్ బాబు గారు, చిన్నప్ప గారు, సల్మాన్ రాజు గారు వీరందరికీ వస్తారు మేడం.
1: ఓకే అండి, మీకోసం పాట వచ్చేసేసింది, వినేసేయండి.
2: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ.

0: అలాగా
1: అలాగిలా నన్ను తోకు అందరిలా నన్ను
0: అబ్బో.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము, అనంతపూర్ జిల్లా మేడం గారు.
0: పుల్లన్న గారు, మనసు పలికే ప్రోగ్రామ్ కి స్వాగతం అండి మీకు. నేను చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం గారు, దేవుని దయలు మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను మేడం గారు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ చిత్రం నుంచి పాట వింటారు?
1: వేదం, చిత్రం పేరు వేదం మేడం.
0: ఓకే అండి, అందులో ఏ పాట వేయను?
1: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, గుండె గూగులు సంతకు బదులు.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తున్నాను, వచ్చేస్తుంది, వినేసేయండి.
1: కృతజ్ఞతా వందనాలు మేడం గారు.
0: థ్యాంక్ యూ సో మచ్.

0: మీరు వింటున్నారు మనసు పలికే. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నేను మంగళగిరి ఆత్మీయ రాజు.
0: ఆదిశేషులు గారు, మనసు పలికే కార్యక్రమానికి స్వాగతం మీకు. ఏ చిత్రం నుంచి పాట వింటారు? ఓకే అండి, అందులో ఏ పాట వేయమంటారు? ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను, వినేసేయండి.
1: థ్యాంక్ యూ.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. మనసు పలికే శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఈశ్వరి అండి నా పేరు.
0: ఈశ్వరి గారు, మనసు పలికే కార్యక్రమానికి స్వాగతం అండి మీకు. ఈ రోజు మీ మనసు ఏం పలుకుతుంది, ఏ పాట విందాం అనుకుంటుంది?
1: అన్నమయ చిత్రంలో
0: ఓకే అండి, మీకోసం ఒక మంచి పాటను ప్లే చేస్తున్నాను. అన్నమయ్య చిత్రం నుంచి వినేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి.
2: నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కీర్తి మధురాతి మధురం స్వామి.

0: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు లారీ డ్రైవర్ మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీ పేరే లారీ డ్రైవరా?
1: లారీ డ్రైవర్. నేను డ్రైవర్ పని చేస్తాను మేడం.
0: మీ పేరు చెప్పండి.
1: నా పేరు బాబు.
0: బాబు గారు,
1: మేడం
0: మనసు పలికే కార్యక్రమానికి స్వాగతం. ఏ చిత్రం నుంచి పాట వింటారు?
1: ఈ కలియుగ పాండవులు వెంకటేశ్వరులో పాపకు 16 ఏళ్ళు పాట మేడం.
0: ప్రేమ ఖైదీ పాట వద్దా?
1: అదేనా మంచిది. నీ కళ్ళల్లో స్నేహం అని ఉంటుంది మేడం.
0: ఏంటండి, నీ కళ్ళల్లో స్నేహమా? ఏమంటారు ఆ పాట?
1: ఆ పాట ఏంటి మేడం, మా శ్రోతలు ఉన్నారు మేడం, దేవరాజు గట్టు సార్మాను, బోలయ్య, గీత, సూరపల్ల చిన్నప్ప మేడం.
0: ఓకే అండి, అందరి కోసం ఈ పాట ప్లే చేస్తున్నాను, వినేసేయండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో లాస్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు, హలో. మనసు పలికే కార్యక్రమానికి స్వాగతం అండి మీకు.
1: థ్యాంక్స్ అండి. గీతాంజలి చిత్రంలో
0: చెప్పండి.
1: గీతాంజలి చిత్రంలో అండి.
0: ఆ చిత్రంలోంచి ఏ పాట వేయమంటారు?
1: ఓ ప్రియా ప్రియా పాడతా ఉంది.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో నానాటికి పెరిగిపోతున్న వృద్ధాశ్రమాలు కారణాలు గురించి జీవనవేదం సేవా ఆశ్రమం నిర్వాహకులు శ్రీమతి జగ్గనపూడి రాజకుమారి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మానవ జీవన పరిణామ క్రమంలో వృద్ధాప్యం అనేది ఒక అనివార్యమైన దశ. పుట్టిన ప్రతి మనిషి చనిపోయేంత వరకు నాలుగు దశలను అనుభవించి తీరాల్సిందే. బాల్యం, కౌమార, యవ్వనం, వృద్ధాప్య దశలు. ప్రస్తుత సమాజంలో కుటుంబంలో పనికిరాని వస్తువు ఏదైనా ఉంది అంటే జీవోత్సవంలో ఉన్న వృద్ధులే అని మనలో చాలామంది భావన. ఈ వృద్ధులు కుటుంబంలో అందరికీ అంటరాని వారిగా ఉన్నారు. సమాజం కూడా వారి పట్ల చిన్నచూపు చూస్తూనే ఉంది. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. మన భారతదేశానికి ఒక చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు పుట్టినీళ్లు మన భారతదేశం. ఇలాంటి సాంప్రదాయాలు తెలుసుకోవాలి అంటే వృద్ధులు ఇంట్లో ఉండి తీరాల్సిందే. సంస్కృతి, సాంప్రదాయాలకు ఘనులు, నిధులు, పెన్నిధులు మన వృద్ధులు. వారు ఏమి చేయకపోయినా పర్వాలేదు. మన ఇంట్లో కూర్చొని ఈ పనిని ఇలా చేయండి, ఈ పనిని అలా చేయండి అని మనల్ని ముందుకు నడిపిస్తే చాలు, మన జీవితాల్ని బంగారుమయం చేసుకోవచ్చు. కాని ప్రస్తుత సమాజం వృద్ధులను పక్కకు నెట్టిస్తున్నారు. వారికి వృద్ధాశ్రమాలే శరణాలయాలుగా మిగులుతున్నాయి. ఇందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాలేమిటో తెలియజేసేందుకు మన స్టూడియోలో మన ముందున్నారు జీవన వేదం సేవా ఆశ్రమం నిర్వాహకురాలు, అలానే సంగీత ఉపాధ్యాయుని శ్రీమతి జాగర్లపూడి రాజకుమారి గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మేడం.
2: నమస్కారం అండి.
1: మరి ఈ భారత సమాజానికి కుటుంబ వ్యవస్థ ఆయువు పట్టు అంటున్నారు, మరి ఆ వ్యవస్థలో వృద్ధాశ్రమాలకు స్థానం ఉందా? ప్రాచీన సమాజంలో వృద్ధాశ్రమాలు ఉండేవే.
2: అవునండి, కుటుంబ వ్యవస్థ మన సమాజానికి ఆయువు పట్టు. భారతీయ వివాహ బంధం, కుటుంబ వ్యవస్థ మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతున్నాయి. భారతీయ సనాతన ధర్మం ప్రకారం మానవ జీవితాన్ని నాలుగు దశలుగా పేర్కొన్నారు. అదేంటంటే బ్రహ్మచర్యాశ్రమం, గృహాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అనేవి నాలుగున్నాయన్నమాట. మనిషి పూర్తి జీవితకాలము 100 సంవత్సరాలు అనుకుంటే ఈ నాలుగు ఆశ్రమాలను ఒక్కొక్కటి కొంచెం అటు ఇటుగా 25 సంవత్సరాలుగా లెక్క పెట్టుకుంటే బ్రహ్మచర్య ఆశ్రమం అంటే విద్యార్థి దశ. పూర్వకాలంలో పిల్లలను 8 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత గురుకులంలో విద్యాభ్యాసానికి చేర్చేవాళ్ళు. కనీసం 14 ఏళ్ల విద్యాభ్యాసం సాగుతుంది. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత దాదాపు 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారవుతారు. ఇది గృహస్థాశ్రమం. సంతానం కలిగి పిల్లల పెళ్లిళ్లు మొదలైన బాధ్యతలు పూర్తయ్యేసరికి 50-60 ఏళ్ల వయసు మధ్య ఉంటారు. అప్పుడు బాధ్యతలను తమ సంతానానికి అప్పగించి ఆ దంపతులు సమీపంలో ఉన్న ఒక ఆశ్రమాలకు, అంటే ఉద్యానవనాలకు, అడవుల్లో ఉండేటువంటి వానప్రస్థ ఆశ్రమాలు అలాంటి వాటిని వెతుక్కుంటారన్నమాట. అంటే క్రూర మృగాలు సంచారం లేని అడవులకో, ఉద్యానవనాలకో, వానప్రస్థాశ్రమానికి వెళ్లాలని అనుకుంటారు. ఈ వానప్రస్థాశ్రమంలో కుటుంబానికి దూరంగా ఉంటారే గాని బంధాలను తెగతెంపులు చేసుకోవడం కాదు, సహాయ సహకారాలు, సలహా సంప్రదింపులు కొనసాగుతుంటాయి. ఈ వానప్రస్థాశ్రమమే ఈనాడు మన వృద్ధాశ్రమాలు అని పిలిచే వ్యవస్థకు మూలం. ఇక నాలుగు ఆశ్రమాలలోని నాలుగవది సన్యాసాశ్రమం. సన్యసించడం అంటే కుటుంబ బంధాలను పూర్తిగా వదులుకుని ఆ వ్యక్తి సమాజ సేవకు లేదా దైవ చింతనకు అంకితం కావాలి. సమాజమే వారి పోషణాభారం వహిస్తుంది. మళ్ళీ ఇలాంటి సాధు సంతులను, సమాజ సేవకులను పోషించవలసినది కుటుంబ వ్యవస్థే, గృహస్థు, గృహిణి మాత్రమే. అందుకే కుటుంబ వ్యవస్థకు ఇంతటి ప్రాధాన్యం ఉంది.
1: మరి మనం ముందుగా చెప్పుకున్నట్టు వనప్రస్థాశ్రమం అని మీరు వివరించారు, మరి ఈ వనప్రస్థానం అంటే ఏమిటి మా శ్రోతలకు తెలియజేయండి.
2: తప్పకుండా. నాటి సమాజంలో ఒక రకంగా ఇంట్లోని అధికారం, పత్తనం, యాజమాన్యం ఒక తరం నుంచి రెండవ తరానికి సాఫీగా బదిలీ అవుతూ ఎంతో దూరదృష్టితో, వివేకంతో మన పూర్వీకులు చేసిన ఏర్పాటే ఈ వానప్రస్థాశ్రమము అని చెప్పచ్చు. ఒకే ఇంటిలో కలిసున్నా కూడా తండ్రి కొడుకుల మధ్య, అత్త కోడళ్ల మధ్య రకరకాల కారణాలతో విభేదాలు పెరిగి మానసికంగా దూరమైపోయేదానికంటే ఉండటానికి దూరంగా ఉన్న ప్రేమాభిమానాలను, ఆప్యాయతలను పదిలంగా నిలుపుకోవడానికే ఈ వానప్రస్థాశ్రమం ఉపయోగపడుతుందని మన పెద్దలు ఎంతో ముందు చూపుతో ఆలోచించారు. అవునా? వారు కుటుంబంలో అటు పిల్లలు ఇటు పెద్దల బాగోగులను గురించి ఎంత చక్కగా సునిశితంగా ఆలోచించారంటే, కుమార్తె లేదా కుమార్తెల పెళ్ళయ్యేదాకా కుటుంబ యజమాని వానప్రస్థాశ్రమం స్వీకరించకూడదని నిబంధన పెట్టారు.
1: అప్పట్లో ఉండేటివి
2: అయితే ఈ వానప్రస్థాశ్రమానికి సమాజంలోని అన్ని వర్గాల వారు పాటించేవారు కాదు. ఎందుకంటే ఎక్కువగా ఋషులు, మునులు, కొందరు రాజులు ఈ వానప్రస్థాశ్రమం గడపడానికి ఇష్టపడేవాళ్ళు.
1: వీరు మాత్రమే పాటించేవాళ్ళు.
2: అంతే, ఎందుకంటే ఇతిహాసాలు, పురాణాల ద్వారా ఇవన్నీ తెలుసుకున్నామన్నమాట మనం. కానీ మిగిలిన వర్గాల వాళ్ళు పాటించినట్టు మనకు కనిపించట్లేదు. అది వానప్రస్థాశ్రమం గురించి అన్నమాట.
1: ఇప్పుడు వానప్రస్థాశ్రమం ఇలా కొందరికే ఎందుకు పరిమితమైందంటారు?
2: అదే, దీనికి అంత ఖచ్చితంగా సమాధానం మనకు లభించడం లేదండి. బహుశా వానప్రస్థాశ్రమం ఉండే వారి సంగతి అలా ఉంచితే వారి బాగోగులన్నీ చూసుకోవాల్సిన వారికి దానికి ఖర్చు, శ్రమ భరించాలి కదా, కష్టంగా ఉండేదేమో. అసలే అటవీ ప్రాంతాలు, దొంగల భయం, క్రూర మృగాలు ఉంటాయేమోననే భయం కూడా తోడై వానప్రస్థులు బాగోగులను పట్టించుకోవడం కష్టమవుతోందన్న ఆలోచనలో సామాన్యులకు ఈ ఆశ్రమ జీవితాన్ని దూరం చేశాయేమో అని అనిపిస్తుంది. ఇది కేవలం ఊహ మాత్రమే. ఋషులు, మునులు వానప్రస్థాశ్రమంలో ఋష్యాశ్రమాలు, మునివాటికలు, గురుకులాలు ఏర్పాటు చేసుకుని లోక కళ్యాణం కోసం తపస్సు చేసేవాళ్ళు, ఆధ్యాత్మిక అన్వేషణ సాగించేవాళ్ళు, విద్యార్థులకు

0: హిందూ సంస్కారం నేర్పించేవాళ్ళు. అందువల్ల వీరి పోషణ సంరక్షణలు బాధ్యతలన్నీ కూడా రాజులు పాలకులు చూసుకునేవాళ్ళు. ఇక స్వయంగా రాజులు వానప్రస్థాశ్రమంలో ఉంటే ఇంక వారి సంగతి ఎవరు చూసుకుంటారు? వారి రాజ్యంలో వాళ్లే చూసుకోగలిగే వాళ్ళు అనమాట. ఏమి ఇబ్బంది ఉండేది కాదు కదా.
1: మరి మొత్తం మీద నేటి వృద్ధాశ్రమాలకు మూలం మన ప్రాచీన సామాజిక వ్యవస్థలోనే ఉందంటారు. ఇది ఎంతవరకు నిజం?
0: అవునవునవును, ఇది నాటి ఆలోచనలో నేడు మరింత విస్తరించి, అంటే అప్పటి ఆలోచనలు ఇప్పుడు ఇంకా ఇంకా ఇంకా బాగా పెరిగిపోయాయన్నమాట. సమాజంలో అందరికీ ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. ఇంతేకాదు, కొందరు విమర్శిస్తున్నట్టు వృద్ధాశ్రమాలు అనేవి సమాజంలో ఉండకూడనివో, సమాజానికి కుటుంబ వ్యవస్థకు చేటు చేసేవో కావని పైపచ్చు కుటుంబాల్లో ఘర్షణలు మనస్తాపాలు ఇవేవన్నీ ఉన్నాయి కదా. అవమానాలను కొంతవరకైనా నివారించవచ్చని, అవి ఉపయోగపడతాయని వానప్రస్థ వ్యవస్థ ద్వారా మనకు అర్థమవుతుంది కదా.
1: మరి ఇటీవలి కాలంలో వృద్ధాశ్రమాలు ఎక్కువగా ఏర్పాటవుతున్నాయి ఎందుకంటారు?
0: మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులు, వివాహ వ్యవస్థల్లో కూడా ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా కుటుంబ వ్యవస్థలో మార్పులు, ఉద్యోగ రంగాల్లో వస్తున్న సరికొత్త ధోరణులు, వీటన్నిటి కారణాలయ్యి వృద్ధాశ్రమాల అవసరం పెరుగుతోంది. అందుకు అనుగుణంగా ఏమవుతుందంటే వృద్ధాశ్రమాలు ఎక్కువగా ఏర్పాటవుతున్నాయి అనుకుంటున్నాం కదా. కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగస్తులనే ఉంటారు కదా. ఇప్పుడు సర్వసాధారణంగా మారింది, ఉద్యోగం చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఉద్యోగంలో పని ఒత్తిడి, ఎక్కువ గంటలు పని చేయవలసి రావటం వల్ల వారు తమతో పాటు ఉండే తల్లిదండ్రులతోనూ అత్తమామలతోనూ ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ముసలి వాళ్ళు తోచనితనంతో బిక్కు బిక్కుమంటూ ఉండాల్సి వస్తుంది కదా. ఇలాంటి వారికి వృద్ధాశ్రమాల్లో అయితే తమ ఆలోచనలు అనుభవాలను పంచుకోవడానికి తమ వయసు వారు తోడుంటారు. కొన్ని చోట్ల పిల్లలు దూరంగానో విదేశాల్లోనో ఉండి తోడంటూ ఎవ్వరూ లేకుండా వృద్ధ దంపతులతో లేక ఒంటరిగా ఉండవలసింది రావచ్చని ఉన్నాయన్నమాట. వీరికి భద్రత అనేది ఒక సమస్య, అభద్రతా భావం ఎక్కువైపోయింది. ఇలాంటి వారికి వృద్ధాశ్రమాలు రక్షణ కల్పించే ప్రత్యామ్నాయమే అవుతున్నాయి.
1: పిల్లలు తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోవటం వల్లనే వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయన్నది ఒక విమర్శ. దీనికి మీరేమంటారు?
0: ఈ విమర్శ కొంత నిజమేనండి, లేకపోలేదు. ముసలి వయసులో తల్లిదండ్రులను పోషించడం భారంగా భావించి వారికి చెప్పా పట్టకుండా ఎక్కడో వదిలి వచ్చే వాళ్ల గురించి, ఆఖరుకు సజీవంగానే ఉన్న వారిని శ్మశానం పాలు చేసిపోతున్న వారి గురించి కూడా ఎన్నో వార్తలు వింటున్నాం కదా,
1: చూస్తున్నాం కూడా.
0: కానీ పెంచిన వారన్న కనికరం కూడా లేకుండా వయసు మీరి శక్తిహీనులై జీవచ్ఛవాల్లా బతుకుతున్న వారి పట్ల ఇంత నిరాదరణ అమానుష్యం కదండి, పరమ దుర్మార్గం. ఈ దారుణాలను తీవ్రంగా ఖండించవలసిందే. అయితే అన్ని చోట్ల ఇలాంటిది లేదండి. అందరి విషయంలో ఈ పరిస్థితి ఇలాగేనని అనుకోవటానికి లేదు. కొన్ని చోట్ల పిల్లలు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు, అన్నిటా తమ పెత్తనమే సాగాలని మూర్ఖంగా ప్రవర్తిస్తూ పిల్లల ఆర్థిక ఉద్యోగ పరిస్థితులను, నేటి పోటీ ప్రపంచంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోకుండా నానా యాగి చేసేవాళ్ళు కొందరు లేకపోలేదు. ఎవరు? పెద్దవాళ్ళు. వీరు ఏవో చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూస్తూ తమ అహం దెబ్బతింటుందని, తమ మాట నెగ్గలేదని పట్టుదలలకు పోతూ పంతాలకు పోతూ తాము కూర్చున్న కొమ్మని తామే నరుక్కుంటున్నారు. ఆ విషయం వాళ్ళు గ్రహిస్తే సమస్య తేలిపోతుంది కదా, మనసులు కుదుట పడతాయి. ఏదైనా ప్రేమాభిమానాలతో గెలవగలిగితే పట్టుదలలు పంతాలతో కాదు. అంటే ఏంటి, ఎవరైనా కూడా ప్రేమాభిమానాలతో దేనైనా కూడా సాధించవచ్చు అని తెలుసుకోవాలన్నమాట.
1: మరి ఈ వృద్ధుల విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటారు?
0: వృద్ధుల సంక్షేమ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ ఎంతో సానుకూలంగా ఉన్నాయండి. వారిని సగౌరవంగా చూడాలని, జీవిత చరమాంకంలో వారు సంతోషంగా గడపడానికి అందరూ అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలన్న ఆలోచనతో ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. వీటిలో భాగంగా వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో సరిగా చూడక వేది

0: ఇచ్చే పిల్లలను శిక్షించడానికి కూడా అనేక చట్టాలు రూపొందించారు. మొత్తం మీద నయాన భయాన పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం జరుగుతుందన్న మాట నిజమండి.
1: అంటే వృద్ధులందరూ వృద్ధాశ్రమంలో చేరిపోవటం మంచిది అంటారా?
0: అబ్బాబే, అలా ఎలా అంటాం? కుటుంబ సభ్యులు పరస్పరం ప్రేమ

0: వేదం సేవ ఆశ్రమం నడుపుతున్నారు, మరి మాకు కొంత దాని గురించి వివరిస్తారా?
1: తప్పకుండా అండి. నేను సంగీతము ఉపాధ్యాయురాలిని, హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ ఉండేదా. మా వారు ఒక జర్నలిస్ట్. అయితే ఇది పెట్టడానికి కారణం ఏంటంటే ఒక పెద్ద సమస్యగా ఒకటి ఏర్పడి దాని గురించి మా వారికి ఇలాంటిది పెట్టాలని ఒక సంకల్పం ఏర్పడింది. అయితే ఇక్కడే ఎందుకు మార్కాపురంలో పెట్టాం, ఇక్కడ మేము మార్కాపురంలో జీవన వేదం అనే ఒక ఆశ్రమాన్ని, సేవాశ్రమాన్ని నడుపుతున్నాం. అయితే దానికి కారణం ఏంటంటే ఇక్కడ మా వారు పుట్టిన ఏరియా ఇటే అన్నమాట, ప్రకాశం జిల్లానే. అందుకనే మార్కాపురం ఎంచుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మొదట్లో ఏమంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు మాకిద్దరు ఆడపడుచులు, అందరము ఒక ఫంక్షన్ కి వెళ్లాల్సి వచ్చింది దూరంగా. మా అత్తగారికేమో కొంచెం అస్తావిస్తంలో పడ్డారు, 80 ఏళ్ళు వచ్చాయి. ఆవిడని ఎక్కడ వదిలిపోవడానికి కష్టమయ్యేది, ఎవరు ఇల్లు అందరూ కదలాల్సిన వాళ్ళమే. అందువల్ల మా అల్లుడు గారును మా వారు ఇద్దరు హైదరాబాద్ లో చాలా చోట్ల తిరిగారు, 12-13 ఆశ్రమాలను చూశారు. చూసేస్తే అక్కడ వాళ్ళ పెద్దవాళ్ల పరిస్థితి అంతా ఎలా ఉందంటే తినటమును గదుల్లో వాళ్ళు ఉండిపోవటం,
0: ఎవరి గదిలో
1: ఒక కుక్కినట్టు ఒక 5-6 ఎంతమందో ఉంటారు. వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళకు ఒక దానేమంటారు, అది చూసేదానికి అంటే వాళ్ళు సంతోషంగా గడపడానికి అక్కడ ఏమి లేదు, ఏమి లేదు. ఉత్తిగా పాపం తినటం రావటం కూర్చోవడం అట్లాగా ఏదో ఒక జైల్లో ఉన్నట్టుగా అనిపించింది అని వారి అనిపించి, అరే ఇట్లా మనమే అయితే ఎక్కడ పెట్టలేదు, మేమే ఇంకా ఆవిడని తీసుకుని వెళ్ళాము, ఆమెను చూసుకోగలిగాము ఇంకా. ఎందుకంటే అస్తావిస్తామంటే ఆమె దగ్గర ఒకళ్ళు ఉండాలి, పెద్దతనం వచ్చాక ఎవరైనా అది అలాగా అనుభవించాల్సింది ఉండాలి. అది మనకు కూడా ఆ ఇది వస్తుంది అని మనం అనుకోవాలి. పిల్లలు ఎప్పుడు కానీ మేము ఇప్పుడు యవ్వనంగా ఉన్నాం అట్లే ఉంటామని అనుకుంటామా?
0: ఎవరైనా దశను అనుభవించాల్సి
1: అదే ముసలితనం అనేది వస్తుంది, వృద్ధాప్యం అనేది. అయితే తీసుకెళ్లిన తర్వాత ఇంకా వచ్చి ఆయనకు కనిపించింది అనమాట పడదామని. ఇక్కడికి వచ్చి 2014-15 నుంచి తిరిగారండి. తిరిగితే ఇక్కడనే మార్కాపురంలో మనకి గొడ్రాలి కొండ అని ఉంది, ఆ రాజంపల్లి అంటారు. ఆ గొడ్రాలి కొండలో వాళ్ళు స్థలం ఇచ్చారు, 2 ఎకరాల స్థలం ఇచ్చారు
0: ఆశ్రమం పెట్టుకోవటానికి.
1: దాతలు బాగా సహకరించి ఇచ్చారు. ఇస్తే అయితే ఆలోపు కొంత టైం తీసుకున్నాక మా చుట్టాలు ఇక్కడ శ్రీ రాళ్లబండి కృష్ణయ్య గారు అని ఒక న్యాయవాది ఉన్నారు, మార్కాపురంలో మంచి న్యాయవాది. ఆయన మాకు బంధువులే. ఆయన ఏం చేశారంటే ఇది అంటే వాళ్ళ ఆవిడ మాకేదో చెయ్యాలి అని ఒక ఇది ఉందట, సహాయం చెయ్యాలి అనేసని ఉంటే ఆవిడకి ఆయనకు చెప్పారట. చెప్పిన తర్వాత ఆయన ఆమె సడన్ గా కాలం చేశారు. ఆ తర్వాత ఆయనకు అనిపించిందట వీళ్ళకి ఇస్తే ఏంటి ఆశ్రమం నడుపుకోవటానికి స్థలం, 12 సెంట్ల స్థలము మెయిన్ రోడ్లో మనకి, ఇక్కడ మన ఎమ్మెల్యే కొండారెడ్డి గారింటి వైపు ఉన్న స్థలంని ఆయన ఇచ్చారన్నమాట. ఇచ్చిన తర్వాత ఇంకా మా స్నేహితులు కానీ బంధువులు కానీ వీళ్ళందరూ సహకరించి మేము ఒక 50-60 లక్షలు పెట్టి ఆశ్రమము కట్టించగలిగాం. ఆ స్థలంలో ఇచ్చిన దాతకి మేము చేసిన ఇది నడపగలుగుతాము అని ఒక ధైర్యం వచ్చిందనమాట ఆశ్రమం కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత. సో చేశాము, ఇంకా చేరాలి రావాలి వృద్ధులు వాళ్ళు, వాళ్ళకి మేము సేవాభావంతో అంకిత భావంతో చెయ్యాలని. నేను సంగీతం ఉపాధ్యాయురాలిని, మా వారు ఒక జర్నలిస్ట్, ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పటికీ చేస్తున్నారు. మా పిల్లలిద్దరూ సెటిల్ అయిపోయారు, ముంబైలో ఉన్నారు. అయితే అనుకోవచ్చు ఏంటి మీ పిల్లాడు మిమ్మల్ని చూసుకోడా, మీరెందుకు కట్టారు ఇట్లాగా అని. లేదు, వాళ్ళ నాన్నగారి కోరికని నెరవేర్చాలి అని, ఇప్పటికీ వాళ్ళు వచ్చేయమంటారు కానీ మేము సేవ చేయాలి అనే భావంతో మేము వృద్ధుల కిందికే వచ్చేసాం ఇంకా. సో నడపాలని చెప్పేసి అని అనుకున్నామండి. ఇది ఆశ్రమం గురించి మాకు ఎన్నో చేయాలని, అందరికీ అంటే వృద్ధులంటే వృద్ధులు ఒకటే ఇదేం కాదు, వాళ్ళకు తెలిసిన విద్యల్ని కానీ ఏదన్నా కానీ నలుగురు పంచుకుంటూ వాళ్ళు సంతోషంగా నలుగురిలో ఉండేలాగా చెయ్యాలనేదే మా వృద్ధులు వాళ్ళ వాళ్ళ చిన్నప్పటి సంగతులు కానీ వాళ్ళ కుటుంబ వ్యవస్థలు కానీ ఇవన్నీ ఒకళ్ళతో ఒకళ్ళు సంప్రదించుకుంటూ ఎంజాయ్ చేయడానికి అనేదే మేము పెట్టామన్నమాట. సో రూములు ఉన్నాయండి, దానికి టీవీలు పెట్టాము, తర్వాత

0: కూలర్లు పెట్టాము, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్స్ ఉండాలి కదా. తర్వాత నేను సంగీతం కాబట్టి వాళ్ళకి చెప్పచ్చు భజనలు అవి. దీనికి సంబంధించి ఒక గుడి కూడా పెట్టాము. అంటే వాళ్ళకి తోచింది గుడి సేవ చేసుకోవచ్చు, దేవుళ్ళకి పూజలు కానీ ఏమన్నా వాళ్ళ ఇష్టం అట్లాగ చేసుకోవాలని చెప్పే మా కోరికతో ఆశ్రమం మార్కాపురంలో పెట్టామండి.
1: థ్యాంక్ యూ అండి. మరి మాకు నానాటికి పెరిగిపోతున్న వృద్ధాశ్రమాల గురించి మాకు ఎంతో వివరంగా విపులంగా తెలియజేశారండి. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరింతవరకు నానాటికి పెరిగిపోతున్న వృద్ధాశ్రమాలు కారణాలు గురించి జీవన వేదం సేవా ఆశ్రమం నిర్వాహకులు శ్రీమతి జగ్రపూడి రాజకుమారి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. వినబోతున్న పాట ఎపిక్ చిత్రానికి గాను హేషమ్ అబ్దుల్ వెహబ్ పాడిన పాట వింటారు.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మాటలు ముగిసినా మన అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. ఈ పూట మీతో ఉన్న మీ ఆర్జే మోనికా ఇప్పుడు సెలవు తీసుకుంటుంది. మరొక మంచి కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సమయం 10 గంటలు కావస్తుంది. ప్రజాసేవలో దేశసేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎం పై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం వివిధ్ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి
1: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎం పై ప్రత్యేక ముఖాముఖి మీరిప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: శ్రోతలకు నమస్కారం. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వతంత్ర సంస్థలు వస్తువుల సేవలను ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన ఒక సమర్థవంతమైన వేదిక ప్రభుత్వ ఈ మార్కెట్ అంటే జెమ్ పోర్టల్. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2016లో దీనిని

0: ప్రారంభించింది. ఇప్పటికే ఈ జెమ్ పోర్టల్ లక్షలాది మంది విక్రయదారులతో దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోంది. జెమ్ పోర్టల్కి సంబంధించిన మరిన్ని వివరాలను ఈరోజు ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసిన బీజేపీ రాష్ట నాయకురాలు సాధినేని యామిని శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం యామిని శర్మ గారు.
1: నమస్కారం అండి.
0: యామిని గారు, అసలు జెమ్ పోర్టల్ అంటే ఏమిటి? దాని గురించి పూర్తి వివరాలు తెలియజేయండి.
1: జెమ్ పోర్టల్ అంటే మనకి ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ ని షార్ట్ కట్ లో జెమ్ అంటున్నాము. ఆ జెమ్ పోర్టల్ అనేది ఇదివరకు ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో అటువంటివన్నీ కూడా కావాల్సిన పెన్ను దగ్గర నుంచి, అంటే వాళ్ళు వాడే ఆఫీస్లో వాడే గుండు సూది దగ్గర నుంచి కూడా బయట నుంచి తీసుకునేవాళ్ళు. ఆ బయట నుంచి తీసుకోవడంలో అధికారులు టెండరింగ్ ప్రాసెస్ అని అనుకోండి, లేదంటే కొటేషన్ బేస్ అనుకోండి, ఏదో రకరకాలుగా వారికి నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము, ఇటువంటి కొన్ని అవకతవకలు చాలా భారీ ఎత్తున జరుగుతూ ఉండేవి. ఇమాజిన్ లైక్ చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద లక్షల్లో ఉండేటటువంటి లేదా కోట్లలో ఉండే విలువ గల వస్తువులను కూడా తీసుకుంటూ ఉంటుంది ప్రభుత్వం, ఇప్పుడు ప్రొక్యూర్ చేస్తూ ఉంటుంది. అలా చేయడం వల్ల ఏంటంటే, ఒకటి చాలా మటుకు అవినీతికి తెరదీసినట్టు, అంటే మధ్యలో ఉన్న కొంతమంది అధికారులు వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళ దగ్గర కొనుగోలు చేయడం ద్వారా అవినీతికి పాల్పడేవాళ్ళు. రెండోది, దేశీయంగా ఇప్పుడు మనం ఉత్పత్తిదారులని పెంచాలి, లేదంటే గనక మరింత మందికి స్వయం ఉపాధి అందించాలి అని అంటే వాళ్ళు తయారు చేసేయడానికి మెటీరియల్ ని సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వము తయారు చేసినటువంటి ప్రోడక్ట్ కి కొనే వాళ్ళు ఉండాలి కదా. ఆ కొనే వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళు సస్టైన్ అవ్వగలిగేది, తయారు చేసేటటువంటి వాళ్ళు. ఒక పక్కనేమో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఎంఎస్ఎంఈలకి, కుటీర పరిశ్రమలకి, తర్వాతనేమో చేతి వృత్తుల వారికి రకరకాల సంస్కరణ అంటే పథకాలు తీసుకుని వచ్చి వారికి ఉపాధిని అందించే విధంగా ఎన్నో రకాలుగా ప్రోత్సాహకాన్ని ఇస్తున్నారు. సరే, వీళ్ళు ఆ ప్రోత్సాహాన్ని అందుకుంటారు, వాళ్ళు తయారు చేశారు. సోఫా ఉంది అనుకుందాం, సోఫా తయారు చేసే వాళ్ళు తయారు చేశారు, కానీ దాన్ని కొనే వాళ్ళు ఎవరు? ఇప్పుడు వేరే అమెజాన్ లాంటివి ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ లాంటివి ఉన్నాయి, ఈ మార్కెట్ ప్లేస్ లోకి వచ్చేటప్పటికి ప్రజలందరూ వాటిలో ఉంటారు. అవి ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా తయారు చేసే వాళ్ళు ఉంటారు, లేదా వేరే దేశాల నుంచి అంటే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ మన దగ్గర స్థానికంగా తయారు చేసినటువంటి వ్యక్తికి అతను తయారు చేసిన ప్రోడక్ట్ అమ్ముడుపోయేది ఎలా? కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఏం చేసిందంటే, ఇటు అవినీతిని అరికట్టడం కోసము మరింత పారదర్శకత, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ విధానాల్లో, విభాగాల్లో వారు కొనుగోలు చేసేటటువంటి దాంట్లో మరింత పారదర్శకతని తీసుకురావడం కోసము, అలాగే ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారు ప్రజలకి, వారు తయారు చేసినటువంటి వస్తువుని మరింతగా అమ్మకం జరిగే విధంగా, వాళ్ళకి ఇప్పుడంతా కూడా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి అటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని తీసుకొచ్చినటువంటిది మన జెమ్ పోర్టల్ అనుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే, అనేక వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, లేదా పిఎస్సీలు ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఇట్లాంటివి, ఇవన్నీ కూడా తమ అవసరమైన సాధారణంగా వినియోగించుకుని, ఇందా చెప్పినట్టుగా పెన్నుల దగ్గర నుంచి, పిన్నీసుల దగ్గర నుంచి, పుస్తకాలు కానీ, లేదంటే రకరకాల వస్తువులు, ఫర్నిచర్ కానివ్వండి, ఏదైనా సరే, అవన్నీ వస్తువులు, ఈవెన్ సేవలు కూడా, సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆ సర్వీసెస్ ని ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే మీకు, అంటే ఉదాహరణకు చెప్తున్నాను, అమెజాన్ లాంటివి ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే, అక్కడ బయ్యర్ ఒకతను తన ప్రోడక్ట్ పెడతాడు, మనం మనకు అది నచ్చితే కనుక మనం క్లిక్ చేసి కొనుక్కుంటాము, ఐ మీన్ సెల్లర్ పెడతాడు, బయ్యర్ మనం తీసుకుంటాం అనమాట. ఎట్లా అయితే ఉంటుందో అటువంటిదే ఈ ప్రభుత్వ విభాగాల మధ్య, సామాన్య వస్తు తయారీ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఒక ట్రాన్సాక్షన్ కోసం ఏర్పాటు చేసినటువంటిది జెమ్ పోర్టల్ అనమాట. దీని ద్వారా ఏంటంటే, ఒక వన్ స్టాప్ పోర్టల్ ఇది, ఒకే చోట అన్ని రకాలైనటువంటి వస్తువులు, సర్వీసెస్ దొరుకుతాయి. దీని ప్రభుత్వ శాఖను పారదర్శకత, మరింత క్వాలిటీ ప్రోడక్ట్, సో ఒకటి అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, అలానే క్వాలిటీ ప్రోడక్ట్స్, అంటే గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేట్లోనే కొనుక్కునే విధంగా ఇవన్నీ జెమ్ పోర్టల్ ద్వారా సాధ్యపడుతున్నాయి. ఇదేంటంటే, ఇంకొకటి ఈ బిడ్డింగ్, రివర్స్ వేలం, ఇట్లాంటి డిమాండ్ అగ్రిగేషన్ లాంటివి కూడా ఈ జెమ్ పోర్టల్ ద్వారా మనకి సాధ్యమవుతున్నాయి అన్నమాట.
0: యామిని గారు, అసలు కొనుగోలుదారులకు ఈ జెమ్ పోర్టల్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
1: ఇప్పుడు ఇక్కడ మనము కొనుగోలుదారులు అనేటప్పటికీ, ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, పిఎస్యూస్ కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉంటే వారందరూ వస్తారు, కొనుగోలుదారులు అవుతారు వాళ్ళు. వారికి ఏంటంటే, వస్తువులు లేదా సేవల యొక్క కేటలాగ్ అంటాం కదా, అంటే రకరకాల ప్రోడక్ట్ కేటలాగ్ ఏదైతే ఉంటుందో, వారికి రకాల కావాల్సిన రకరకాల సేవలన్నీ ఒకే చోట లభ్యం అవుతూ ఉంటాయి. అదొక అడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటంటే, కంపారిజన్ కూడా ఉంది ఇప్పుడు ఈ జెమ్ పోర్టల్లో. అంటే మీరు ఒక ప్రోడక్ట్ ని ఎంచుకున్నారు అనుకుందాం, ఉదాహరణకి ఈ మైక్ అనే ప్రోడక్ట్ ని ఎంచుకుంటే మైక్ ని ఒకరే అమ్మరు కదా, ఎంతో మంది ప్రోడక్ట్ పెడతారు, అలాంటి అమ్మేటటువంటి వాళ్ళందరినీ కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరెవరు ఇదే సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని అమ్ముతూ ఉన్నారు, ఎంతెంత దాని క్వాలిటీ ఏంటి, దీని క్వాలిటీ ఏంటి, లేదంటే దాని డిస్క్రిప్షన్ అంటాం కదా టెక్నికల్ గా, దాని డిస్క్రిప్షన్ ఏంటి, దీని డిస్క్రిప్షన్.

0: ఏంటి రేట్ డిఫరెన్స్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంపేర్ చేసుకోవడానికి కూడా మనకి జెమ్ పోర్టల్ బాగా ఉపయోగపడుతుంది. మూడోది ఏంటంటే విడిగా ఏంటంటే ఆన్లైన్ పోర్టల్ కాబట్టి అప్పటికప్పుడు మనం చెక్ చేసుకొని అప్పటికప్పుడు మనకు కావాల్సి వచ్చింది మనం ఆర్డర్ చేసేసామనుకోండి, తెల్లారో రెండో రోజు వచ్చేస్తుంది డెలివరీ. అలా కాకుండా విడిగా అంటే టెండరింగ్ అనుకోండి, లేదంటే కొటేషన్ తెచ్చుకోవాలి. సో ముందు ఆ కొటేషన్ కోసం అని చెప్పని మన స్టాఫ్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు మనకి ఆల్రెడీ ఎంపానల్డ్ వెండర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని లేదా బయట నుంచి కొటేషన్ తెచ్చుకోవాలి, లేదా టెండరింగ్ ప్రాసెస్ కి వెళ్ళాలి. అవంతా అయ్యి అది మళ్ళీ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసి వెండర్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకు అడ్వాన్సులు ఇచ్చుకొని లేదంటే ఆర్డర్ ఇచ్చుకొని వాళ్ళు డెలివరీ చేసి కొన్నిసార్లు డెలివరీ చేయడంలో డిలేస్ ఉంటాయి, ఏదో కారణాలు చెప్తుంటారు, ఇంకా రాలేదండి, ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయిందండి, ఇలాంటి లాజిస్టికల్ ఇబ్బందులు అని అంటుంటారు. ఇటువంటివన్నీ కూడా ఉండవు. మనకి ఇప్పుడు మీకు కావాలని అనుకుంటే మీ హైయర్ ఆఫీషియల్స్ మీరు పర్మిషన్ తీసుకుంటారు, మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసేస్తారు, మీకు ప్రోడక్ట్ వచ్చేస్తుంది. సో ఇది అప్పటికప్పుడు డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవసరానికి ఇమీడియట్ గా కూడా ఆన్లైన్ లో మనం వెళ్ళి కొనుక్కోవడానికి ఉంటుంది. రెండోది ఏంటంటే నిరంతరంగా ఇప్పుడు వాటికి రేటింగ్ ఇస్తూ ఉంటారు, మన వెండర్స్ కి రేటింగ్ కూడా ఉంటుంది, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అమ్ముతున్నారు అంటే వాళ్ళకి ఎట్లాంటివి అమ్ముతున్నారు మనకు ఉంటాయి కదా పక్కన స్టార్ రేటింగ్ రివ్యూస్ అన్నట్టుగా, అలాంటిది కూడా ఉంటుంది అనమాట. సో రేటింగ్ ని బట్టి కూడా మనం చూసుకుంటుండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా అంటే ప్రభుత్వంలో కావాల్సింది ప్రజల సొమ్ము కాబట్టి అల్టిమేట్లీ ఆ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అంటాం కదా, ఆ పారదర్శకత మరియు కొనుగోలు సౌలభ్యం, ఈజ్ ఆఫ్ పర్చేజ్ ఏదైతే ఉంటుందో మనకి క్విక్ గా, అది ఈ పోర్టల్ ద్వారా దొరుకుతుంది అనమాట. మనకి ట్రాన్స్పరెన్సీ కూడా అంటే తెలుస్తుందిగా ప్రభుత్వానికి, మీతో అందరికి తెలుస్తుంది మీరు ఏ వెండర్ నుంచి కొన్నారు, ఏంటి అనేది, ఎందుకు కొన్నారు, ఏ ఎలా కంపేర్ చేశారు, ఎందుకు వీళ్ళ దగ్గర నుంచి కొన్నారు, ఇటువంటివన్నీ కూడా తెలిసిపోతుంది. ఒకటి ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్స్ కూడా మానిటర్ చేసుకోవడానికి ఉంటుంది. ఇందా చెప్పినట్టుగా కొంత కొంతమంది ఏంటంటే అవినీతి చేసే అటువంటివన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ పేమెంట్ మోడ్ లో ఉంటుంది. ఇది ఏంటంటే మనకి డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించేది కూడా ఉంటుంది. అది లేదనుకోండి, ఇద్దరు క్యాష్ పేమెంట్ లాగా చేసేవాళ్ళు, అది చెక్కులను ఇచ్చేవాళ్ళు, లేదంటే రకరకాలుగా ఉండేవి. కానీ ఎక్కువ చిన్న చిన్న వస్తువులన్నిటికీ పెట్టి క్యాష్ అన్నట్టు క్యాష్ రూపంలో ఇచ్చేవాళ్ళు, అదేమంటే చిన్న వస్తువులు కదా వీటికి అనేసి అని ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ డిజిటల్ ట్రాన్సాక్షన్ ని పెంపొందించడం ద్వారా దాంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ అంటే ఎవ్రీ రూపీ అకౌంటెడ్, ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ట్రాన్స్పరెంట్ గా అకౌంటబుల్ గా ఉండేది అనేది ఇది మనకి కొనుగోలుదారు అంటే గవర్నమెంట్ లకి. దాని ద్వారా ఇప్పుడు ఈ జెమ్ పోర్టల్ ద్వారా మనం చూస్తే గనక ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి ఇలా అవినీతి జరగకుండా, ప్లస్ క్వాలిటీ రావడం వల్ల. అండ్ ప్రతి రూపాయి అక్కడ అకౌంట్ ఉంది కాబట్టి అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రూపం కాబట్టి కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం కూడా సేవ్ అయింది. ప్రజాధనం కాబట్టి ప్రభుత్వాలు పరిరక్షించాల్సిన బాధ్యత ఉండేది అధికారులకు ఉంటుంది, కానీ దురదృష్టవశాత్తు కొంతమంది అధికారులు మనం చూస్తున్నాం కదా ప్రతిరోజు వార్తల్లో
1: కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే ఉపయోగపడుతుంది అంటారా?
0: ప్రస్తుతానికంటే ప్రభుత్వ రంగ సంస్థలు అయితే మ్యాండేట్ గా కొనుక్కోవాలి, ఎవరైనా సరే మామూలు రిజిస్టర్ చేసుకోవచ్చు, కానీ వీళ్ళైతే పిఎస్యూస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అవుతున్నాయి కంపల్సరీ జెమ్ పోర్టల్ నుంచి కొనుక్కోవాలనేది ఉందన్నమాట మనకి.
1: మేడం అలాగే అమ్మకందారులకు అంటే వస్తువు అమ్మదలుచుకున్న వాళ్ళకి వాళ్ళకి జెమ్ ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటారు?
0: ఒకటి వస్తువుని ఎంతో కష్టపడి తయారు చేయడం ఒకటైతే గనక దాన్ని మార్కెట్ చేసుకోవడం అంటే అమ్ముకోవడం అనేది ఇంకొక ఎత్తు. సో ఈ జెమ్ పోర్టల్ ద్వారా ఏంటంటే అన్ని ప్రభుత్వ ఏదైతే వీళ్ళు ఒకసారి ఎంపానెల్ అయిన తర్వాత అన్ని ప్రభుత్వ విభాగాలతో డైరెక్ట్ గా యాక్సెస్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి నోటీసెస్ వస్తుంటాయి కదా, ఎక్కడైతే ఏదైనా అవసరం ఉంది అని చెప్పని వీళ్ళు అడుగుతారు, అక్కడ వీళ్ళు అది చూసుకొని వీళ్ళ వస్తువుని వాళ్ళకి అంటే బిడ్ చేయడానికి అనేది అవకాశం ఉంటుంది. దాని ద్వారా గతంలో ఇంత యాక్సెస్ లేదు, ఎందుకంటే ఎవరికి తెలుస్తుంది, ఎవరో వారి వారికి తెలిసిన వాళ్ళు లేదంటే ఆ పర్టికులర్ స్థానికంగా ఉన్న వాళ్ళకి తెలిసేది మహా అంటే నోటీస్ టెండర్ నోటీస్ ఇచ్చేవాళ్ళు అది చాలా మంది చేరేది కూడా కాదు. ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క వెండర్ కి కూడా ఎవరైతే విక్రేత ఉన్నాడో వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఆ విభాగంలోకి వెళ్తే ఓ పలానా వాళ్ళకి పలానా వస్తువు అవసరమైంది అనేది. దాని ద్వారా వీళ్ళ వస్తువు అమ్ముకోవడానికి అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వ విభాగాలతో డైరెక్ట్ యాక్సెస్ అంటే మధ్యవర్తులు ఎవరు లేకుండా ఇటువంటివి ఏమీ లేకుండా అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్ యాక్సెస్ అనేది దొరుకుతుంది. రెండోది అతి తక్కువ ఖర్చుతోటి శ్రమతోటి మార్కెటింగ్. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కాబట్టి అంటే ఆల్రెడీ పోర్టల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళ వస్తువులు ఏవైతే ఉంటాయో వీళ్ళు సపరేట్ గా మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానిపైన మళ్ళీ ఎంప్లాయీస్ ని పెట్టుకొని ఇంటింటికి తిప్పాను లేదంటే అట్లా తిప్పి అలాంటిది అవసరం లేదు. అంటే శ్రమ తక్కువ ఉంటుంది, ఖర్చు కూడా తక్కువ ఉంటుంది, కానీ మార్కెటింగ్ కి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దానికి కూడా ఇది వన్ స్టాప్ షాప్ అనుకోవచ్చు. అలాగే దీంట్లో కూడా వాళ్ళకి ఉత్పత్తులు తర్వాత సేవలపై బిడ్లు కానీ రివర్స్ వేలం కోసం కూడా ఇది విక్రేతలకు కూడా ఉపయోగపడుతుంది. కొత్త ఉత్పత్తి సూచన అంటే ఇప్పుడు వాళ్ళు కొత్తగా

0: ప్రోడక్ట్ చేశారు అనుకుని తయారు చేశారు, ఆ కేటలాగ్ కూడా వీళ్ళు పెట్టుకోవడానికి, లేదంటే ఇప్పుడు ఇందాక అనుకున్నాడే ప్రభుత్వ విభాగాలు కూడా వాళ్ళు కూడా కొత్తగా ఎప్పుడు తీసుకున్నా కాకుండా కొత్తగా ఏదైనా అవసరం ఉందన్నా కూడా ఇందులో వీళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు తయారు చేయగలిగితే తయారు చేసి వాళ్ళకి అమ్మడానికి కూడా ఒక సులభమైనటువంటి ఇది అన్నమాట. ఇంకోటి ఏంటంటే డైనమిక్ ప్రైస్ ఏలటంటే, అంటే అప్పటికప్పుడు అంటే మార్కెట్ ని బట్టి ధర ఏదైతే మనం విక్రయించడానికి నిర్ణయిస్తున్నామో అది మార్కెట్ కి అనుసరించి మనం ధర మార్చుకోవచ్చు వెండర్. అంటే ఇప్పుడు నేను పోయిన నెల ఒక వాటర్ బాటిల్ తయారు చేయాలని అంటే నాకు ఒక 10 రూపాయలు ఖర్చు అయిందని అనుకుందాము, ఇప్పుడు ఇంకో కారణంతో నాకు అదే 12 రూపాయలు ఖర్చు అవుతుంటే గనక నేను అంత 2 రూపాయలు పెంచి అమ్ముతాను కదా, అంటే నష్టపోతూ ఎవరు అమ్ముకోరు కాబట్టి మనము డైనమిక్ ప్రైస్ చేంజ్ అంటే దానికి పరిస్థితులు తగ్గట్టుగా కూడా మార్కెట్ పరిస్థితులకు అనుసరించి ధరను కూడా మార్చుకోవచ్చు, అది కూడా విక్రేతకి మంచి అవకాశం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే అమ్మకాలు, సరఫరాలు మరియు చెల్లింపులు ఏవైతే ఉన్నాయి వీటిలో పర్యవేక్షణ కోసం కూడా ఒక డాష్ బోర్డు ఉంటుంది, అంటే మంచి విక్రేతకి స్నేహపూర్వకంగా ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యే దీంట్లో ఒక డాష్ బోర్డు కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి చిన్న అకౌంటింగ్ సాఫ్ట్వేర్ టైప్ లో వాళ్ళు ఎన్ని పర్చేజ్ ఆర్డర్లు కానీ ఎంత అమ్మారు, ఏ స్టాక్ అమ్మారు, ఎంత జరిగే ట్రాన్సాక్షన్స్ అట్లాంటివన్నీ ఉంటాయి. అలాగే ఏకరీతిగా ఉండేటటువంటి మరియు స్థిరమైనటువంటి కొనుగోలు, ఒక వ్యవస్థ అంటే ఇట్స్ గవర్న్డ్ వ్యవస్థ కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దీంట్లో బాగా ఉపయోగపడుతుంది అనమాట విక్రేత కూడా.
1: యామిని గారు, అసలు జెమ్ పోర్టల్ ద్వారా ఎవరు కొనుగోలు చేయవచ్చు అంటారు?
0: అన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖలు, విభాగాలు, వాటి అనుబంధ వాటి ఆధీనంలో ఉన్నటువంటి కార్యాలయాలు, కేంద్ర మరియు రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ రంగ యూనిట్లు అంటే పిఎస్సీలు ఏవైతే ఉంటాయి అవి, అలాగే స్థానిక సంస్థలు మొదలైనవి జెమ్ పోర్టల్ ద్వారా సేకరణ అంటే వస్తువులని కొనుగోలు చేయడానికి అవకాశం ఉందండి.
1: యామిని గారు, అసలు జెమ్ పోర్టల్ ను ఉపయోగించుకోవటానికి ఎలా ముందుకు వెళ్లాలంటారు?
0: ఇప్పుడు జెమ్ పోర్టల్ ను ఉపయోగించుకోవాలంటే ముందుగా దాంట్లో ప్రైమరీ వినియోగదారుడు ఎవరైతే ఉంటారో ఆ జెమ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి, రిజిస్టర్ అవ్వాలి. ఆ రిజిస్టర్ చేసుకోవడానికి వినియోగదారుడి ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆధార్ నెంబర్, ఆధార్తో లింక్ చేయమన్నటువంటి మొబైల్ నెంబరు, అలాగే ఇప్పుడు వాళ్ళకి ఒక జెమ్ బయ్యర్ అని చెప్పనంటే ఒక ఇమెయిల్ ఐడితో ఇస్తారన్నమాట ఆ ఇమెయిల్ ఐడి. ఆ తర్వాత అధికారికంగా సంబంధించండి వాళ్ళకి ఏదైతే అధికారిక ఇప్పుడు పిఎస్సీ ఉంది దాంట్లో ఎవరు కొనాలి, పర్చేజ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు కదా, పర్చేజ్ మేనేజర్ అట్లాగే ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఆ వివరాలు అనేది దానిలో నమోదు చేసుకోవచ్చు అనమాట. ఇట్లా నమోదు చేసుకున్న తర్వాత మనం కొనుక్కోవచ్చు.
1: యామిని గారు, అలాగే అసలు జెమ్ పోర్టల్ లో ఎంత వాల్యూ వరకు ఉన్న వస్తువులు మనం కొనుగోలు చేయవచ్చు అంటారు?
0: ఇప్పుడు మనకి అవసరమైన నాణ్యత, స్పెసిఫికేషన్ మరియు డెలివరీ వ్యవధిని అంటే దానికి అంతా చూస్తూ పూర్తి చేస్తూ ఏదైనా సరఫరాదారు ద్వారా మనం 25,000 వరకు కూడా దాన్ని కొనుగోలు చేయొచ్చండి. అలాగే మళ్ళీ ఇప్పుడు వేరువేరు తయారీదారులు అందుబాటులో ఉన్న విక్రేతల్లో అత్యల్ప ధర కలిగినటువంటి జెమ్ పోర్టల్ విక్రేత అంటే వెండర్ ఉంటారు కదా, అతని ద్వారా 25,001 రూపాయి కంటే ఎక్కువ మరియు 5 లక్షల కంటే తక్కువ జెమ్ పోర్టల్లో ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా చూసి తీసుకోవచ్చు అన్నమాట. అంటే అది అధికారులు ఇప్పుడు ఎవరైతే కొనేటటువంటి అధికారులు ఉన్నారో ప్రభుత్వ రంగానికి సంబంధించి వారు వారికి ఉన్న అవసరాన్ని బట్టి 5 లక్షల వరకు కూడా కొంటారు. అంతకంటే గనక ఒకవేళ ఆన్లైన్ బిడ్డింగ్ లేదా రివర్స్ వేలం సాధనాన్ని ఉపయోగించి రివర్స్ వేలం అని కూడా అంటారు, అంటే ముందే కొనుగోలుదారు నేను ఇంత ప్రైస్ అనుకుంటున్నాను దానికి ఎంత తక్కువలో మీరు అమ్ముతారు అనేది రివర్స్ వేలం అంటాం మామూలుగా. సో అటువంటి దానికి తప్పనిసరిగా బిల్లుని పొందాల్సిన అంటే నాణ్యత గానీ స్పెసిఫికేషన్ గానీ డెలివరీ వ్యవధి ఈ మూడు ముఖ్యం కాబట్టి మనకి ఏంటి క్వాలిటీ, ఆ తర్వాత డెలివరీ పీరియడ్ అండ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఆర్ స్పెసిఫికేషన్ అయితే ఉంటుందో వీటిని చూస్తూ పూర్తి చేసి అత్యల్ప ధర కలిగిన సరఫరా ద్వారా కంటే 5 లక్షల కంటే ఎక్కువ అంటే 3 కేటగిరీస్ అనుకోవచ్చు, 25,000 లోపు ఒకటి, 25,001 రూపాయి నుంచి 5 లక్షల వరకు, 5 లక్షల పై నుంచి కూడా కొనొచ్చు. అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టు ప్రోడక్ట్ అవసరాన్ని కొనుక్కునే వ్యక్తి అవసరాన్ని బట్టి అవి కొనుక్కోవచ్చు అనమాట.
1: యామిని గారు, అలాగే జెమ్ పోర్టల్లో ఎవరెవరు వస్తువులు అమ్ముకునే సౌలభ్యం ఉందంటారు?
0: ఇందాక మనం విక్రేతలం అంటే ఇప్పుడు వెండర్స్ అని అంటున్నాం కదా, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటాం, ఎవరైతే ఒరిజినల్ గా వస్తువును తయారు చేస్తారో అటువంటి వాళ్ళని ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అంటాము. వాళ్ళు లేదంటే వాళ్ళకి ఛానల్ పార్ట్నర్స్ అని అంటే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ అని అంటాం కదా, ఛానల్ పార్ట్నర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదాహరణకు సిస్కో ఉందనుకుందాం, ఉదాహరణకి సిస్కో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ ఒరిజినల్ గా వాళ్ళు తయారు చేస్తారు సిస్కో వాళ్ళవి, కానీ సిస్కో వెళ్ళి B2C అంటే చిన్న చిన్న కస్టమర్ కి సిస్కో చెయ్యదు, వాళ్ళకి ఛానల్ పార్ట్నర్లు ఉంటారు ప్రతి రీజియన్ లోను. సో ఆ ఛానల్ పార్ట్నర్ల ద్వారా వాళ్ళు విక్రయించుకుంటారు అనమాట. సో అలాగే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ కానీ లేదా వాళ్ళ ఛానల్ పార్ట్నర్ ద్వారా కానీ ఇటువంటి వాళ్ళని దీంట్లో అంటే తయారు చేసి

0: అది చిన్న వస్తువు అయినా సరే. ఇప్పుడు నేను ఒక తయారు చేస్తున్నాను, ఒక బొమ్మ లేదంటే ఇంకోటి ఏదో మైకో ఏదైనా తయారు చేస్తున్నాను, నేను దాని ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అని అవుతాను, ఎందుకంటే నేనే తయారు చేశాను కాబట్టి నేనైనా అందులో అమ్మొచ్చు. లేదు అని అంటే నేను డిస్ట్రిబ్యూషన్ కి ఇచ్చుకున్నాను అనుకోండి, నా డిస్ట్రిబ్యూషన్ ఛానల్
1: సో
0: ఉందనుకోండి,
1: దాని ప్రైస్ మీరే పెట్టుకోవచ్చు.
0: ప్రోడక్ట్ తయారు చేసింది నేను పెట్టుకోవచ్చు, కాకపోతే దానికి సంబంధించి అంటే విభాగం ఇందాక అనుకున్నట్టుగా వాళ్ళకు ప్రోడక్ట్ కంపారిటేటివ్ స్టేట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ రేంజ్ లోనే ఉండాలని చెప్పని కొన్ని దానికి అంటే ఇంకా ఫర్దర్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఉంటుంది అనమాట. సో ఏదేమైనా యావరేజ్ ప్రైస్ దాంట్లోనే ఉంటుంది, అంటే ఎక్స్ట్రీమ్ గా నేను 10 రూపాయలు దాన్ని 100 రూపాయలు పెట్టి అమ్ముతాను అని అంటే అలాంటి అవకాశం అయితే ఉండదు ఖచ్చితంగా. సో ఎట్లా అమ్ముతాము అంటే, ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఒక విక్రేతను ఉన్నాను, దానికి ఏం చేయాలని అనుకుంటే గనక మనం జెమ్ పోర్టల్ లో ఫస్ట్ నమోదు చేసుకోవాలి. నేను ఒక వస్తువు తయారు చేస్తున్నాను, దాన్ని ఏం చేయాలి అమ్మాలి అని అంటే గనక నేను ఆ పోర్టల్ జెమ్ పోర్టల్ ఏదైతే ఉందో దానిలో వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే ఉత్పత్తి తయారు చేస్తున్నాం, ఉత్పత్తులు ఏదైతే ఉంటాయో ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్ ని అంటే అక్కడ ఇస్తారు మనకి డ్రాప్ డౌన్ లో ఉంటుంది, అంటే మీ దేని కిందకి వస్తుందని, ఎలక్ట్రానిక్స్ లేదంటే ఇంకా వేరేదా అంటే
1: కేటగిరీ
0: ఉంటాయి,
1: అంతా
0: ఆ కేటగిరీ దానిలోకి వెళ్ళి మనం దాన్ని నమోదు చేయాలన్నమాట. నమోదు చేసిన తర్వాత పోర్టల్లో వివరాలని నమోదు చేసి ఉత్పత్తి సరుకులు అంటే మనం ఎవరైతే డెలివరీ ఇస్తారో ఆ డెలివరీ అంటే మన వైపు నుంచి కన్సర్న్ పర్సన్ అంటాం కదా, సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం మెన్షన్ చేసుకుంటాం, దాంట్లో రిజిస్టర్ చేసి పెట్టుకుంటాము. సో అయిపోయిన తర్వాత ఒకవేళ ఇప్పుడు మీరు కొన్నారనుకోండి నా ప్రోడక్ట్, నేను అందులో పెట్టాను, నమోదు చేసుకున్నాను, ప్రోడక్ట్ పెట్టాను, పెట్టిన తర్వాత నేను నా వైపు నుంచి ఎవరు డెలివరీ చేస్తారన్నది కూడా మీకు అందులో పెడతానమాట. అంటే ఎస్పీఓసీ అంటాం కదా, స్పోకన్ అంటే ఒక వ్యక్తి ఎవరు వస్తున్నారు, ఎవరు దీన్ని తీసుకొచ్చి డెలివరీ చేస్తారు, ఒకవేళ ఎవరిని సంప్రదించాలి ఇటువంటిది అనుకున్నప్పుడు ఆ వ్యక్తి వివరాలు నమోదు చేస్తాం మనం. ఆర్డర్ విజయవంతంగా డెలివరీ అయిన తర్వాత సరుకుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్ తోటి ఉత్పత్తి ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ చెక్ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిటీ చెక్ చేసుకుని దాన్ని పరీక్షించుకొని ఆ తర్వాత ఆన్లైన్ ద్వారానే ఇదంతా జరుగుతుంది. ఓకే, ఆర్డర్ క్వాలిటీ చెక్ అయిపోయింది, దీన్ని నేను తీసుకోవచ్చు, తీసుకోకూడదు, లేదా తిరస్కరణ చేయాలి, ఇటువంటివన్నీ అంత ఆన్లైన్ లో అయిపోతాయి. వన్స్ అది అయిపోయిన తర్వాత బిల్లుల్ని ప్రాసెస్ చేసుకుని మీరు నాకు పేమెంట్ చేసేస్తారు, అంటే తీసుకున్నటువంటి వ్యక్తి అనమాట. అంటే ఏం లేదు, సింపుల్ గా మనం ఇప్పుడు సేమ్ బిజినెస్ కి సంబంధించి కూడా అమెజాన్ లో బిజినెస్ పోర్టల్ ఉంటుంది, దాంట్లోనే దాంట్లో ఏంటంటే మనం పర్చేజ్ ఆర్డర్ అని ఒకటి పెట్టుకుంటాం కదా, సో మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత పర్చేజ్ ఆర్డర్ ఇస్తాము, మనం ఎవరైతే ఇస్తామని అనుకుంటామో అటువంటి ప్రాసెసే. క్వాలిటీ ప్రోడక్ట్ మెన్షన్ చేస్తాము, క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత మీకు నచ్చితే మీరు తీసుకుంటారు.
1: ఆ వస్తువు అందులో పెట్టిన దగ్గర నుంచి అది కస్టమర్ కి చేరేంత వరకు కూడా ప్రతి డీటెయిల్
0: అందులో ఉంటుంది. పర్చేజ్ ఆర్డర్ కి సంబంధించి, ఇన్వాయిస్ కి సంబంధించింది, డెలివరీ అయ్యిందా లేదా, దాని క్వాలిటీ చెక్ అయిందా లేదా,
1: వస్తువు మీకు నచ్చిందా లేదా, ఇవన్నీ
0: తీసుకున్న తర్వాత బిడ్డింగ్ అయిపోయిన తర్వాత మీరు నాకు పేమెంట్ ప్రాసెస్ చేస్తారు. అది కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది, అగెన్స్ట్ ఇన్వాయిస్ ఉంటుంది కాబట్టి అది కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది అన్నమాట.
1: జెమ్ పోర్టల్ గవర్నమెంట్ ఈ మార్కెట్ కి సంబంధించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సాధనిని యామిని శర్మ గారు.
0: ధన్యవాదాలు.
2: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎం పై ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే మిస్టర్ నోకే నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. హరిచరణ్ పాడగా రామజోగేశాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:24 దాటి 45 సెకండ్ గా వస్తుంది. మనవునం హర్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక సెకండ్లో ఒకసారి, ఒక నిమిషంలో ఒకసారి, కానీ గంటలో అస్సలు ఒకసారి కూడా రాదు, అలాగే సంవత్సరంలో కూడా రాదు, అది ఏంటిది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా చైత్ర మాసం. అసలు క్వశ్చన్ కి ఆన్సర్ సంబంధం ఉందా అండి? కాదనమాట. ఇంకా పెద్దకాక నుంచి పద్మశేఖర్, టాపిక్ చాలా బాగుంది, వెరీ నైస్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ హర్విలు ప్రోగ్రామ్ కి వెల్కమ్ అంటూ సుమని పడన్ నుంచి మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. భాస్కర్ పెడ నుంచి సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఖుషి ఫ్రమ్ విజయవాడ నుంచి, వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. ఇంకా బర్త్డే అంటూ పంపించారు.

కాదండి, కడప నుంచి పూజారి కళ్యాణ్ గారు. రాంగ్ ఆన్సర్. పేటే నుండి కాగితాలు ఉమా అండ్ మాధవి. ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫాతిమా జహీరా, హాయ్ మామ అలా ఉన్నారు అంటూ కా అనుకుంటున్నారు పంపించారు. కా అని కాదనమాట, వేరేదన్నమాట. హాయ్ అంటూ శుభోదయం అంటూ మొబైల్ కోటేశ్వరరావు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు, ఎం లేదా మీ అను అక్షరం అని పంపించారు. కాదండి, కమతం వెంకట లక్ష్మణ రెడ్డి భీమినిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సమాధానం ఎస్ అనే అక్షరం అంటూ పంపించారు. ఎలా అండి, ఎలా పాసిబుల్ చెప్పండి. మినిట్లో ఎలా ఉంటుంది, ఉండదు కదా. సెకండ్లో అయితే ఎస్ ఉంటుంది, మినిట్లో ఎలా ఉంటుంది, ఉండదు కదా. మినిట్లో కూడా ఒకసారి ఉంటుందని చెప్పాను కదా, సో ఎస్ కాదనమాట. సున్నా లేదా సున్నాలు అంటూ మధుసూదన్ రెడ్డి పాపనేపాల నుంచి పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ రికెల్ ఇంగ్లాండ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ విత్ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్. వనపర్తి జిల్లా ఆత్మూర్ మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు అండ్ ఇంద్రబాబు గారు మెసేజ్ చేశారు. ఫిబ్రవరి 29. అబ్బో, ఏదో డిఫరెంట్ గా పంపిద్దాం అనుకుంటున్నారేమో. అస్సలు కాదండి. నమస్తే, శుభోదయం సౌజ్ఞ తల్లి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు కార్యక్రమానికి స్వాగతం అంటూ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అంటూ ఆత్మూర్ నుంచి టి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే ఇంగ్లీష్ లెటర్ ఎన్ అనమాట. సెకండ్ లో SECONDి ఎన్ ఉంటుంది, మినిట్ లో MINUTE ఎన్ ఒక్కసారి ఉంటుంది. అలాగే ఆర్ లో అంటే గంట అనేదాన్ని ఆర్ అంటాం కదా, ఆర్ లో ఉండదు, ఇయర్ లో కూడా ఉండదు అనమాట. సో ఇంగ్లీష్ లెటర్ ఎన్ అనమాట. ఇంకా మరి తెలుగులో కూడా ఎన్ అని తీసుకోవచ్చండి, నా అనే లెటర్ తీసుకోవచ్చు. ఇంకా మరి సెకండ్ క్వశ్చన్ అయితే అడుగుతాను. ఒక టీచర్ స్టూడెంట్స్ ని తన 10 ఫింగర్స్ ని చూపించి ఇవన్నీ అని అడుగుతారు. అందరూ 10 అని చెప్తారు, కానీ మీలాంటి ఒక స్మార్ట్ స్టూడెంట్ మాత్రం 11 అని చెబుతాడు. ఇది ఎలా సాధ్యం? మీకు ఆన్సర్ తెలిస్తే మన నెంబర్ తెలుసు కదా, 0866-244-1414 మెసేజ్ చేసండి. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక టీచర్ స్టూడెంట్స్ ని తన 10 ఫింగర్స్ ని చూపించి ఇవన్నీ అని అడుగుతాడు. అందరూ 10 అని చెబుతారు, కానీ మీలాంటి ఒక స్మార్ట్ స్టూడెంట్ మాత్రం 11 అని చెబుతాడు. ఇది ఎలా సాధ్యం? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, పంపించేయండి. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజీ సౌజన్య. విత్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఎలా చెప్పిన మూవీ నుంచి. ఉదిత్ నారాయణ అండ్ చిత్ర గారి పాటగా సిరివెన్నెల సీతారాం సజ్జ గారు లిరిక్స్ అందించిన పాట ఈ పాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:42 దాటి 14 సెకండ్ గా వస్తుంది. మనం ఉన్నాం హరివిల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక టీచర్ స్టూడెంట్స్ ని తన 10 ఫింగర్స్ ని చూపించి ఇవన్నీ అని అడుగుతాడు. అందరూ 10 అని చెప్తారు, కానీ ఒక బ్రిలియంట్ స్టూడెంట్ మీలాంటి వాళ్ళు మాత్రం 11 అని చెప్తారు. ఇది ఎలా సాధ్యం అని అడిగాను. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ ఆత్కున్ నుంచి ఆశీష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి, ఒక చెయ్యికి వేళ్లు ఉన్నాయేమో కాదండి. శుభోదయం సౌన్య గారు అంటూ 10 అని పంపించారు. కొనగళ్ళ రమణారావు గారు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు, 10 కాదనమాట. ముసపేట మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అని పంపించారు. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ మేడం అంటూ బంగారాజు గారు ఆదూరు నుంచి, ఆ టీచర్ కి 11 ఫింగర్స్ ఉన్నాయేమో. ఇది కూడా ఒక లాజిక్ అండి, కొంతమందికి ఒక ఫింగర్ ఎక్స్ట్రా ఉండు కనిపిస్తుంది కదా, అలా అనుకున్నారు. కానీ కాదనమాట, నేను అడిగింది అలా కాదు, 10 ఫింగర్సే చూపించింది వాళ్ళ టీచర్ మాత్రం. ఇంకా భాస్కర్ పెడ నుంచి సౌంజ గారు ఇంటెలిజెంట్ అయి ఉంటాడండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు భాస్కర్ పెడ నుంచి. గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ ఇంక్లూడింగ్ ది చాక్ ఇన్ ద హ్యాండ్ అబ్బు రిక్యూ ఫ్రమ్ ఇంగ్లాండ్ నుంచి చాలా ఎక్కువ ఆలోచించేశారు. ఇంకా నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ చిన్న ఫింగర్ ఉంది ఉంటుంది. ఫణిసత్యశ్రీ తెనాల నుంచి, లేదు నేను చెప్పా కదా టీచర్ 10 ఫింగర్సే చూపించిందని, ఎక్స్ట్రా ఫింగర్ లేదనమాట. కొంతమందికి ఉంటుందేమో గానీ ఆ మేడం చూపించింది మాత్రం 10 ఫింగర్సే. మేడం అవి 10 కాదు, కేవలం 8 వేళ్లే, 2 బొటన వేళ్ళు. అబ్బా మధుసూదన్ రెడ్డి పాపనేపాలెం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అనమాట. మూవీ బాహుబలి సాంగ్ కావాలి అంటూ మార్కండే గారు లక్ష్మి గారు మెసేజ్ చేశారు. కష్టమండి. ఇంకా మీకు దిస్ ఇస్ హర్ష ఫ్రమ్ బలభద్రాపురం నుంచి, అండ్ ద ఆన్సర్ ఈజ్ 11 కరెక్ట్ బికాస్ ద స్టూడెంట్ ఫింగర్ తో కలిపి చెప్పాడు. దట్స్ ఫన్నీ అండ్ క్యూట్ కదా అంటూ గ్రేట్ వాయిస్ మేడం అంటూ పంపించారు. కాదు రాంగ్ ఆన్సర్ అనమాట. రంగచారులు టీచర్స్ కాలనీ నుంచి హిందూపూర్ నుంచి జవాబు పంపించలేదు, ఫస్ట్ క్వశ్చన్ పంపించలేదు అని పంపించారు. పర్లేదండి, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. మరి నారాయణపేట జిల్లా డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ వ్యక్తి కనిపించడం లేదు కనుక. అబ్బో కాదండి, 11 వేళ్లు, నేను చెప్పింది 11, అది ఎలా అని అడిగానమాట. హంపపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. 11 వేళ్లు ఎలా అంటే, మన ఫింగర్స్ 10 ఫింగర్స్ ని బ్యాక్ నుంచి కౌంట్ చేస్తే 10, 9, 8, 7, 6 అవుతుంది అనమాట. ఇంకా ఇంకో హ్యాండ్కి 5 ఉంటాయి, సో 6+5 11 అని చెప్తాడు అనమాట. అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఒక కోడిగుడ్డుని సిమెంట్ నేల మీద పడేస్తే సిమెంట్ నేల పగలకుండా ఎలా చూడాలి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్కి అయితే మెసేజ్ చేసండి. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ఒక కోడిగుడ్డుని సిమెంట్ నేల మీద పడేస్తే సిమెంట్ నేల పగలకుండా ఎలా చూడాలి అదనమాట క్వశ్చన్ అయితే. ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత అయితే మీ ఆన్సర్స్ నేను రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్ టు

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వేదు భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే జానీ మోహన్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఇది ఎవరు పాడారంటే కనుక రాజేష్ అండ్ నందిత పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 13 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హర్బిల్ లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక కోడిగుడ్డుని సిమెంట్ నేల మీద పడేస్తే సిమెంట్ నేల పగలకుండా ఎలా చూడాలి అని అడిగాను. చాలా మంది అయితే

ఆన్సర్స్ పంపించారు. రాత్రి వేళ చూడొచ్చు అంటూ సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, ముసాపట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా, సిమెంట్ గట్టిగా వేయాలి అంటూ పంపించారు. హాయ్ సౌజ్ఞ, థ్యాంక్ యూ మురళి గారు. ఇంకా గుడ్డుని ఉడికించాలి అని పంపించారు బంగారాజు గారు ఆదర్ నుంచి. కాదండవే, గాయత్రి ఫ్రమ్ తిరుపతి, ఆన్సర్ ఈస్ నైట్ చూస్తాను అని పంపించారు. కాదండి, ఫాతిమా బాయిల్డ్ ఎగ్ లేదా బుక్ లో ఎగ్ అనుకుంటున్నా అని పంపించారు. కాదండి, ఇంకా రాత్రి వేళ చూడొచ్చు అంటూ భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల లక్ష్మి గారు పంపించారు. కాదండి, హరీష్ గారు మెసేజ్ చేశారు బలభద్రాపురం నుంచి, రాత్రి చూడండి అంటూ. కాదు, రాంగ్ ఆన్సర్ అనమాట. ఇంకా మా చౌదరి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరు ఆన్సర్ ఏం పంపించారంటే, ఏ నేల మీద పగలగొట్టినా గుడ్డు పగలదు తప్ప గచ్చు పగలదు కదా అంటూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడ నుంచి రాత్రిపూట చూడొచ్చు అని పంపించారు, రాంగ్ ఆన్సర్. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, షో చాలా బాగుంది అని పంపించారు. థ్యాంక్ యూ అండ్ గుడ్ మార్నింగ్ అంటూ టి ఆర్శేష్ గారు మెసేజ్ చేశారు. అలాగే రాజశేఖర్ రెడ్డి ఆదూరు మండలం, గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మేడం అంటూ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్. మరి ఆన్సర్ అయితే చెప్పేస్తాను. ఆన్సర్ ఏంటంటే, ఎలా పడేసినా సిమెంట్ నేల పగలదు కదా, అది మాట ఆన్సర్ అయితే. అనంతపురం నుంచి అనురాధ గారు ఇంకా మెసేజ్ చేస్తూ ఉన్నారు, మొదటి చేతి వెళ్ళి మామూలుగా లెక్కించి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇందా క్వశ్చన్ కి. అలాగే గుడ్డు పగులుతుంది గచ్చు పగలదు అంటూ టి ఆర్శేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంకా ఆన్సర్ అయితే చెప్పేశాను కదా, ఎలా పడేసిన సిమెంట్ నాలు కదా పగలనే పగలదు అనమాట, అది ఆన్సర్ లాజిక్ అనమాట. ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:53 దాటి 32 సెకండ్లు కావస్తుంది. మరి ఈనాటి హర్బిల్కి అయితే బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఈనాటి నా షోకి బై బై చెప్పేస్తూ, ఈసారి మరిన్ని విషయాలతో మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3. మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమవుతారు. ఈ సందర్బంగా విశాఖ మెట్రో బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదంతో పాటు నదుల అనుసంధానం, కరువు నివారణకు కేంద్ర సహాయం కోరనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో తొలగించినా అనర్హులుగా తేల్చిన ఓటర్ల వివరాల పునః పరిశీలన చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి సదరు ఓటర్ల వివరాలు పునః పరిశీలించనున్నారు. ఈ మేరకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ నిన్న ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. స్పెయిన్లోని సెవిల్లేలో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి ఎక్స్ప్లర్జర్ సంస్థ రూపొందించిన నివు ఏఐను ఆవిష్కరించారు. విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం అర్హులైన వారికి 4 నెలల్లోనే కారుణ్య నియామక ఉత్తర్వులు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ జెన్కో సంస్థలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 27 మందికి

అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న నియామక పత్రాలను అందజేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దమైందని, ఈ కార్యక్రమాన్ని టెండర్ ద్వారా ఎంపిక చేసిన సంస్థతో చేపట్టేందుకు అనుమతిని ఇస్తూ కార్మిక శాఖ సెక్రటరీ శేషగిరిబాబు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందించి స్థిరమైన ఉపాధి కల్పించడమే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 లక్ష్యమని కేంద్ర రాష్ట ప్రభుత్వ అధికారులు తెలిపారు. విజయవాడలో సీడాప్ ఆధ్వర్యంలో కౌశల్య యోజనపై దక్షిణాది రాష్టాల ప్రాంతీయ కార్యశాల నిర్వహించారు. నైపుణ్య శిక్షణ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక, ఉపాధి కల్పన, అనంతర పర్యవేక్షణ వంటి అంశాలపై కార్యశాలలో చర్చించారు. జనాభా లెక్కల సేకరణ 2027లో భాగంగా రెండవ విడత పాపులేషన్ ఎన్యూమరేషన్ ప్రక్రియకు సంబంధించి రేపు అమరావతి సచివాలయంలో రాష్టస్థాయి సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. ఓటర్ల జాబితాను సమగ్రంగా పునః పరిశీలించి కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల వివరాల పునః పరిశీలనతో పాటు కొత్త, యువ, మిగిలిపోయిన అర్హులైన ఓటర్ల నమోదుకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తాజాకరించడం చేస్తున్నట్లు తెలిపారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ మీరు వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ ఆర్జే తేజు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇక అక్టోబర్ 8 ఈ రోజు చాలా డేస్ తర్వాత అందరం మళ్ళీ కలుసుకుందాం మరి ఈ రోజు మనం అయితే సినిమా కబుర్ల నుంచి అలా వివిధ ప్రోగ్రామ్ వరకు కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ తో పాటు మంచి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మరి ఫస్ట్ అయితే సాంగ్ మీరు వినేశారు మానవ మానవ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అంజి మరి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక చిన్న అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి సో ప్రెసెంట్ అయితే కార్తిక్ సుబ్బరాజ్ గారు డైరెక్ట్ చేస్తున్న డోరతి సినిమా రిలీజ్ అయితే మీరు చూసారు ఉంటారు రిలీజ్ అయింది కదా అండ్ ఈ షూటింగ్ అంటే ఆయన డైరెక్షన్ లోనే కాకా సినిమా కూడా ఆయన చేయబోతున్నారు సో ప్రెసెంట్ కాకా మూవీ తో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు కదా షూటింగ్ లో అండ్ ఇది పక్కన పెట్టేస్తే కార్తిక్ సుబ్బరాజ్ గారితో పాటుగా ఒక తమిళ డైరెక్టర్ సో ఈయన స్క్రిప్ట్ అయితే నెరేట్ చేశారు కాబట్టి త్వరలోనే చిరంజీవి గారు ఈ కొత్త డైరెక్టర్ తో కొత్త ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు అని మాత్రం తెలుస్తోంది మరి చూడాలి ఈ రేర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మాత్రం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మరి మనం కూడా అప్పటిదాకా వెయిట్ చేద్దాం అప్డేట్స్ కోసం నెక్స్ట్ అయితే ప్రభాస్ గారు నటిస్తున్న ఫౌజీ గురించి అప్డేట్ అయితే తెలుసుకుందాం మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

చేస్తూ ఉన్నారు వివిధ భారతీ ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్ మిర్చి ఫిలిం నుంచి వినేశాం కదా. మరి ప్రభాస్ గారి పుట్టినరోజు వచ్చేస్తోంది మరి అక్టోబర్ 23rd న. మరి ఈ సినిమా అంటే ఆయన నటించబోయే ఫౌజీ మూవీ గురించి ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తాము అని ముందుగా ప్రకటించేశారు, కానీ అది కాస్త నెక్స్ట్ ఇయర్ కి కాస్త పోస్ట్ పోన్ కూడా చేయడం జరిగింది. మరి సినిమా అయితే రావట్లేదు కానీ కనీసం ఆయన పుట్టినరోజున ఒక చిన్న టీజర్ అయినా వదలండి అబ్బా అని చెప్తూ ఫ్యాన్స్ అయితే ఫుల్ గా డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి చూడాలి ఆ టైం కి ఒక టీజర్ అయినా రిలీజ్ చేస్తారా, అది కూడా టైం మెన్షన్ చేస్తున్నారు కనీసం 3 మినిట్స్ అయితే ఉండాలంట. సో కనీసం 3 మినిట్స్ టీజర్ అయితే రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఫీల్ అవుతారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి ఈ సంవత్సరం మనకి ఫౌజీ నుంచి ఒక చిన్న టీజర్ తో అలా అందరినీ ఎంటర్టైన్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్ గా నెక్స్ట్ ఇయరే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోబోతున్నామా అనేది తెలియాలంటే కొన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సిందే. సో అదనమాట, మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఫిల్మ్స్ కు సంబంధించి. మరి వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

చేస్తూ ఉన్నారు వివిధ భారతీయ 101.3 11:29 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి మనమందరం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫిలిం నవంబర్ 4 న రిలీజ్ కాబోతుంది తెలుసా, ఇంతకీ ఏంటి అని అనుకుంటున్నారా? సో రామాయణం పార్ట్1 అనమాట. సో ముందుగా నవంబర్ 6 న రిలీజ్ చేస్తాము అని చెప్పేసి ఫస్ట్ అయితే ప్రకటించేశారు. కానీ ఆ రోజున ప్రివ్యూస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి, అంటే నవంబర్ 6 న రిలీజ్ చేస్తే ఎలా అనేది ఆలోచించుకుంటూ, సో మొత్తానికి ఒక 2 డేస్ బిఫోరే మన ముందుకి రిలీజ్ చేయబడుతున్నారనమాట. సో నవంబర్ 4 న అండ్ పెయిడ్ ప్రివ్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ డేట్ ని ఫిక్స్ చేసేసారు. సో మొత్తానికి రణబీర్ కపూర్, యష్ అండ్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ రామాయణ సినిమా, అంటే ముందుగా పార్ట్1 అయితే రిలీజ్ చేయబోతున్నారు, మనందరి ముందుకి ఒక రోజు ముందే రాబోతుంది థియేటర్స్ లో. మరి ఇక ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్, సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్, జర్మనీ, ఇది ఈ ప్లేసెస్ అన్నిటిలో కూడా సేమ్ నవంబర్ 5 న రిలీజ్ చేయబోతున్నారు, అదనమాట విషయం. అండ్ ఇక చూడాలి, ఈ పార్ట్1 కి సంబంధించిన ట్రైలర్ కూడా ఆల్రెడీ చూసేసాం కాబట్టి ఎవరి క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో ఆల్రెడీ అర్థమైపోయింది. మరి వాళ్ళు యాక్టింగ్ కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, ఎంత అద్భుతంగా తీశారు. ఇంకా ఇవన్నీ చూడాలంటే పెద్ద స్క్రీన్ మీద హ్యాపీగా విజువల్ గా మనం చూసి ఎంజాయ్ చేసాం. మరి దీనికోసం మనం ఇంకొన్ని డేస్ అయితే వెయిట్ చేయాల్సిందే. మరి చూస్తూ ఉండండి, మీరు కూడా హ్యాపీగా మంచి మంచి ఫిలిమ్స్ ని అలాగే వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతీయ FM 101.3. నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం, స్టే ట్యూన్డ్.

FM 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 జైల్లో ఒకసారి మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. ఇక నెక్స్ట్ మనమైతే సినిమా కబుర్లో ఏం తెలుసుకోబోతున్నాం అంటే శ్రీ విష్ణు హీరోగా నటించిన కామ్రేడ్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది కదా. మరి ఈ సినిమాలో థియేటర్ ఓనర్ గా కనిపిస్తారు శ్రీ విష్ణు గారు. మరి ఆయన చెప్పే డైలాగ్స్ కానివ్వండి, ఇక సత్య కామెడీ అయితే సూపర్ గా ఉంది కదా. సో ప్రతి మూవీలో ఇప్పుడు సత్య పీక్ రేంజ్ లో మంచి మంచిగా కామెడీ అందిస్తూ కామెడీని పండిస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణుకి తల్లిగా రాధిక గారు పోషించారనమాట. సో కామెడీ గా శ్రీ విష్ణు మారడం, ఇక ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం ట్రైలర్ లో చూస్తుంటే చాలా కామెడీగా అయితే అనిపిస్తోంది. సో నవ్వులు పొయ్యిచ్చేస్తోంది అని చెప్పాలి. మొత్తానికి రేపు ఈ సినిమా మన ముందుకు రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ అక్టోబర్ 9 థియేటర్స్ లోకి రాబోతుంది. జానకిరామ్ మారెల్లా ఈ సినిమాకి డైరెక్టర్, మహిమా నంబియార్ గారు హీరోయిన్ గా నటించేశారు. మరి శ్రీ విష్ణు కెరీర్ లో ఇదో కూడా ఒక బ్యూటిఫుల్ మూవీగా మెలిచిపోవాలి, సూపర్ హిట్ అవ్వాలి మనం కూడా కోరుకుందాం కామ్రేడ్ కళ్యాణ్. అండ్ ఇంకా ఈ దసరాకి రిలీజ్ రెడీగా ఉన్న సినిమాల గురించి కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ జల్సా సినిమా నుంచి వినేశారు కదా, వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 100.3. 11:52 అవుతోంది క్లాక్ లో టైం చూస్తే. మనమైతే ఉన్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. ఇక అక్టోబర్ మంత్ లో రిలీజ్ కాబోతున్నట్టుగా మనం ఆదర్శ కుటుంబం ఫిల్మ్ గురించి ఎప్పటి నుంచో అప్డేట్స్ వింటూ ఉన్నాం, కానీ అది కాస్త పోస్ట్పోన్ అయిపోయింది. మరి ఆదర్శ కుటుంబం తప్పుకున్న తర్వాత మరి ఇంకా నెక్స్ట్ ఏ ఫిల్మ్స్ ఉన్నాయి, ఈ పండగకి రిలీజ్ చేయబోతున్నారు ఏవి అని చూసుకుంటే, ఫస్ట్ అయితే చిన్న చిన్న సినిమాల సందడి అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ముందుగా అక్టోబర్ 17 మన ముందుకి ఆనంది లీడ్ రోల్ ప్లే చేసిన గరివిడి లక్ష్మి సినిమా అయితే రాబోతున్నారు. మరి ఈ గరుడి లక్ష్మి అనేది ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ అనమాట. మరి తను పోషించిన ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది స్క్రీన్ మీద చూస్తే కానీ తెలీదు. ఆనంది గారు ఆల్రెడీ తెలుసు కదా, డిఫరెంట్ డిఫరెంట్ ఫిలిమ్స్ తో మనకి ఎప్పటి నుంచో మంచి మంచి మూవీస్ తో అలరిస్తూ ఉన్నారు. మరి బస్ స్టాప్ సినిమా ద్వారా పరిచయం అయ్యారు.

అనమాట ఇండస్ట్రీకి. మరి చూడాలి ఈ గరివిడి లక్ష్మి ఎలా ఎంటర్టైన్ చేస్తుందో. ఇక తర్వాత అక్టోబర్ 17th ఆ సినిమా తర్వాత అక్టోబర్ 16th ఒక రోజు ముందుగానే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన క్రేజీ కళ్యాణం తరుణ్ భాస్కర్ గారితో కలిసి నటించారనమాట ఈ సినిమా. సో క్రేజీ కళ్యాణం సినిమా కూడా అక్టోబర్ 16th రిలీజ్ కాబోతోంది. మరి ఇవి కాకుండా మరి రజనీకాంత్ గారు నటిస్తున్న జైలర్ 2 ఫిల్మ్ కూడా అక్టోబర్ 15th రిలీజ్ కి రెడీగా ఉంది. అలాగే విజయ్ దేవరకొండ నటించిన రణబాలి ఫిలిం కూడా ఈ నెల 16th థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మరి ఈ ఫిలిమ్స్ అన్నింటిలో ఏది సక్సెస్ అవుతుంది అనేది మాత్రం తెలియాలంటే కొన్ని రోజులు మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి ఈ దసరాని హ్యాపీగా ఈ మూవీస్ అన్నిటితో ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ ఫిలిమ్స్ అన్ని కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. మరి మీ అందరి కోసం శ్రీదేవి సోడా సెంటర్ మూవీ నుంచి బ్యూటిఫుల్ స్వాగతం ప్లే చేస్తున్నారు వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని ఇటీవల 30,000 కోట్ల రూపాయలతో చేపట్టిన జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార పనుల వివరాలను కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కోరారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సీఆర్ పాటిల్తో ఈ రోజు సమావేశమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. పల్లె పండుగ 3.0 భాగంగా ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామానికి వీబీజీ రామ్జీ పథకం కింద 3.75 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా అందులో 1.75 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు ఈ రోజు ఆయన శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి అమ్మవారి 101వ వార్షిక జాతర మహోత్సవాలకు వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిచ్చి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లను మంత్రి ఈ రోజు స్వయంగా పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని మేరీమాత ఆలయం వెనుక ఉన్న కొండ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సిబ్బంది కీలక సూచనలు జారీ చేశారు. క్వారీ ప్రాంతంలోకి కార్మికులు వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్ప కొండ ప్రాంతాల వైపు వెళ్లకూడదని హెచ్చరించారు. మహిళా సాధికారత, మహిళలకు సంబంధించిన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి చర్చ సెంటర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ సత్యానంద్ ప్రారంభించారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అంతరిక్ష పరిశీలన కేంద్రం ఈ రోజు ప్రారంభమైంది. సావేరి హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఉపకులపతి వెన్నం ఉమా ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా రాత్రి

ఇలా సూర్యచంద్రులు నక్షత్రాలను వీక్షించే అవకాశం విద్యార్థులకు కల్పిస్తున్నట్లు వీసీ పాత్రికేయులకు తెలిపారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ స్మరణ్ రాజ్ తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో 5K రెడ్ రన్ ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని, తొలి దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులను నివారించవచ్చన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ తిరిగి 1 గంటకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఓర్ వారి ఇంకా వింటున్నారా బాలు? ఎప్పుడు వద్దాం రా ఊర్లే కొన్ని అక్క.
2: ఇక పొద్దు పొద్దునే

నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే వచ్చేసాం మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో. ఏదైనా ఒక ప్రాంతం యొక్క చారిత్రక నేపథ్యం తెలుసుకోవాలన్నా, ఒక ఇంజనీరింగ్ అద్భుతాలను చూడాలి అనుకున్నా సరే, చక్కగా ఈఫిల్ టవర్ కో లేకపోతే లండన్ బ్రిడ్జ్ కో ప్లాన్ చేసుకోవచ్చు. సో అక్కడ వరకు చేరుకోవచ్చు. లేదు అంటే బుర్జ్ ఖలీఫా, సిడ్నీ ఓపెరా హౌస్ ఇవన్నీ కూడా విజిట్ చేయొచ్చు. ఇక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని కూడా చుట్టేసి రావచ్చు. మరీ అంత దూరం ఎందుకులే తేజు, మనకి దగ్గరలో ఉన్న ప్లేసెస్ గురించి మాట్లాడదాం అని అంటే మాత్రం ఇక ఏముందండి. మరి ఇంజనీరింగ్ అద్భుతాలను చూడాలన్నా, చారిత్రక నేపథ్యం తెలుసుకోవాలన్నా మన దేశంలో ఉన్న ప్లేసెస్ మాట్లాడాలి అంటే చాలానే ఉన్నాయి. వాటిలో తాజ్మహల్, రెడ్ ఫోర్ట్ వీటినైతే హ్యాపీగా చూసేయచ్చు. మరి ఇవన్నీ ఒక ఎత్తైతే చల్లటి గాలిలో పచ్చటి నేల మీద సేద తీరాలి అనుకుంటే మాత్రం వెళ్లాల్సింది ఈ ప్లేసెస్ కైతే కాదు. ఇక ఒక ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ ని పరిచయం చేసుకోవాలన్నా, డిఫరెంట్ స్లాంగ్స్ వినాలి అనుకున్నా, ఇక స్థానిక రుచులను ఆస్వాదించాలనుకున్నా కూడా ఖచ్చితంగా వెళ్లాల్సింది విలేజెస్ కి. మరి అవే కదా ది బెస్ట్ హాలిడే స్పాట్స్ అనమాట. మరి ఇప్పుడు దేశ విదేశీయులు అందరూ కూడా వీకెండ్స్ వచ్చినా సరే, ఏమైనా లాంగ్ హాలిడేస్ వచ్చినా సరే, ఎక్కువగా విలేజ్ టూరిజం కే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఎలాగో ఇప్పుడు దసరా హాలిడేస్ కూడా వస్తున్నాయి మనకి ఇంకా 2 రోజుల్లో, కాబట్టి మీరు కూడా హ్యాపీగా విలేజ్ టూర్ ని ప్రిఫర్ చేసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మరి దీనికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం విలేజ్ టూరిజం గురించి. సో తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఆ. మరి స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:18 పిన్ని క్లాక్ లో టైం చూస్తే సో మనమైతే విలేజ్ టూరిజం గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా. సో ప్రెసెంట్ ఏంటంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా రోబోటిక్ లైఫ్ స్టైల్ గా మారిపోయింది ట్రెండ్. మరి ఫీడ్ చేసిన ప్రోగ్రామింగ్ లాగా వారంలో 5 రోజులు ఆఫీస్ పనితో బిజీ, తర్వాత వీకెండ్ లో షాపింగ్ మాల్స్ తో బిజీ. ఇక సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఒక లాంగ్ డెస్టినేషన్ టూర్స్ ని వేయడం తప్ప పెద్దగా చేంజ్ అయితే ఏమి ఉండట్లేదు. మరి ఈ ట్రెండ్ అనేది కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుందనే చెప్పాలి ఇప్పుడు. మరి స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి కాస్త ప్రకృతిని ఆస్వాదించే ప్రదేశాలకు వెళ్తూ ఉన్నారు చాలా మంది. అండ్ ఈ రూరల్ టూరిజం అది చాలా చాలా ఫేమస్ అయిపోతుంది. చాలా మందికి ఇది ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది దీని మీద. మరి పిల్లలు ఉన్నారంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అసలు మామూలుగా ఉండవు. సిల్లీ సిల్లీ క్వశ్చన్స్ అసలు మనం ఆన్సర్స్ కూడా చెప్పలేని విధంగా ఉంటాయి. అంటే బియ్యం ఏ చెట్టుకు కాస్తాయి, పప్పులు ఏ డబ్బాలో మాగుతాయి, పిండి ఏ మొక్క నుంచి రాలుతుంది, కూరగాయలను మనం ఏ మార్కెట్ లో తయారు చేస్తారు. సో ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడిగే పిల్లలందరికీ కూడా చక్కగా లైవ్ లో తీసుకెళ్లి రూరల్ టూరిజం ని కనుక చూపిస్తే, టూరిజం చేంజ్ చేసి వాళ్ళకి లైవ్ లో అన్ని చూపిస్తే ప్రాక్టికల్ గా అన్ని నేర్చుకుంటారు. ఓకే బియ్యం ఇలా పండుతాయి అన్నమాట, సో అన్ని తెలుసుకుంటారనమాట. సో వాటి వాల్యూ తెలుస్తుంది అండ్ మనకి వేస్టేజ్ ప్రాబ్లం కూడా రాదు. అంటే దేన్ని కూడా వేస్ట్ చేయకుండా ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అనేది పిల్లలు ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా మరిన్ని విషయాలు ఈ రూరల్ టూరిజం గురించి మాట్లాడుకుందాం అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. న్యూఢిల్లీలోని యశోభూమిలో జరుగుతున్న 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రారంభించారు. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల సదస్సు టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన అద్భుత ప్రగతిని చాటి చెబుతోంది. ఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ హద్దులు లేని విస్తరణ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో మాట్లాడుతూ నరేంద్రమోదీ సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇది ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. దేశంలో టెలికాం రంగం, డిజిటల్ విస్తరణ వేగంగా పురోగమించడానికి ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా నిలిచిందన్నారు.
2: దేశ్ కే హర్ జిలే తక్ 5G కనెక్టివిటీ పహుంచ్ చుకి హై. ఆజ్ 5.5 లాఖ్ సే అధిక్ బేస్ స్టేషన్ భారత్ మే హై, జహాన్ సే 5G నెట్వర్క్ ఆపరేట్ కర్ రహా హై, ఔర్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ 2022 కి తులనా మే 10 గుణా బడి హై.
1: కేంద్ర సమాచార ప్రసార కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం ప్రతి పౌరుడికి అందాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. చవకైనా అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్

0: వ్యవస్థ ద్వారానే సాంకేతికత వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత్లో 55 కోట్ల కంటే ఎక్కువ మంది 5G వినియోగదారులున్నారని సింధియా వెల్లడించారు.
1: And the Prime Minister has always insisted that technology must permeate not only the last village, but reach every single citizen.
0: ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారతదేశం ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ గురించిన సమాచారం అందించిన వారికి బహుమతి ప్రకటిస్తూ ఉగ్రవాద సంస్థలకిస్తున్న మద్దతును కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని విమర్శించింది. సెప్టెంబర్ 11, 2001, నవంబర్ 26, 2008 పెహల్గాం ఉగ్రదాడులను ప్రపంచం ఇంకా మర్చిపోలేదని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్ తరపున కార్యదర్శి రఘుపురి మాట్లాడుతూ కేవలం ప్రకటనల ద్వారా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని, దానికి పాల్పడేవారిపై, ఆర్థిక సహాయం అందించేవారిపై, ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 57వ జీఎస్టీ మండలి సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కొనసాగుతోంది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనితో పాటు వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. జీఎస్టీ వివాదాలను పరిష్కరించడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడం, వ్యాపార వ్యయాన్ని, సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన విధానపరమైన సంస్కరణలపై ఈ సమాపేశంలో చర్చిస్తున్నారు. జీఎస్టీ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ 5 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదిస్తుంది. ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారులకు పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడం, పరిపాలనాపరమైన చిక్కులు తొలగించడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతతో దేశాన్ని రక్షించడానికి సిద్దంగా ఉంటుందని తెలిపారు. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. అస్వస్థతతో స్పృహ తప్పిన ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడడానికి వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వెల్లడించారు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రస్థానంలో హిందీ, మరాఠీ చిత్రాల్లో అద్భుత నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. పరింద, క్రాంతివీర్, అబ్ తక్ ఛప్పన్, వెల్కమ్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల ద్వారా ఆయన విశేష గుర్తింపు పొందారు. నానా పటేకర్ మృతిపై సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ రాష్టపతి ద్రౌపది ముర్ము, తన విలక్షణ పాత్రలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన సమాజ సేవ పట్ల కూడా ఎంతో నిబద్దత కలిగి ఉండేవారని పేర్కొన్నారు. నానా పటేకర్ ఆకస్మిక మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సంతాపం ప్రకటించారు. పటేకర్ ఎంతో ప్రతిభావంతుడైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. భారత చలనచిత్ర రంగానికి ఆయన అందించిన అసమాన సేవలు ఎల్లప్పుడూ స్మరణీయమని ఉపరాష్టపతి గుర్తు చేసుకున్నారు. నానా పటేకర్ వంటి విశిష్టత, చెరగని గుర్తింపు ఉన్న నటులు చాలా అరుదుగా ఉంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నానా పటేకర్ తన ప్రతి పాత్రలోనూ అద్భుతమైన వైవిధ్యత, సృజనాత్మకత కనబరిచి తరతరాలు గుర్తించుకునే పాత్రలకు జీవం పోశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా నానా పటేకర్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు పూణే సమీపంలోని దోంజే గ్రామంలో మహారాష్ట ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన చెన్నైలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో

పాటు మెట్రో రైలు ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. చెన్నైలోని 14.6 కిలోమీటర్ల పూనమల్లి వడపళని మెట్రో మార్గాన్ని, అలాగే పళని పరమకుడి నామక్కల్ అంబసముద్రం వెల్లూరు కంటోన్మెంట్ స్టేషన్లలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఉపగ్రహ ప్రసారాలతో సహా అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన సమానమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ విధానం కింద ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ విభాగంలో ఇప్పటివరకు 3 సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం లైసెన్సులు పొందిన ఆ 3 సంస్థల భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ సంస్థకైతే ఈ భద్రతా పరిశీలన పూర్తవుతుందో ఆ సంస్థ స్పెక్ట్రం కేటాయింపుల తదుపరి దశకు వెళుతుందని స్పష్టం చేసింది. ఈ 3 సంస్థలు ప్రస్తుతం ఒకే విధమైన నియంత్రణ దశలో ఉన్నాయని, కాబట్టి ఈ విధానం వివక్షతతో కూడుకుందని ఉందనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ఫిజీలో ఆస్టేలియా వాతావరణ మార్పులు ఇంధన శాఖ మంత్రి క్రిస్ బొవెన్తో సమావేశమయ్యారు. ప్రీ కాప్ 31 సదస్సు ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో రాబోయే కాప్ 31 సదస్సుకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలపై ఇరుదేశాల నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు లోక్ నాయక్ కోట్లాది మంది ప్రజల గొంతుగా నిలిచారని హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పిస్తూ స్వాతంత్ర సంగ్రామం నుండి సంపూర్ణ విప్లవం వరకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ప్రజాస్వామ్యం, ప్రజా భాగస్వామ్యం, సామాజిక మార్పుకే అంకితమైందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతిక రంగం భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 12:44 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ఇక మనమైతే ఒక ఊరిలో సినిమా నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ వినేసాం కదా. అండ్ ప్రతి పాటలోనూ ఆ విలేజెస్ అట్మాస్ఫియర్స్ ని ఎంత బాగా కవర్ చేస్తారో కదా. సో చూస్తుంటే మనం హ్యాపీగా ఇక్కడే లైఫ్ లాంగ్ ఉండిపోతే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. అంత అద్భుతంగా షూట్ చేస్తారు విలేజెస్ లో సినిమాలు గానీ మంచి మంచి సాంగ్స్ గానీ. సో ఇక సకుటుంబ సమేతంగా క్యాంపులు వేసుకోవాలి అనుకునేవారు, ఇక ట్రెక్కింగ్ ని ఇష్టపడేవారు, పిల్లలకు పల్లె జీవితాన్ని చూపించాలి అనుకునేవాళ్లు, ఇక సాగు చేయడం ఎలాగో నేర్చుకోవాలి అనుకునేవాళ్లు, అలాగే పని ఒత్తిడి నుంచి రిలాక్సేషన్ కోరుకునేవాళ్లు, ఇంకా గిరిజన సంస్కృతిని తెలుసుకోవాలి అనుకునేవాళ్లు, ప్రకృతిని ఆరాధించేవాళ్లు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మరి మీ అభిరుచికి తగ్గట్టుగా గ్రామీణ పర్యటనలు చాలా రకాలుగా ఎంతో అద్భుతంగా అందుబాటులోకి అయితే వచ్చేసాయి. మరి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అసలు మంచి ట్రెండింగ్ లో ఉన్న హోమ్ స్టే విధానాన్ని కూడా ఫాలో అవుతున్నారు ప్రతి గ్రామీణ ప్రాంతం వారు. ఇక ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉండేది ఇది వరకు హోమ్ స్టే విధానం, కానీ ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో కూడా ఎస్పెషల్లీ రూరల్ టూరిజం లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసారు. అంటే ఈ హోమ్ స్టే టోటల్ గా ఎలా ఉంటుందంటే సొంతింటి అనుభూతిని కలిగిస్తుంది, లోకల్ ఫుడ్ ను కూడా ఎంజాయ్ చేసే వెసులుబాటు అయితే కల్పిస్తుంది అనమాట. అంటే వెళ్లిన ప్రతి చోట మనకి చుట్టాలైతే ఉంటారు కదా, ఇక సిటీస్ లో చూసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇది వరకు హోటల్స్ లోనో ఎక్కడో స్టే చేసే వాళ్ళం, సైట్ సీయింగ్ ప్లేసెస్ కి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం, అండ్ బయట ఎక్కడైనా ఫుడ్ తీసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇక విలేజెస్ లో చూసుకుంటే అలాంటి హోటల్స్ ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవు. సో అక్కడ రూరల్ పీపుల్, అక్కడ స్థానిక ప్రజలే వాళ్ళు ఉండే ఇళ్లనే టూరిస్టులు బస కోసం రెడీగా చేసేస్తున్నారు. అండ్ ఇంకా వాళ్లే గైడ్లుగా కూడా మారిపోయి చక్కగా మనం ఉన్నన్ని రోజులు అన్ని తిప్పి చూపిస్తూ ఉంటారనమాట. మరి వీకెండ్స్ అవనివ్వండి, ఇంకా దసరా సంక్రాంతి ఇలా మెయిన్ గా ఫెస్టివల్ టైమ్స్ లో మాత్రం అసలు ఈ హోమ్ స్టే కి చాలా చాలానే డిమాండ్ ఉంటుంది. అండ్ మెయిన్ గా అక్కడ స్థానిక వంటలు రుచులు కూడా హ్యాపీగా చూడొచ్చు, వాళ్లే మనకు అన్ని సజెస్ట్ చేస్తారనమాట, ఇది తినండి అది తీసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు. అండ్ హోమ్ స్టే విధానం చాలా పాపులర్ అనే చెప్పాలి ప్రజెంట్ డేస్ లో. అండ్ ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన దేశంలో ఉన్న ఏ ఏ ప్లేసెస్ లో మెయిన్ గా రూరల్ టూరిజం ఎక్కువగా ఫేమస్ అయింది అనేది మరి ఈ విషయాల గురించి చెప్పుకునే ముందు మీ అందరి కోసం ఆర్య ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నారు, తర్వాత రంగస్థలం నుంచి కూడా వచ్చేస్తుంది ట్రాక్, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

బ్యూటిఫుల్ సాంగ్ వినసాం. ఆర్య ఫిలిం నుంచి నెక్స్ట్ సాంగ్ ప్లే చేస్తాను. ఈలోపు మనమైతే మాట్లాడుకుంటున్నాం ఒక రూరల్ టూరిజం ఇన్ఫర్మేషన్ గురించి కదా. అయితే మన దేశంలో చూసుకుంటే కేరళ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మేఘాలయలో ఈ రూరల్ టూరిజం అనేది చాలా ఎక్కువగా ఉంది. దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది టూరిస్టులు ఎక్కడి విలేజ్ లైఫ్ స్టైల్ గురించి, వాళ్ళ

జీవన విధానం గురించి అండ్ వాళ్ళు ఫాలో అయ్యే ట్రెడిషన్స్ గురించి అన్ని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారనే మాట్లాడుకోవాలి. ఇక మన తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే ఈ రూరల్ టూరిజం ఎక్కడ ఎలా అంటే ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో తెలుసా? అసలు చాలానే ఉన్నాయి. రంపచోడవరం, పాపికొండలు, అరకు, కోనసీమ, మారేడుమిల్లి, ధవళేశ్వరం, యానం, ఉప్పాడ, కడియం, అలాగే భద్రాచలం, లక్నవరం, రామప్ప, పాండవలగుట్ట, రాచకొండ, ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే ఉందండి. సో ఒక్కో డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్క ప్లేసెస్ ఉన్నాయి అండ్ బోల్డ్ అని స్లాంగ్స్ ఉన్నాయి. మనకున్న ఫెసిలిటీ ఏంటంటే అసలు మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క విధంగా ఒక్కొక్క స్లాంగ్ మాట్లాడుతూ ఉంటారు, ఒక్కో ట్రెడిషన్ ని ఫాలో అవుతూ ఉంటారు. సో మంచిగా అన్ని వచ్చిన వాళ్ళకి మనం హ్యాపీగా అన్ని నేర్పించి పంపించవచ్చు. నిజంగా ఒక గ్రామీణ పర్యాటకం ఎలా ఉంటుంది, ఎన్నో ప్రాక్టికల్ లెసన్స్ అయితే నేర్పిస్తుందని మాట్లాడచ్చు కదా. ప్రకృతి వనరుల మీద అవగాహన కూడా కల్పిస్తుంది గ్రామీణ పర్యాటకం, అలాగే వాటి మీద గౌరవాన్ని కూడా పెంచుతుంది, అలాగే శ్రమ యొక్క విలువను కూడా చూపిస్తుంది, ఇంకా నిరాడంబర జీవన శైలిని దాని యొక్క అవసరాన్ని కూడా తెలియజేస్తుంది. మరి ఈ రూరల్ టూరిజం ని ఖచ్చితంగా మీరు కూడా మొదలు పెట్టేసేయండి ఈ హాలిడేస్ లో. సో ఇది ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్. సో ఇక నెక్స్ట్ మీ అందరి కోసం కంచె ఫిలిం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఢిల్లీలోని భారత్ మండపంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం ఈ రోజు జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు రాష్టాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు పాల్గొంటున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ పెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం గురించి దక్షిణాది రాష్టాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించామని, దీన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు చొరవ తీసుకోవాలని అమిత్ షాను ముఖ్యమంత్రి కోరారు. విద్యతోనే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని ఆర్ఎస్ఆర్ నగరపాలక సంస్థ, డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు జరిగిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సరైన సమయంలో మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. క్రీడాకారులు జాతీయ స్థాయికి మాత్రమే పరిమితం కాకుండా ఒలింపిక్స్ లక్ష్యంగా నిర్దేశించుకుని మంచి క్రమశిక్షణ, అంకితభావంతో కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్టస్థాయి అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో గెలుపొందిన జిల్లా విజేతలకు కాకినాడ క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో కలెక్టర్ బహుమతులను ఈ రోజు అందజేశారు. ప్రతి రైతు తప్పనిసరిగా వారి పంటను అధికారులచే ఈ పంటలో నమోదు చేయించుకోవాలని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ తెలిపారు. ఈ రోజు ఆయన రాప్తాడు మండలంలో పర్యటించి ఖరీఫ్ 2026 సీజన్లో నమోదైన ఈ పంట వివరాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రైతులు వారి పంటలను నమోదు చేయడం ద్వారా ప్రభుత్వానికి ప్రతి రైతు పంట వివరాలు తెలుస్తాయని, దీని ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. జనాభా లెక్కల సేకరణ 2027లో భాగంగా రెండవ విడత పాపులేషన్ ఎన్యూమరేషన్ ప్రక్రియకు సంబంధించి రేపు అమరావతి సచివాలయంలో రాష్టస్థాయి సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. ఈ సమావేశంలో ఇతర అంశాలపై చర్చించనున్నట్లు రావత్ తెలిపారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కొత్తగా కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుని పొందే సదుపాయాన్ని కల్పించనున్నట్లు ఆర్టీజీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఉన్న చోటు నుండే స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఇక్కడికన్నా.

0: వెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
0: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: చూస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఒకప్పుడు మహిళల పాత్ర కొన్ని రంగాలకి మాత్రమే పరిమితమని భావించేవాళ్లు. కానీ ఈ రోజు చూసుకుంటే మహిళలు అంతరిక్షం నుంచి సముద్రం వరకు, విజ్ఞానం నుంచి రక్షణ రంగం వరకు తమ ప్రతిభను చాటుతూ ఉన్నారు. మరి అలాంటి గర్వించదగిన రంగాల్లో ఒకటి భారత వైమానిక దళం. మరి ఈ రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే కదా. మరి దేశ సరిహద్దులను కాపాడుతూ, ఆకాశంలో సాహసాలకు ప్రతీకంగా నిలుస్తూ, యుద్ద విమానాలను నడుపుతూ అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న భారత మహిళా వైమానిక దళ అధికారుల గురించి ఈ రోజు మనం ధీర ప్రోగ్రామ్ లో మాట్లాడుకుందాం. సో తెలుసుకునే ముందు మీ అందరి కోసం చెలియా ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అమరన్ ఫిల్మ్ నుంచి వినేశారు కదా. 1:17 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనము ధీర ప్రోగ్రామ్ లో నేను మీ ఆర్జే తేజు. భారత వైమానిక దళంలో మహిళల ప్రవేశం ఎప్పుడు జరిగిందో తెలుసా? 1990s లో. సో అప్పుడే ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది వాళ్ల ఎంట్రీతోనే అని చెప్పచ్చు. ఇక 1993లో మహిళా అధికారులను ప్రయోగాత్మకంగానే కాకుండా అధికారికంగా కూడా కొన్ని విభాగాల్లో చేర్చుకోవడం స్టార్ట్ చేశారనమాట. సో ఫస్ట్ అయితే రవాణా విమానాలు, తర్వాత హెలికాప్టర్స్,

విద్య, పరిపాలన ఇంకా ఇలాంటి విభాగాల్లో సేవలైతే అందించారు మహిళలు. తర్వాత అయితే క్రమంగా కొన్ని ఇంకా చాలా రకాల బాధ్యతలు చేపట్టడం జరిగింది. అండ్ ఇంకా 2015 లో చూసుకుంటే మహిళలకు యుద్ద విమానాలు, అంటే యుద్ద విమానాల పైలట్స్ గా ట్రైనింగ్ ఇవ్వడం, ఈ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారనమాట 2015 నుంచి. ఇక 2016 లో చూసుకుంటే తొలి మహిళా ఫైటర్ బృందం ఒక చరిత్ర అయితే సృష్టించిందని చెప్పాలి. సో ఇలా దీంతో ఏం జరిగిందంటే భారత వైమానిక దళంలో మహిళలకు కొత్త కొత్త అవకాశాలు రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. మరి ప్రజెంట్ అయితే చూసుకుంటే మహిళలు పైలట్స్ గానే కాకుండా ఇంజనీరింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ గా, అలాగే లాజిస్టిక్స్, పరిపాలన, వైద్య సేవలు ఇంకా చాలా విభాగాల్లో దేశానికి సేవలైతే అందిస్తూ ఉన్నారు. అయితే మరి చరిత్ర సృష్టించిన మహిళా ఫైటర్ పైలట్స్ గురించి కూడా తెలుసుకోవాలి కదా, సో తెలుసుకుందాం మరి కాసేపట్లో. మరి ఇక్కడ టైం చూసుకుంటే 1:19 అయిపోయింది. ఇంకా కాసేపట్లో మనమైతే వినబోతున్నాం ప్రాంతీయ వార్తలు. ప్రాంతీయ వార్తల తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, జల్జీవన్ మిషన్ నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించారు. విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. రాష్టంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఆధ్వర్యంలో మునగ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. భారత వైమానిక దళం 94వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార పనులకు నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో చర్చించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసేలా పనులు వేగంగా సాగుతున్నాయని, ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా చూడాలని కోరారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పోలవరానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలను పరిష్కరించేందుకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కింద 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కుళాయి వసతి కల్పించే పనులు ప్రారంభించామని, ఈ పనులకు అనుగుణంగా త్వరితగతిన నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ విద్యార్థులకు సూచించారు. నెల్లూరు నగరంలోని డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యార్థులు తల్లిదండ్రుల సమావేశంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. నెల్లూరులో 3 ప్రభుత్వ పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని, డిజిటల్ తరగతి గదులు, సైన్స్ ల్యాబులతో పాటు రోబోటిక్స్ ల్యాబులను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఎఫ్పిఓల ఆధ్వర్యంలో 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా వీరవల్లి, తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెంలో విజయవంతంగా నడుస్తున్న మునగ ప్రాసెసింగ్ యూనిట్ను ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. మునగ పొడికి అంతర్జాతీయ మార్కెట్లోనూ డిమాండ్ ఉందని, ఈ కామర్స్ వేదికల ద్వారా మార్కెటింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర

0: నియంత్రణ మండలి ఏపీఎస్ఏసీ ప్రాజెక్టు సంచాలకులు స్మరణ్ రాజ్ సూచించారు. ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో ఈరోజు 5K రెడ్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిదశలోనే జాగ్రత్తలు తీసుకుంటే హెచ్ఐవీ వ్యాప్తిని నియంత్రించవచ్చని అన్నారు. హెచ్ఐవీ పరీక్షలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆయన తెలియజేస్తూ,
1: హెచ్ఐవి మరియు ఎయిడ్స్ నియంత్రణ మరియు కట్టడి కోసం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా కృషి చేస్తూనే ఉంది. 30 సంవత్సరాల పట్ల ఈ కృషి వల్ల చాలా వరకు ఈ వ్యాధి కట్టడి మరియు నిర్మూలన ఎంతో వరకు సాధించడం జరిగింది. చాలా వరకు పర్సంటేజ్ అచీవ్మెంట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయి నుంచి రివ్యూ చేస్తున్నారు రెగ్యులర్ గా. మనం దాని పట్ల మేము రాష్ట్ర స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి అధికారులని వీక్లీ రివ్యూస్ అండ్ మంత్లీ ఫిజికల్ రివ్యూస్ కూడా తీసుకోవడం జరుగుతుంది.
0: ఢిల్లీలోని భారత మండపంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం ఈరోజు జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు పాల్గొంటున్నారు. జీఎస్టీకి సంబంధించిన వివాదాల పరిష్కారం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానంలో మార్పులు, పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించే అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. చిన్న వ్యాపారులకు జీఎస్టీ ప్రక్రియను సులభతరం చేసేందుకు 5 అంశాలతో కూడిన సంస్కరణలను ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశ సేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశ సాంస్కృతిక పునరుజ్జీవానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామమందిరం నిర్మాణం గురించి ఈరోజు తెలుసుకుందాం. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిపై నిర్మించిన రామమందిరం భారత ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2024 జనవరి 22న రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగ్గా 2025 నవంబర్ 25న ఆలయ నిర్మాణం పూర్తయింది. రామమందిర నిర్మాణంతో అయోధ్యలో మౌలిక సదుపాయాల అభివృద్దికి కూడా ప్రాధాన్యత పెరిగింది. భక్తులు, యాత్రికుల సౌకర్యం కోసం రహదారులు, రైల్వే, విమానాశ్రయం, వసతి, పారిశుద్ధ్యం, ప్రజా రవాణా వంటి సదుపాయాలను అభివృద్ది చేశారు. దీంతో అయోధ్య ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
2: హమారే రామలలా అబ్ టెంట్ మే నహీ రహెంగే, హమారే రామలలా అబ్ దివ్య మందిర్ మే రహెంగే. మేరా పక్కా విశ్వాస హై, అపార శ్రద్ధా హై, జో ఘటిత హువా హై ఇస్కీ అనుభూతి దేశ్ కే విశ్వ కే కోనే కోనే మే రామ భక్తో కో హో రహీ హోగీ. యే మాహోల్, యే ఘడీ ప్రభు శ్రీ రామ కా హమ్ సబ్ పర్ ఆశీర్వాద్ హై.
0: భారత గగనతలాన్ని కాపాడుతున్న భారత వైమానిక దళం 94వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. 1932 అక్టోబర్ 8న భారత వైమానిక దళం ఏర్పాటైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది అక్టోబర్ 8న వైమానిక దళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యుద్ద సమయంలో శత్రువులను ఎదుర్కోవడంతో పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను కాపాడడంలో వైమానిక దళం ముఖ్యమైన సేవలు అందిస్తోంది. కాగా వైమానిక దళం దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని ఎయిర్ బేస్లో జరిగిన వేడుకల్లో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, అధునాతన పరికరాలతో దళాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళ్ళలో కొత్తమ్మ తల్లి అమ్మవారి 101వ వార్షిక జాతర మహోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. అమ్మవారిని మంత్రి ఈరోజు దర్శించుకుని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, రహదారులు, విద్యుత్ అలంకరణలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వామపక్ష తీవ్రవాద ప్రభావం తగ్గిందని పాడేరు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిత్యవర్మ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాలు, అభివృద్ది కార్యక్రమాల వల్ల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. గిరిజన యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ కల్పిస్తూ వారిని అభివృద్ది వైపు ప్రోత్సహిస్తున్నామని ఆయన ఆకాశవాణికి తెలియజేస్తూ,
3: we have been able to successfully target and cut down the left-wing extremism. First of all,

0: from the police side, there is a eagle team that is particularly dedicated for the ganja cultivation areas. There, this team is continuously dedicated to identifying those families and refurbishing those families back into the normal cultivation. For doing that, we are trying to serve them on the employment front as well and making them back into the agricultural areas by giving them some alternate crops as well.
1: పోషకాహార లోపం లేని జిల్లాగా వైఎస్ఆర్ కడప జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు సమతుల్య పోషకాహారం అందించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించాలని సూచించారు. చిరుతిళ్లు, శీతల పానీయాలకు బదులుగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, గుడ్లు, పాలు అందించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. పల్లె పండుగ 3.0లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో 1,75,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన అంతర్గత సిమెంట్ రహదారుల నిర్మాణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, జలజీవన్ మిషన్ నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించారు. విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతు ఉత్పత్తుల సంస్థల ఆధ్వర్యంలో మునగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. భారత వైమానిక దళం 94వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

లిజనర్స్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా కొన్ని విశేషాలు మాట్లాడుకుంటున్నాం, అండ్ చరిత్ర సృష్టించిన మహిళా ఫైటర్ పైలట్స్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం అన్నాను కదా. మరి ఫస్ట్ అయితే అవని చతుర్వేది. మరి భారత తొలి ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్స్ లో ఒకరు అవని చతుర్వేది. విదేశాల్లో జరిగిన వైమానిక యుద్ద విన్యాసాల్లో కూడా పాల్గొన్న తొలి భారత మహిళా ఫైటర్ పైలట్ గా మరి గుర్తింపు సాధించారు అవని చతుర్వేది గారు. అండ్ ఇంకా భావన కాంత్, భారత తొలి మహిళా ఫైటర్ పైలట్స్ లో ఒకరు భావన. 2026 లో ఫైటర్ కంబాట్ లీటర్ కోర్స్ ని కూడా పూర్తి చేసి తొలి మహిళా వైమానిక దళ అధికారిగా మరొక చరిత్ర కూడా సృష్టించడం జరిగింది భావన. సూపర్ కదా. మరి వీళ్ళందరూ కూడా చాలా చాలా ఇన్స్పైరింగ్ క్యాండిడేట్స్ అనే చెప్పాలి ఇప్పుడున్న ఈ యంగ్ జనరేషన్ గర్ల్స్ అందరికీ కూడా. సో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా ఉన్నారు కొంతమంది హిస్టరీ సృష్టించిన మహిళా ఫైటర్ పైలట్స్, వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మేజర్ ఫిల్మ్ ది సాంగ్ అయితే వినేశారు. 1:42 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. ఇక ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. మోహనా సింగ్ తొలి మహిళా ఫైటర్ పైలట్స్ బృందంలో ఒక సభ్యురాలన్నమాట. స్వదేశీ తేజస్ యుద్ద విమానాలను నడిపే

స్క్వాడ్రన్ లో కూడా చేరి భారత వైమానిక రంగంలో ఒక మైలురాయిని అయితే నెలకొల్పారు మోహన సింగ్. అండ్ ఇంకా చూసుకుంటే శివాంగి సింగ్ అనమాట, రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారత మహిళా ఫైటర్ పైలట్ గా ఎంతో ఫేమస్ అయ్యారు శివాంగి. అత్యాధునిక యుద్ధ విమానాలను నడపడంలో మహిళల సామర్థ్యాన్ని చాటి చెప్పారు. ఇక ఇలా చూసుకుంటే ఇప్పుడున్న మహిళలందరికీ కూడా వీరంతా మంచి ఇన్స్పిరేషన్ అనే మాట్లాడాలి. ఇక భారత వైమానిక దళంలో చేరాలి అనుకుంటే మరి యువతులకు మెయిన్ గా ఏ విభాగాల్లో అవకాశాలు అయితే ఉన్నాయి ఇది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఏ విభాగాలు ఉన్నాయి అంటే మెయిన్ గా మూడు విభాగాలు అయితే ఉన్నాయన్నమాట. మీరు కనుక భారత వైమానిక దళంలో చేరాలనుకుంటే సో మూడు విభాగాలు అయితే ఉన్నాయి. మెయిన్ గా ఒకటి ఫ్లయింగ్ బ్రాంచ్, అంటే ఫైటర్ గా రవాణా విమానాల గురించి తెలుసుకోవడం గాని వాటిని మేనేజ్ చేయడం, ఇంకా హెలికాప్టర్ పైలట్స్ గా కూడా సేవలు అందించవచ్చు. ఇంకా ఇంకొకటి సెకండ్ది టెక్నికల్ బ్రాంచ్. ఇది ఏంటంటే విమానాల నిర్వహణ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, సాంకేతిక వ్యవస్థల పర్యవేక్షణ ఇవి ఈ టెక్నికల్ బ్రాంచ్ కిందకైతే వస్తాయి. ఇంకొకటి గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ అనమాట, అంటే పరిపాలన, లాజిస్టిక్స్, ఇంకా విద్య, అకౌంట్స్, ఇతర నిర్వహణ బాధ్యతలు చేపడుతూ ఉంటారు ఈ బ్రాంచ్ లో. సో ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అలాగే ఏజ్ లిమిట్, శారీరక ప్రమాణాలు, ఎంపిక విధానం వాటిని బట్టి ఒక్కొక్క విభాగాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆకాశంలో ఎగిరే విమానం కేవలం ఒక యంత్రం అయితే కాదు కదా, అది ఒక దేశం యొక్క ఆత్మవిశ్వాసానికి ప్రతీక. మరి ఆ విమానాన్ని నడిపే మహిళ కేవలం పైలట్ మాత్రమే కాదు, ఆమె ధైర్యానికి నిర్వచనం, పట్టుదలకు ప్రతిరూపం, లక్షలాది మంది యువతులకు స్ఫూర్తి అనే చెప్పచ్చు. మరి నిజంగా ఆడపిల్లలకు ఆకాశం హద్దైతే ఎటువంటి హద్దైతే కాదు, మరి ఆకాశమే ఆమె విజయానికి ఆరంభం అని మాత్రం ఎంతో మంది మహిళలు ఇప్పుడు చాటి చెప్తూ ఉన్నారు. మరి నిజంగా దేశ రక్షణలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందిస్తున్న భారత వైమానిక దళ మహిళా అధికారులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సో ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే వచ్చేసాం 2:26 టైం అయిపోయింది కాబట్టి ఇక కాసేపట్లో సందేశ్ నెట్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేస్తాను. మరి ఇక ఎందుకు లేట్? మీరు కూడా మీ మొబైల్ ఫోన్స్ తీసుకుని చక్కగా వాట్సాప్ నంబర్ కి మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్స్ ని పంపించడానికి రెడీగా ఉండండి. 8662488144 నంబర్ కి మీరు నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించేసేయచ్చు. నేను మీ ఆర్జే తేజు. ఇక ఎగ్జాక్ట్లీ 2:30 తర్వాత నేను మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. సో గెట్ రెడీ. మరి మీ అందరి కోసం రెడీ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్డ్.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. యువర్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. 2:32 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే సందేశ్ నది ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. మరి ఈ రోజు సందేశ్ నదిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఒక చిన్న హిస్టరీలోకి వెళ్ళిపోదాం, పురాణాలకెళ్ళలోకి వెళ్ళిపోదాం. మరి అక్కడ మీరుకు ఎంత నాలెడ్జ్ ఉందో అర్థమైపోతుంది ఇప్పుడు. సో వానర సైన్యం తెలుసు కదా, వానర సైన్యం ఎక్కడ తెలుసు కదా మీకు కూడా. మరి వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్ ఒకరు ఉన్నారు. మరి ఎవరో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ ని. తెలుసు కదా మరి రామాయణంలో చూసుకుంటే వానర సైన్యం మనం వింటాము, అక్కడ వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్ ఒకరు ఉన్నారు. మరి ఆయన పేరేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

Are you single? Buy me a drink. Hey, let's go out, man. Your place?

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఆడవారి మాటలకు అర్థాల వేరేలా సినిమా నుంచి సాంగ్ వినేశారు. నేను అడిగిన క్వశ్చన్ ఈ రోజు మన సందేశనరీ ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్, వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్స్ ఎవరు? మరి తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను కదా, మరి చూద్దాం ఆన్సర్స్ పంపించారు. మరి మనకు తెలుసు ధనుష్ కోడి దగ్గర ఉన్న రామసేతు, అది నిర్మించిన టైంలో ఒక ఇద్దరు మాత్రం వాళ్ళ ఐడియాస్ తో చక్కగా వాళ్ళ థాట్స్ తో ఇంజనీర్స్ గా, అంటే సివిల్ ఇంజనీర్ ఒకళ్ళు ఆర్కిటెక్చర్ ఒకళ్ళు డిజైన్ చేయడం, సో ఇలా ఇద్దరు హ్యాపీగా ఒక 5-6 డేస్ లోనే చాలా తక్కువ సమయంలోనే ఆ బ్రిడ్జ్ ని నిర్మించడం జరిగింది అని మనం చదువుకున్నాం కదా. మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించారు కరెక్ట్ గా చూస్తే. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, సందేశానికి స్వాగతం అంటూ మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే ఇంకా రాలేదు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ ఇంకా రాలేదు. వెంకటేష్ గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు. గాయత్రి గారు ఫ్రమ్ తిరుపతి, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు, తిన్నారా అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ ఎస్ కంప్లీట్ చేసేసాను. ఇక ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి బాగున్నారా మేడం అంటూ మెసేజ్ పంపించారు ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు. సుమాని గారు పెడర నుంచి మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్. మాధవి గారు, ఆంజనేయులు గారు బోధన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన్న గారు మెసేజ్ పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి భారత భాస్కర్ అండ్ భాగ్యలక్ష్మి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కలవందలపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముత్తుజావాలి కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. భాస్కర్ గారు ఫ్రమ్ పెడనా కరెక్ట్ ఆన్సర్. మసూమ్ బాబా గారు మెసేజ్ పంపించారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ముదనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప కరెక్ట్ ఆన్సర్. మువ మండలం కృష్ణా జిల్లా కాజా నుండి హస్బెండ్ అండ్ వైఫ్ అంటూ మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్స్. ఇక మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. తర్వాత గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. బీబీ సుబ్బారావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మార్కపూర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని కరెక్ట్ ఆన్సర్. కె నాగేంద్రరెడ్డి మామెల్లపల్లె సత్యసాయి డిస్టిక్ట్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఫాతిమా జహీరా, తర్వాత జహీరా ఓకే కరెక్ట్ ఆన్సర్ కాదు, వాలి సుగ్రీవుడు అంటున్నారు మీరు, కాదండి. నెక్స్ట్ మెసేజ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ బెడనా కరెక్ట్ ఆన్సర్. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండయ్య అనిత కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు కరెక్ట్ ఆన్సర్. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. నమస్తే అంటూ శ్రీరాముడు అంటున్నారా, రాంగ్ ఆన్సర్. ఇంకొక మెసేజ్ పేరైతే రాలేదు మీది. నెక్స్ట్ గుంతకల్ నుంచి విజయ పరమేష్ మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి తిరుపతమ్మ శివదాసురెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కడప ఐ మీన్ కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పిడూరు సుబ్బారావు.

రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి సునంద గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఎన్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి మెసేజ్ చేశారు. లతా గారు ఫ్రం వియూర్ కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రం వడియంపట్టి అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి మెసేజ్ పంపించారు. మేడం ఇప్పుడే రేడియో ఆన్ చేశాను అంటున్నారా? ఓకే, నేను క్వశ్చన్ అయితే వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్స్ ఎవరని అడిగాను. హంపపురం గ్రామం కొప్పమల్లేసు గారు, జూకు ఆదెప్ప గారు మెసేజ్ పంపించారు. తర్వాత చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య. ఓకే, ఇది ఇందాకే చదివేశాం కదా మెసేజ్. పెట్టిన వాళ్ళే మళ్ళీ రిపీటెడ్ గా పెడుతూ ఉంటే నేను మీ మెసేజ్లు మాత్రం చదువుతూ ఉంటాను. ఇంకా నో క్వశ్చన్స్, నో సాంగ్స్, ఓకేనా? సో ఒకసారి పంపించేశాక మళ్ళీ మళ్ళీ పంపించకండి ఎవరు కూడా. బృందావనం అంటే ఒకే క్వశ్చన్ కి మల్టిపుల్ ఆన్సర్స్ అయితే వస్తున్నాయి కొంతమంది నుంచి. సో అలా అవద్దు, ఒక క్వశ్చన్ కి ఒకసారి ఆన్సర్స్ చేయండి. ఇక బృందావనం నుంచి పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. తర్వాత సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. పేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత రామళ్ళకోట నుంచి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఇక మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్.

ఎస్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వానర సైన్యంలో. సివిల్ ఇంజనీర్స్ ఎవరు? నలుడు నీలుడు, నల్ అండ్ నీల్. సో వీళ్ళిద్దరు ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, డిజైనింగ్, ఆర్కిటెక్చర్, సో మొత్తానికి ఒక సేతు, రామ సేతు అనే దాని నిర్మాణం వెనక వీళ్ళిద్దరి బ్రెయిన్స్ ఉన్నాయన్నమాట. సో వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్స్ ఎవరు అంటే నలు నీలుడు అనమాట ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక మెసేజెస్ కూడా వస్తున్నాయి, అంటే ఏంటిది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి ముందుగానే నేను అడగగానే ఆన్సర్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారనమాట. ఓకే, సో ఇక ఈరోజు మన సందర్శనలో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఒక చిన్న సామెత అడుగుతాను, దానికి ఒక చిన్న బ్లాంక్ అయితే ఇస్తాను, ఆ బ్లాంక్లో మీరే ఆన్సర్ని ఫిల్ చేయాలి. అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు, విన్నారు కదా, అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు అని చెప్పేసి ఒక సామెత ఒకటి మాట్లాడతారు. సో ఏ బొమ్మ, ఏ బొమ్మ అయినట్లు? సో మీకు ఆన్సర్ తెలుసా? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అపరిచితుడు సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి 252 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు అని ఒక సామెత ఉంది. ఆ బ్లాంక్ లో ఏది వస్తుంది మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ ఆన్సర్స్ అన్నాను కదా, నాకైతే 47, 48 అలా కౌంట్ పెరుగుతోంది. సరే చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాకేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషు సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు. పర్షనంద్య హాయ్ అండి అంటూ మెసేజ్ పట్టారంటే ఆన్సర్ అయితే రాలేదు. కొండారెడ్డి గారు, ఎం కొండారెడ్డి ఫ్రమ్ సిద్ధవటం మండలం కడప జిల్లా, ఆన్సర్ కరెక్ట్ గా పెట్టారు. తర్వాత ఎం నరేష్ రోజా, మెర్సి విజయ, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ సక్కుబాయి హాఫ్ ఐ మీన్ ఆన్సర్ పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, రాంగ్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం గారు, హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ప్రీవియస్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు పెట్టారా? ఓకే, మాధవి అండ్ ఆంజనేయులు బోధన్ బోచంపల్లి జిల్లా నుంచి మెసేజ్ పెట్టారు కరెక్ట్గా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి కరెక్ట్ ఆన్సర్. పీడూరు ఫణీంద్ర నెల్లూరు జిల్లా కోవూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుంచి నాగేష్ అండ్ లావణ్య, సుప్రియ, లక్ష్మీ సుప్రియ, యశోద అండ్ హర్షవర్ధన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహరావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలిగాలనీ నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్గా. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్.

ఫౌస్ట్ బా ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. జమలయ్య గారు, విహాన్ గారు దొడ్డదేవరపాడు నుంచి మెసేజ్ పట్టారు, కానీ ఓకే కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజ నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి, కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం అంటూ ఆన్సర్ బాపు గారి బొమ్మ అంటున్నారా? ఇంతకు మీ పేరు ఎక్కడా? పేరు మెన్షన్ చేయలేదు, కానీ ఆన్సర్ కూడా రాంగ్. ఓకే కరెక్ట్ ఆన్సర్ తో భాస్కర్ గారు ఫ్రమ్ పెడన మెసేజ్ పంపించారు. తర్వాత విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ బియూర్ కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మార్కపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సైనికాపురి కాలనీ నుంచి హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ అండ్ విజయవాడ, జాన్సన్ విజయవాడ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రామలకోట నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. బంగారరాజు, బంగారరాజు గారా, ఆదోని నుంచి పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసిరెడ్డి, తిరుపతమ్మ వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత మధుప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాడు గ్రామం దొరవారి సత్రం ప్రాంతం నుంచి మెసేజ్ పంపించారు. ఇంకా చాలానే ఉన్నాయి మెసేజెస్ అయితే మాత్రం, ఇంకా కౌంట్ పెరుగుతోంది. సరే ఇక సాంగ్ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి, ఆ తర్వాత మిగతా మెసేజెస్ అన్ని కూడా చదువుతాను. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇవే రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, జల్జీవన్ మిషన్, అమర్జీవి జలధార పనులకు నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో చర్చించారు. రాష్టంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఎఫ్పీఓల ఆధ్వర్యంలో 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మునగపొడికి అంతర్జాతీయ మార్కెట్లోనూ డిమాండ్ ఉందని, ఈ కామర్స్ వేదికల ద్వారా మార్కెటింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భారత గగనతలాన్ని కాపాడుతున్న భారత వైమానిక దళం ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. 1932 ఆగస్టు అక్టోబర్ భారత వైమానిక దళం ఏర్పాటైంది. యుద్ద సమయంలో శత్రువులను ఎదుర్కోవడంతో పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను కాపాడడంలో వైమానిక దళం ముఖ్యమైన సేవలు అందిస్తోంది. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట ఎయిడ్స్ నియంత్రణ మండలి ఏపీఎస్ఏసీ ప్రాజెక్టు సంచాలకులు స్మరణరాజు సూచించారు. ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో ఈరోజు 5K రెడ్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిదశలోనే జాగ్రత్తలు తీసుకుంటే హెచ్ఐవీని వ్యాప్తిని పూర్తిగా నియంత్రించవచ్చని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాడిలో కొత్తమ్మ తల్లి అమ్మవారి 101వ వార్షిక జాతర మహోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె చెన్ నాయుడు అధికారులను ఆదేశించారు. అమ్మవారిని మంత్రి ఈరోజు దర్శించుకుని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. పల్లె పండుగ 3.0 భాగంగా ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో 1,75,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సిమెంట్ రహదారుల నిర్మాణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారత, మహిళల హక్కులు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలులో ఈరోజు అవగాహన ర్యాలీని నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ సత్యానంద్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ వరకట్న వేధింపులు, వరకట్న కేసులపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. పోషకాహార లోపం లేని జిల్లాగా వైఎస్సార్ కడప జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మూడు గంటల మూడు నిమిషాల పిండి క్లాక్ టైం చూస్తే సందరి సందరి ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేనైతే మిమ్మల్ని ఒక చిన్న సామెత, అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఆ సామెత ఆ బ్లాంక్ లో ఏమొస్తుంది? సో మీకు తెలిస్తే ఆన్సర్ పంపించండి అన్నాను. ఎగ్జాక్ట్ గా నేనేదైతే ఆన్సర్ నేను చదివింది, నేను తెలుసుకున్నది, నేను అయితే క్వశ్చన్ అడిగాను కాబట్టి నాకు అదే ఆన్సర్ కావాలి. రకరకాల ఆన్సర్స్ పంపిస్తే అది రాంగ్ అనే చెప్తా. బి మధుప్రసాద్ గారు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మెసేజ్ పంపించారు, తలంపాడు గ్రామం నుంచి అనమాట, దూరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా. ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. కలమందులపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముత్తుజావలి రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల

మస్తన్రావు, దామర్ల పెద్ద మస్తన్రావు. కరెక్ట్ ఆన్సర్ మార్కాపూర్ శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ గారు, ఫాతిమా. ఓకే, ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి. చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు, పునాయతి బిందు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, బసరకోడు గ్రామం, కానీ రాంగ్ ఆన్సర్ అండి. గడ్డమ్మ అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ గా. కరెక్ట్ ఆన్సర్ తో రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. హంపపురం గ్రామం నుంచి కొప్పు మల్లేశు గారు, జూకు అదెప్ప. అలాగే చిరంజీవి నాగభూషణం, మగ్గా శివయ్య గారు, ముంత పెద్దన్న గారు, వీళ్ళందరూ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి గారు ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్ కరెక్ట్ ఆన్సర్. బండ వినిలా నాని అండ్ జాన్వి జోగులమ్మ గద్వాల జిల్లా రాజోలి నుంచి పంపించారు మెసేజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డి అరుణ, మోహన్జీ, దివ్యబాయి, అజయ్ అండ్ శృతి ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. నమస్కారం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్, అలాగే సెకండ్ క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ తో వివి రెడ్డి గారు మెసేజ్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహిబాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్టిక్ కొల్లాపూర్ అంటూ మసూమ్ బాబా గారు మెసేజ్ పంపించారు, కానీ ఓకే రాంగ్ అయితే కాదు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్ అండ్ హేమ రాంగ్ ఆన్సర్ అండి. రాంగ్ ఆన్సర్ తో గౌస్ గారు పమిడి నుంచి మెసేజ్ పంపించారు. కొన్నుతుల సునీల్ అండ్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. ఆన్సర్ రెమో అంటే అపరిచితుడు అయ్యాడంట, కాదండి, సో ఆన్సర్ అయితే కాదు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద, జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముళ్ళదిన్నే ఆచారి గారు, వీరేశాచారి గారు పాలకులను మెసేజ్ పంపించారనమాట. ఆన్సర్ అయితే ఎక్కడ పెట్ల. కరెక్ట్ ఆన్సర్ తో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి భారత భాస్కర్ అండ్ భాగ్యలక్ష్మి కరెక్ట్ ఆన్సర్. ఇక సావిత్రి గారు, జయలక్ష్మి గారు ఆన్సర్ పంపించారు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నల్లమ్మ గారు పాపనేపాల నుంచి కరెక్ట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. నార్కౌట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రఫీ గారు అనంతపూర్ నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ అండి. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. కాదు, ఏంటి ఒత్తు పెట్టారా మీరు క్వశ్చన్? ఓకే, కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, స్పెల్లింగ్ మిస్టేక్ అంతే. పర్షా నంద్యా, క్వశ్చన్ రిపీట్ చేయండి అంటున్నారా, ఇంక నేను రిపీట్ కాదు, ఏకంగా రివీల్ చేసే టైం వచ్చేసింది. కాదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఖుషి ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ కర్నూల్. దేవసేన ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టలేదు ఎవరు. డి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, రాంగ్ ఆన్సర్ అండి. భాస్కర్ రావు గారు ఫ్రమ్ పోలవరం అండ్ రాణి, వీళ్ళిద్దరూ పెట్టారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష ఫ్రమ్ తిరుపతి బ్యాంక్ కాలనీ కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా లాస్ట్ టూ మెసేజెస్ అంటే ఉన్నాయి. మిరియం కోటయ్య గారు గుదేవారి పాలెం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి. సంజీవపురం విలేజ్ నుంచి సావిత్రి అండ్ కాటమయ్య కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివారాణి రాంగ్ ఆన్సర్. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 100.3. 3:10 కావస్తుంది టైం చూస్తే మాత్రం. అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు, ఇది ఒక సామెత. ఆ బ్లాంక్ లో ఏమొస్తుంది అని అడిగితే ఆన్సర్ చాలా మంది కరెక్ట్ గానే గెస్ చేశారు, కానీ ఇంకొంతమంది మాత్రం కొయ్య బొమ్మ, ఇంకా గాజు బొమ్మ, తోలు బొమ్మ ఇలా పెట్టారు.

కానీ అవేమి కావు. కోతి బొమ్మ అయ్యవారిని చేయబోతే కోతి బొమ్మ అయినట్లు అని చెప్పేసి ఒక సామెత ఇలా అంటూ ఉంటారు అదనమాట. కోతి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక ఈ రోజు సందేశం తెలియలో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, తెలుగు లిపిని పోలి ఉండే ఒక లిపి ఉంది. సో మీరు కూడా వినే ఉంటారు, తెలుగు లిపిని పోలి ఉండే లిపి ఉన్న ఆ భాష ఏంటి? ఆ భాష చూస్తే తెలుగు లిపి లాగానే కనపడుతుంది అనమాట. సో తెలుగు లిపిని పోలి ఉండే లిపి గల భాష ఏది? సో తెలిస్తే నాకు ఆన్సర్స్ పంపించేసచ్చు. మీ ఆన్సర్స్ ని వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన తెలుగు లిపిని పోలి ఉండే ఒక లిపి ఉంది, అది ఆ భాష ఏంటి అని అడిగాను కదా, చాలా మెసేజ్లు వచ్చేసాయి, దాదాపు 75 వచ్చేసాయి. సో ఖచ్చితంగా కొన్ని మెసేజ్లు జరిగేసి ఒక బ్రేక్ అయితే తీసుకుందాం. మరియు 75 ఒకేసారి అంటే కష్టం కదా. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవజీ, తక్కుబాయి కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. ముసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. నెక్స్ట్ ఇంకా హాయ్ తేజు గారు అని మాత్రమే ఒక మెసేజ్ వచ్చింది, ఆన్సర్ రాలా. హాయ్ అండి. ముబ్బల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం, కరెక్ట్ ఆన్సర్. ఇంకా కరెక్ట్ గానే పెట్టారు కాబట్టి మీ నేమ్స్ మాత్రం చదువుతా, ఒకవేళ రాంగ్ పెడితే రాంగ్ అని మెన్షన్ చేస్తాను, సరేనా? రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ స్టార్ట్ అయిపోయాయి. ఆన్సర్ ఈజ్ కోతి బొమ్మ. ప్రీవియస్ క్వశ్చన్ కి ఇప్పుడు వచ్చింది మెసేజ్, ఇది ఎవరంటే హరివిల్లు కాదు కాదు, మీ పేరు ఇక్కడ సుమాని గారు ఫ్రమ్ పెడన. ఓకే, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి లిపి. సో సేమ్ తెలుగుని పోలి ఉండే, తెలుగు లిపిని పోలి ఉండే లిపి గల భాష ఏది అని అడిగాను కదా. సో కరెక్ట్ ఆన్సర్స్ అందరూ కూడా మెన్షన్ చేసేస్తున్నారు. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు, తర్వాత మల్లికార్జున గారు, అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి, ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, సక్కుబాయి, యాదవ్జీ, ఎం కొండారెడ్డి గారు ఫ్రమ్ సిద్ధవటం మండలం, కడప జిల్లా, తర్వాత ముదనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప, మండూరు లక్ష్మీదేవి గారు ఫ్రమ్ వెంకటగిరి సాలి కాలనీ, నాసిక వేణు గారు ఫ్రమ్ దేశాయిపేట, సునంద గారు ఫ్రమ్ అనంతపురం, ఆచార్య, చిరంజీవి, రామలింగ దమ్మాయి గూడ హైదరాబాద్ నుండి, మన్విష్ బెంగళూరు నుండి, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, కేవి రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముత్తజావలి, మధుసూదనారెడ్డి గారు పాపినేపాలెం నుండి, దేవసేన ఫ్రమ్ తిరుపతి, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, మంగళగిరి నుంచి హుసేన్ అండ్ కట్టా, కట్టా నుండి సావిత్రి, హుసేన్ కట్ట నుండి సావిత్రి జయలక్ష్మి గారు, తర్వాత ద్రాక్షాయణి గారు ఫ్రమ్ తిరుపతి, కున్నుతుల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా, ఖుషి ఫ్రమ్ విజయవాడ, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి పంపించారు, రఫీ గారు ఫ్రమ్ పీలేరు, నల్లమ్మ గారు ఫ్రమ్ పాపినేపాలెం, గౌరీ గారు ఫ్రమ్ తిరుపతి, తర్వాత ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు, కౌస్తుభా గారు ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా, సైనికాపూరి కాలనీ నుంచి హైదరాబాద్ నుండి బృందావనం పద్మశ్రీ అండ్ శ్యామ్, బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ తలంపాటు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ పంపించారు, విజయవాడ నుంచి నందు మెసేజ్ పంపించారు, ఊర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, మిరియం కోటయ్య గారు ఉదయవారిపాలెం మార్కాపురం జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, మార్కాపురం నుంచి శివాజీనగర్ నుంచి మస్తాన్ వలి గారు, ఫాతిమా గారు పంపించారు, నరసింహారావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి పంపించారు, కొత్తగూడెం

సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి. వీర కనకరావు గారు వీరభద్రాపురం నుంచి మెసేజ్ పంపించారు. విజయలక్ష్మి గారు ఫ్రమ్ పెద్దకొండూరు, కరెక్ట్ ఆన్సర్. ఇక ఓకే, అందరూ కూడా కరెక్ట్ గానే పెట్టేస్తున్నారు. పోలవరం నుంచి భాస్కర్ రావు గారు అండ్ రాణి. సిహెచ్ సూర్యనారాయణ కోనసీమ జిల్లా ఈతకోట విలేజ్ నుంచి. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్ అండ్ హేమ. బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని. కోవూరు మందబయలు నుంచి సుబ్బయ్య స్వామి గారు, బీవి సుబ్బారావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ మార్కాపూర్. మునెమ్మ గారు పెద్దపరియ విలేజ్ తిరుపతి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ. తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట్ నిజామాబాద్ నుంచి. దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి. అండ్ ఇంకా ఉన్నాయి మెసేజెస్ అయితే, వస్తూ ఉన్నాయి. సరే, ఒక సాంగ్ విన్న తర్వాత మీ మిగతా మెసేజెస్ కూడా చదువుతాను. సో ఈలోపు ఇప్పుడే ట్యూన్ చేసిన వారు ఎవరైనా ఉంటే మాత్రం తెలుగు లిపిని పోలి ఉండే లిపి గల భాష ఏదో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు 8662488114 నెంబర్కి. చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు.

0: లక్ష్మీ సుప్రియ, యశోద, హర్షవర్ధన్ కరెక్ట్ ఆన్సర్ అయితే బొమ్మ చేశారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ మెసేజ్ చీమలపాడు జ్యోతుల రాజారావు గారు, పునాయతి బిందు గోపాల్ మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ ఎక్కడ ఆన్సర్ రాలేదు. నర్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత కరెక్ట్ ఆన్సర్. జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి, రాజోల నుంచి బండ సూరిబాబు, బండ వినీలా, నాని అండ్ జాన్వి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఫ్రం కర్నూలు జిల్లా బసరకోడి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. లతా గారు ఫ్రం ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్. కన్నడ అని చెప్తూ యా కరెక్ట్ ఆన్సరే. ఇది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష మెసేజ్ పంపించారు. కేదరి వీరేష్ గారు ఫ్రం రాజుల మండలం. నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు ఫ్రం బందరపల్లి నెల్లూరు జిల్లా. నాగార్జున అండ్ లక్ష్మీ గారు ఫ్రం మడియంపేట అనంతపూర్ జిల్లా. మాధవి ఆంజనేయులు గారు ఫ్రం భూదాన్ భోజంపల్లి. సీను గారు ఫ్రం ఐరాల. ఉండ్లదినే ఆచారి వీరేష్ గారు పాలకొలను నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ గారు ఫ్రం తెనాలి. హంపాపురం గ్రామం నుంచి కొప్పు మల్లేశు అండ్ జూకు అదెప్ప గారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి దేవరపల్లి మండలం నుంచి అనమాట. డి గోవర్ధనరావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, లక్ష్మి అండ్ లక్కీ, నవ్య, మీరాబాయి, మోతిబాయి, చంద్రశేఖర్, షాకాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ట్ నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, భాస్కర్ గారు ఫ్రం పెడన. దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రామలకోట నుంచి. పాలెం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అనంతనాగ్, త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప ముద్దునూరు నుంచి. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్జిలి వెంకటేష్ అండ్ సాముల. ఓకే, థ్యాంక్ యూ. కే రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ మెసేజ్ శ్యామల బిజిలి వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు ఏకలవ్య నగర్. సుధాకర్ ఫ్రం కొత్తగూడెం. తర్వాత బ్రహ్మయ్య గారు ఫ్రం కర్నూల్ యా కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. భీమన్న ఎస్సీ కాలనీ బీజవరం విలేజ్ నుంచి జోగులమ్మ గద్వాల జిల్లా అంటూ మెసేజ్ పంపించారు. ఆన్సర్ ఆన్సర్ ఎక్కడ ఆన్సర్ రాలేదు ఇంతకి. తర్వాత నవీన్ అండ్ రజిత ఫ్రం కాల్వా ఆదిలాబాద్ కరెక్ట్ ఆన్సర్. సంజీవపురం విలేజ్ నుంచి మెసేజ్ పంపించారు సావిత్రి అండ్ కాటమయ్య కరెక్ట్ ఆన్సర్. ఇంకా లాస్ట్ మెసేజ్ డి అరుణ, మోహన్జీ, దివ్యబాయి, అజయ్ అండ్ శృతి కరెక్ట్ ఆన్సర్ ఫ్రం ఊటుకూరు జిల్లా నారాయణపేట మండలం. ఇవన్న మాట వచ్చిన మెసేజ్ అయితే మరి 3:30 అయిపోయింది ఎగ్జాక్ట్లీ. చాలా ఈజీగా తెలుగుకి దగ్గరగా ఉండే లిపి ఏంటో తెలుసా? కన్నడ లాంగ్వేజ్. సో పక్కనే ఉన్న బెంగళూరు. మరి ఇందాక నాకు వచ్చిన మెసేజెస్ లో బెంగళూరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ తెలుగు ఐ మీన్ ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకోగలిగాను అని చెప్తున్నారు కదా. నిజంగా తెలుగు లాంగ్వేజ్ కి చాలా దగ్గరగా ఉంటుంది కన్నడ. అందుకని ఈ రెండింటిని కొంచెం ఇంచుమించు ఒకే ఐ మీన్ రెండు లిపులు సేమ్ గా అనిపిస్తాయి అని చెప్తూ ఉంటారు. అదనమాట తెలుగు అండ్ కన్నడ. కన్నడ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ అందరి కోసం విన్నర్ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను. మరి వింటూ ఉండండి. దీని తర్వాత ఐ మీన్ చిన్న బ్రేక్ తర్వాత ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఆ తర్వాత సాంగ్ ప్లే చేస్తా. స్టే ట్యూన్డ్.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన

0: సినిమాలు
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాలను సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు సందరేసినరీ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. కొన్ని కొన్ని సార్లు మనం ఎన్ని రకాల స్కీమ్స్ ఆర్ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టినవి ఏవైనా సరే కొన్ని, లేకపోతే మనకు చక్కగా చదువు చెప్తున్న టీచర్స్ ఎన్ని మాటలు చెప్పినా కూడా అవన్నీ బురకెక్కవు కానీ అవన్నీ మనం ఏమి ఉపయోగించుకోము. కానీ కొన్ని కొన్ని సినిమాల ప్రభావం అయితే మన మీద ఖచ్చితంగా ఉంటుంది. సినిమాలు చూసి మారిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి నిజంగానే రియల్ లైఫ్ లో ఒక సినిమా అంతటి ప్రభావాన్ని చూపించింది? మరి ఒక సినిమా గురించి నేను మిమ్మల్ని క్విజ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. ఒక సినిమా చూసిన తర్వాత నిజంగానే చాలా మంది హైయర్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా మన తెలుగు రాష్ట్రాలలోని కొన్ని విలేజెస్ ని దత్తత తీసుకున్నారు. అది కూడా ఎన్ని విలేజెస్ అనుకుంటున్నారు? దాదాపుగా 1129 విలేజెస్ అయితే దత్తత తీసుకోవడం జరిగిందనమాట. సో ఇంకా ఇంకొన్ని విలేజెస్ అయితే మాత్రం ఆ పర్టికులర్ మూవీకి ఫ్యాన్స్ అయితే ఉంటారు కదా కొంతమంది, వాళ్ళందరూ కలిసి ఒక ఇంకొంతమంది కూడా అలానే విలేజెస్ ని దత్త తీసుకోవాలి అని, విలేజెస్ కి ఏదో ఒకటి చేయాలి అని ఇలా కొంచెం ఇన్స్పిరేషన్ అయితే తీసుకున్నారు సినిమా నుంచి అనమాట. ఇంతకీ ఏంటి ఒక సినిమా ప్రభావం ఇంతలా ఇంపాక్ట్ చూపించింది అంటే, ఇంతకీ ఏంటి ఆ సినిమా? మన తెలుగు సినిమానే నేను చెప్తోంది. సో మన తెలుగు సినిమా చూసిన తర్వాత కొంతమంది హైయర్ అఫీషియల్స్ కూడా కొన్ని విలేజెస్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది మన తెలుగు స్టేట్స్ లో. మరి ఇంతకీ ఆ సినిమా పేరేంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయొచ్చు మీరు కనుక కనిపెట్టేసి. మరి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి మీ ఆన్సర్స్ వింటూ, ఐ మీన్ చదువుతాను తర్వాత ఒక సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి చాలా మెసేజ్లు అయితే వచ్చేసాయి. ఎంతైనా సినిమా రిలేటెడ్ అడిగాను అంటే మాత్రం అమ్మో చాలా ఎక్కువ, సో 75 అబోవ్ ఉన్నాయన్నమాట. సరే చూద్దాం, నేనైతే అడిగాను మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఏంటంటే ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ ఇంపాక్ట్ అందరికీ, అందరి జనాల మీద పడిపోయి, నిజంగానే సినిమాలో చూపించినట్టుగానే చాలా మంది బయట చాలా విలేజెస్ ని అడాప్ట్ చేసుకోవడానికి బయలుదేరారు, సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో. సో అప్పట్లో 2015 ఆ టైంలో అనమాట. ఇంతకీ ఆ మూవీ పేరేంటి తెలుసా మీకు అని చెప్పేసి అడిగాను కదా. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి మెసేజ్ పంపించారు, త్రిబులార్ అంటున్నారండి. రాంగ్ ఆన్సర్. మీరు మాత్రం రాంగ్ ఆన్సర్ అని చెప్పిన వెంటనే మళ్ళీ ఇంకొక ఆన్సర్ అయితే పంపించేస్తున్నారు వరుసగా. వద్దు, ఒక్క ఆన్సర్ పెట్టేశారు కదా, అది రాంగ్ అయింది, ఇట్స్ ఓకే. నేను తర్వాత మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో నేను అనౌన్స్ చేస్తాను. అప్పటి వరకు రిపీటెడ్ గా రాంగ్ ఆన్సర్స్ అని కానీ క్వశ్చన్స్ మళ్ళీ రిపీటెడ్ గా పంపించొద్దు, మనకే టైం వేస్ట్ అనమాట. చదివిన మెసేజెస్ మళ్ళీ చదువుతూ ఉంటే, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్ కరెక్ట్ ఆన్సర్. తేజు గారు మంచి జోషన సాంగ్స్ వేస్తున్నారండి అంటున్నారా, థ్యాంక్ యూ సో మచ్. ఎంతైనా చాలా మంది ఆఫ్టర్ లంచ్ చిన్న నాప్ వేసేస్తారు, చిన్న అలా కొనుగు తీసేస్తూ ఉంటారు. సో నాకెందుకు అది నచ్చదు అంటే మంచి ఈ సందర్శరి ప్రోగ్రామ్ లో హ్యాపీగా జోష్ఫుల్ సాంగ్స్ అయితే వింటే బాగుంటుంది కదా, సో వినే వాళ్ళకి మీకు కట్ చేస్తున్నందుకు నాకు కూడా అందుకని అనమాట. విజయలక్ష్మి గారు ఫ్రమ్ పెద్దకొండూరు ఆన్సర్ పంపించేశారు. హర్షవర్ధన్, ఓకే, ఇంకా క్లూ కూడా ఇచ్చేసారు మీరే. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి, సూపర్. నెక్స్ట్ మల్లికార్జున గారు ఫ్రమ్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోజంపల్లి నుంచి పంపించారు కరెక్ట్ గా. కనకారావు గారు ఫ్రమ్ పేట కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. ఇక నేను కరెక్ట్ ఆన్సర్ అని కూడా చెప్పక్కర్లా, మీ నేమ్స్ అన్ని కూడా టకటక చదివేస్తాను ఎందుకంటే అందరూ కరెక్ట్ గానే పెట్టేశారు. విజయ పరమేష్ ఫ్రమ్ గుంతకల్, తర్వాత పాలోజు గోపాలకృష్ణమాచారి గారు, తర్వాత పుత్తడియా కాదు కాదు గౌస్ గారు ఫ్రమ్ పమిడి, ఎం కొండారెడ్డి గారు ఫ్రమ్ సిద్ధవటం మండలం కడప జిల్లా, సైనికపురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావన పద్మశ్రీ శ్యామ్, ఆదృతి అండ్ మాన్విష్ ఫ్రమ్ బెంగళూరు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, నాగర్ కర్నూలు డిస్టిక్ట్ కొల్లాపూర్ నుంచి మసూమ్ బాబా గారు, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్ అండ్ హేమ. నెక్స్ట్ కొన్నుతుల

0: రక్రెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత. కౌస్తభ గారు ఫ్రం ఆత్మకూరు నంద్యాల జిల్లా. తిరుపతి నుంచి దేవసేన గారు. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ రంగస్వామి శెట్టి గారు. ఉరవగూడ నుంచి ఈశ్వరయ్య గారు. కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నూర్జహాన్. సీను గారు ఫ్రం ఐరాల. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. నాసికా వేణు దేశాయిపేట నుంచి. కాదర్ వీరేజ్ గారు ఫ్రం రాజోలి మండలం. అనంతపురం నుంచి మెకానిక్ వెంకటాచలపతి గారు అండ్ రమేష్. రంజిత్ రెడ్డి గారు ఫ్రం రంగాపురం. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రం ఆదోరి మండలం. తర్వాత మురళి గారు మెసేజ్ పంపించేశారు. తర్వాత రమాదేవి గారు ఇసుకపల్లి. రిషిత భవిత వీళ్ళు కూడా మెసేజ్ చేశారు. ఖుషి గారు ఫ్రం విజయవాడ. నరసింహారావు దేవరకట్ల. సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి హాయ్ అండి తేజు గారు అంటూ దాక్షాయని ఫ్రం తిరుపతి మెసేజ్ పంపించారు. హాయ్. నెక్స్ట్ బంగారాజు గారు ఫ్రం ఆదోని. సునంద గారు ఫ్రం అనంతపూర్. మధు గారు ఫ్రం కోవలకుంట్ల. కలబందలపాడు గ్రామం నుంచి ఖాసిం అండ్ ముత్తుజావలి. పోలవరం నుంచి భాస్కర్ రావు. మునమ్మ గారు పెద్దపరియ విలేజ్ మెసేజ్ పంపించారు. బండ సూరిబాబు గారు, బండ వినీలా, నాని అండ్ జాన్వి. జోగులమ్మ గద్వాల జిల్లా రాజోలు నుంచి. సుధా గారు ఫ్రం కొత్తగూడెం. చిలుకు నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి. టీ మోహన్ రావు మార్కాపూర్ నుంచి. వెంకటేష్ గారు ఫ్రం కర్నూల్. ఎంఎస్ దుర్గారావు గారు పంపించారు. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, జానకిరాజు. అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుంచి నాగేష్ అండ్ లావణ్య, లక్ష్మీ, సుప్రియ, యశోద, హర్షవర్ధన్. నల్లమ్మ గారు ఫ్రం పాపినేపాలెం. శ్రీనివాస్ గన్నవరం ఫ్రం తిరుపతి. మధుసూదన రెడ్డి గారు పాపినేపాలెం అక్కడి నుంచి పంపించారు. తర్వాత వీరు మాచెర్ల నుంచి. గురుస్వామి నాయుడు, ధనలక్ష్మి ఫ్రం రొంపిచెర్ల. దోర్నాల బాలాజీ గారు ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్. సులోచన గారు ఫ్రం కరీంనగర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల. కెవి రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం. కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు. తాళ్ల విశ్వనాథరావు గారు పెడన బ్రహ్మాపురం నుండి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. తర్వాత బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి గడ్డం అంకయ్య గారు. బి మధుప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి తిరుపతి జిల్లా. అనంతపురం నుంచి అనురాధ గారు. నాగార్జున అండ్ లక్ష్మీ గారు ఫ్రం వడియంపేట అనంతపురం డిస్టిక్ట్. పెడన నుంచి శశాంక్. బివి సుబ్బారావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రం మార్కాపూర్. షేర్పల్లి గ్రామం శ్రీరంగపూర్ మండలం నుంచి సుజాత రాముడు. తర్వాత కె నాగేంద్ర రెడ్డి మామెల్లపల్లి, మామెల్లపల్లి నుంచి మెసేజ్ పంపించారు. ఓకే. ముస్టూరు సంజీవపురం గ్రామం నుంచి సావిత్రి కాటమయ్య. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ. పాలెం పోలయ్య గారు ఫ్రం ఆలగడ నంద్యాల జిల్లా. నందం జగదీశ్వరరావు గారు అండ్ లక్ష్మీ గారు ఫ్రం కాజా గ్రామం. మహబూబ్ గారు, కలీం గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. ఇక అయిపోవచ్చాయి మెసేజెస్ అయితే. ఇక శ్రీనివాస్ వర్మ గారు ఫ్రం బెంగళూరు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా టక్కటక్క చదివేశాను. చూడండి, పేర్లు మాత్రమే అనౌన్స్ చేస్తే చక్కగా టైంకి అయిపోయాయి. మొత్తం అందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించేశారు. ఇంతకి ఆన్సర్ ఏంటి? శ్రీమంతుడు. సో శ్రీమంతుడు ఫిలిం చాలా చాలా మంచి ఇంపాక్ట్. స్వయంగా మహేష్ బాబు గారే ఈ మూవీ తర్వాత బుర్రిపాలెంని అనే ఊరిని దత్తత తీసుకోవడం జరిగింది కదా. సో అలా న్యూస్లో మనం చాలానే విన్నాం. అప్పట్లో చాలా మంది హైయర్ ఆఫీషియల్స్ ఎవరైనా సరే వాళ్ళకితో వచ్చినంత హెల్ప్ చేయాలి విలేజెస్కి అని చెప్పేస్తూ అలా అడాప్ట్ చేసుకోవడం కూడా జరిగిందని మనం న్యూస్లో కూడా చదువుకున్నాం. అదనమాట విషయం. ఒక శ్రీమంతుడు ఫిలింకి సంబంధించిన క్వశ్చన్ మిమ్మల్ని అడిగేశాను, అయిపోయింది కదా. ఇంకా ఈ రోజు టైం చూస్తే 3:47 అలా దాటి సెకండ్స్ వెళ్తోంది. మరి ఒక సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తాను. నెక్స్ట్ టైం ని బట్టి ఇంకొక క్వశ్చన్ కూడా అడగడానికి ట్రై చేస్తాను. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జ

0: ఉంటూగా
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: ఓకే దెన్. సో ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ కి ఇంకా మెసేజ్లు కొన్ని ఉన్నాయన్నమాట. సో ఎం నరేష్, మెస్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి మెసేజ్ పంపించారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి. షో చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ. హంపపురం గ్రామం చిరంజీవి గారు మెసేజ్ పంపించారు. అలాగే నాగభూషణం, వగ్గ శివయ్య గారు, ముంత పెద్దన్న, కొప్పు మల్లేశు గారు, జూకు అదెప్ప గారు, శ్రీమంతుడు సినిమా అని చెప్తూ తర్వాత మెసేజ్, బీజవరం విలేజ్ జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దేవసాయం భీమన్న మెసేజ్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ టైలర్స్ గారు చెరుకుపల్లి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా, శ్రీమంతుడు అని చెప్తూ. ఇక మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వల్లి గారు, ఫాతిమా గారు పంపించారు ఆన్సర్ శ్రీమంతుడు అని చెప్తూ. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా ఇవన్నమాట. ఇక టైం ఎగ్జాక్ట్లీ 3:53 అయిపోయింది కదా. ఇక ఇక్కడతో మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం సందేశానికి. నెక్స్ట్ మళ్ళీ మనం వివిధ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. మీటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో భారత్ అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలో నవంబర్లో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సన్నాహకంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సిఐఏ సదస్సులో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. సిఐఏతో 3 దశాబ్దాలుగా అనుబంధం ఉన్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగు నారాయణ విద్యార్థులకు సూచించారు. నెల్లూరు నగరంలోని డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యార్థులు తల్లిదండ్రుల సమావేశంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. రాష్టంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారిస్తున్నారని హోంమంత్రి వంగనపూడి హరిత చెప్పారు. బాపట్ల జిల్లా పర్చూర్ నియోజకవర్గంలో హోంమంత్రి పర్యటించారు. 75 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావుతో కలిసి హోంమంత్రి పాల్గొన్నారు. టెక్కల్ నియోజకవర్గ అభివృద్దికి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు మహిళలు చిన్నారుల సంక్షేమం, భూగర్భ జలాల పరిరక్షణ, పరిపాలనా సౌకర్యాల విస్తరణకు పెద్దపెట్టి వేస్తున్నట్టు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల కేంద్రంలో ఈరోజు మంత్రి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రజలు కార్యకర్తలను కలుసుకుని వారి నుంచి అర్జీలు స్వీకరించారు. తొలగించిన ఓటర్ల వివరాలను పునఃపరిశీలించనున్నట్టు చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఓటర్ను ఓటర్ల జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా చూడడం ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు. ప్రత్యేక విస్తృత సవరణ 2026లో భాగంగా జూన్ 15 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి గణన చేపట్టారని జిల్లా కలెక్టర్ వివరించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వామపక్ష తీవ్రవాద ప్రభావం తగ్గిందని పాడేరు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిత్యవర్మ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాలు, అభివృద్ది కార్యక్రమాల వల్ల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1045 పాయింట్లు, నిఫ్టీ 371 పాయింట్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 4 గంటల 6 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనం అయితే వచ్చేసాం వివిధ. ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు థీమ్ ఏంటో తెలుసా? వన్ ఫిల్మ్ డైరెక్టర్. మరి ఏ సినిమా దర్శకుడి సాంగ్స్ మనం ఈ రోజు వినబోతున్నాము అంటే మన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. చాలా రోజులు అయిపోయింది కదా పూరి జగన్నాథ్ గారి సాంగ్స్ అండ్ మూవీస్ చూసి. అయితే పోకిరి సినిమా నుంచి ఫస్ట్ మీ అందరి కోసం ప్లే చేస్తాను సాంగ్. ఎందుకంటే పోకిరి రికార్డ్స్ మామూలుగా ప్లే చేయలేదు, మామూలుగా సాధించలేదు. సో పోకిరి చాలా ఆయన ఫిలిమ్స్ లోనే అసలు బెస్ట్ సినిమాగా ఎప్పుడు చాలా రికార్డ్స్ సాధించిన సినిమాగా నిలిచిపోతుంది. మరి ఫస్ట్ పోకిరి నుంచి విందాం, తర్వాత పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమాలన్నింటిలో సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వరుసగా ప్లే చేస్తూ ఉంటాను. అండ్ వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ ప్రోగ్రామ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి సాంగ్స్ వింటూనే చేస్తున్నారు కదా. మరి శివమణి సినిమా సాంగ్ అయితే వినేసాం. ఇప్పుడు మనం కౌశల్య అలాగే శంకర్ మహాదేవన్ గారు పాడిన పాట చక్రీ మ్యూజిక్ కంపోజిషన్. అలాగే ఇప్పుడు భద్రి సినిమా నుంచి మీకోసం ప్లే చేస్తున్నాను రమణ గోకుల అండ్ సునీత గారు పాడిన పాట. చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు. మరి పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ భద్రి. ఇక తర్వాత దేశముద్రం నుంచి కూడా ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ప్లే చేస్తున్నాను. స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ముందుగా అడవి బాపిరాజు గారు. బాపిరాజు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, కవి, చిత్రకారుడు, నాటకకర్త, కళాదర్శకుడు, ఇంకా స్వాతంత్ర్య సమర యోధుడు కూడా. ఆయన 1895 ఆగస్టు 2వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని ఉల్లనూరులో జన్మించారు. ఆయన బాల్యం చిన్ననాటి నుంచి చదువుపై, కళలపై ఎంతో ఆసక్తి ఉండేది. ప్రకృతి అందాలు, చిత్రకళ, సంగీతం, సాహిత్యం ఆయనను ఎంతో ప్రభావితం చేశాయి. చిన్నతనం నుండి ఆయన సృజనాత్మక ఆలోచనలు కలిగిన వ్యక్తిగా ఎదిగారు. ఇక ఆయన విద్యాభ్యాసం గురించి చెప్పాల్సి వస్తే, భీమవరం, నర్సాపురం, రాజమండ్రి ప్రాంతాల్లో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. విద్యతో పాటు భారతీయ సంస్కృతి, చరిత్ర, కళలపై ఆయన ప్రత్యేకమైన ఆసక్తి పెంపొందించుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన ఎంతో ప్రభావాన్ని చూపించారు. కొన్ని విశేషాలు, మరికొన్ని విశేషాలు వినే ముందు ఒక సినిమా పాట. బ్రహ్మ చిత్రం కోసం KJS దాస్ చిత్రపాడింది.

శ్రీ అడవి బాపరాజు గారి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటున్నారు. ఆయన సాహిత్య రచన గురించి, దేశ స్వాతంత్రం కోసం పోరాడినప్పుడే ఆయన సాహిత్య రచనలు కూడా సమాజానికి చైతన్యం కలిగించాయి. 1922 ఆంధ్ర వైజాగ్ సంఘాన్ని స్థాపించారు. దేశభక్తి ఆయన జీవితంలో ముఖ్యమైన భాగంగా నిలిచింది. ఇక స్వాతంత్ర సముపార్జనం అంటే బాపిరాజు గారు కొంతకాలం న్యాయవాదిగా కూడా పనిచేశారు. తర్వాత మద్రాసులో మున్సిపల్ కళాశాలల్లో ప్రిన్సిపాల్గా పనిచేశారు. విద్యార్థుల్లో సాహిత్యం కళలు పెంచేందుకు, దేశభక్తి పట్ల విద్యార్థుల ఆసక్తిని పెంపొందించేందుకు ఎంతో కృషి చేశారు. మరిన్ని విశేషాలు వినబోయే ముందు అసెంబ్లీ రౌడీ చిత్రం కోసం యేసుదాస్ చిత్రపాడిన ఈ పాట వినండి.

ఈరోజు అడవి బాపి రాజు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుంటున్నాం. బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటకకర్త అయిన ఆయన చిన్నతనం నుంచే సాహిత్యంపై ఆసక్తి చూపారు. 1922 సంవత్సరంలో భారత స్వాత సంగ్రామంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. జైల్లో ఉండగా శాతవాహనుల నేపథ్యంలో సాగే హిమబిందు అనే నవలను ప్రారంభించారు. అలాగే బందర్ జాతీయ కళాశాలలో ప్రమోద్ కుమార్ చటోపాధ్యాయ దగ్గర శిష్యరికం చేసి భారతీయ చిత్రకళలో ఎంతో నైపుణ్యం సాధించారు. తిక్కన, సముద్రగుప్తుడు లాంటి వారి చిత్రాలు కూడా గీశారు. భీమవరంలోనే న్యాయవాద వృత్తి చేస్తూ నారాయణరావు అనే సాంఘిక నవల రాశాడు. ఈ నవలకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ వారి నుంచి బహుమతి లభించింది. మరిన్ని విశేషాలు వినబోయే ముందు శ్రీరాములయ్య చిత్రం కోసం ఏసా చిత్ర పాడిన ఈ పాట

అడవి బాపురాజు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుంటున్నాం. మరికొన్ని విశేషాలు. బాపిరాజు గారు 1934 నుంచి 1939 వరకు బందరు జాతీయ కళాశాల ప్రధానాచార్యుడిగా పనిచేశారు. అదే సమయంలో కథలు కూడా రాశారు. 1939 సినీ రంగ ప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయ్ వంటి సినిమాలకు కళా దర్శకత్వం వహించారు. ఇక 1944 నుంచి 1947 వరకు హైదరాబాద్ నుంచి వెలువడే మీజాన్ అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. ఈ సమయంలోనే తుఫాన్, గోనగన్నారెడ్డి, కోనంగి అనే నవలలు కూడా రచించారు. ఆయన 1952 సెప్టెంబర్ 22 మద్రాసు నగరంలో పరమపదించారు. ఇక మరొక సినిమా గీతం విందాం. రుద్రవీణ చిత్రం కోసం కేజేఎస్ దాస్ పాడింది.

పాటల పరవళ్ళు సినిమా పాటలు వింటున్నారు. ఈరోజు ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు వింటూ మరికొన్ని సినిమా పాటలు విందాం. వన్యప్రాణులు ప్రకృతికి అమూల్యమైన సంపద. పులులు, సింహాలు, ఏనుగులు, చిరుతలు, జింకలు, ఎలుగుబంట్లు, కోతులు, పాములు, మొసళ్ళు, వివిధ రకాల పక్షులు, అనేక ఇతర జీవులు వన్యప్రాణుల్లో భాగం. ఇవి అడవులు, కొండలు, గడ్డి మైదానాలు, నదులు, సరస్సులు వంటి సహజ ప్రాంతాల్లో జీవిస్తాయి. ప్రతి జీవికి ప్రకృతిలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. వన్యప్రాణులు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఎంతో ముఖ్యమైనవి. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు, అంటే ఈరోజు ఆఖరు అక్టోబర్ 8వ తేదీ వరకు వన్యప్రాణి వారోత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తారు. వన్యప్రాణుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, వాటి సంరక్షణపై అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. మరిన్ని విశేషాలు వినబోయే ముందు ఒక సినిమా పాట. పెళ్లి చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడింది

పాటల పరవళ్ళు వింటున్నారు. ఈరోజు ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాలు ముగింపు సందర్భంగా ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాల గురించిన విశేషాలు వింటున్నాం. పర్యావరణ సమతుల్యతలో వన్యప్రాణుల పాత్ర గురించి కొంచెం తెలుసుకోవాలంటే, పులులు, సింహాలు, చిరుతలు వంటి మాంసాహార జంతువులు ఇతర జంతువుల సంఖ్యను సహజంగా నియంత్రిస్తాయి. జింకలు, ఏనుగులు లాంటి శాకాహార జంతువులు అడవుల్లోని వృక్ష సంపదతో సంబంధం కలిగి ఉంటాయి. పక్షులు ఇంకా కొన్ని జంతువులు విత్తనాలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వ్యాప్తి చేస్తాయి. తేనెటీగలు, సీతాకోక చిలుకలు వంటి కీటకాలు పుష్పాల పరిపరాగ సంపర్కానికి కూడా సహాయపడతాయి. ఈ విధంగా ప్రకృతి ప్రతి జీవి యొక్క సమతుల్యతకు తన వంతు సహకారం అందిస్తుంది. అడవులు వన్యప్రాణులకు సహజమైన నివాసాలు. అడవులు జంతువులకు ఆహారం, నీరు, ఆశ్రయం, ఇంకా సంతానోత్పత్తికి అవసరమైన ప్రదేశాలను అందిస్తాయి. అడవులు నశిస్తే వన్యప్రాణులు కూడా ప్రమాదంలో పడతాయి. అందువల్ల వన్యప్రాణులను కాపాడాలంటే ముందుగా అడవులను కాపాడాలి, చెట్లను కూడా నరికివేయకుండా చూడాలి, ఎక్కువగా చెట్లు నాటి వాటిని సంరక్షించాలి. మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు పోస్ట్ మ్యాన్ చిత్రం కోసం కేజేఎస్ దాస్ చిత్ర పాడుతున్న ఈ పాట వినండి.

0: వినే కొద్ది వినాలనిపించే మీ ఇష్టమైన రేడియో
1: ఇప్పుడు సరికొత్త రూపంలో మీ గుండె చప్పుడే వస్తోంది.
0: అవును, నిన్నటి వరకు మీతో ముచ్చటించిన హలో ఎఫ్ఎం
1: ఇకపై మీ భావాలకు అద్దం పట్టే మనసు పలికే కార్యక్రమంగా మీ ముందుకు రాబోతుంది. ప్రతిరోజు ఉదయం 8:30
0: పేరు మారింది కానీ ఆత్మీయత మారలేదు.
1: రూపం మారింది కానీ మీపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు.
0: మీ సంతోషాలైనా మీ జ్ఞాపకాలైనా
1: మీ మనసు లోతుల్లోని మాటలను పంచుకోవడానికి
0: ఇకపై మీతో తోడుగా
1: మీ మనసు పలికే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM.
0: మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్
1: 08596
0: 22 3393.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం యువవాణి యువజనుల కార్యక్రమం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం టెక్నాలజీ మరియు పర్సనాలిటీస్ అవార్డ్స్.

ముందుగా ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి ఉద్యోగాలు, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఉద్యోగాలు, ఇంకా హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల గురించిన ప్రకటనలు రెండు వింటారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో 41 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు ఏపీపీఎస్సీ వారు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పోస్ట్ పేరు అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్. ఖాళీలు మొత్తం 41 ఉన్నాయి. విద్యార్హతలు సివిల్ లేదా మెకానికల్ లేదా కెమికల్ లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ లేదా ఏఎంఐఈ ఇండియా సెక్షన్ ఏ అండ్ బి సివిల్ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 1 జూలై 2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఇక వయో సడలింపు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు, పీబీడి వారికి 10 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఇక జీతం వివరాలు. ప్రారంభ వేతనం 57,100 నుంచి 147,760 వరకు చెల్లిస్తారు. ఇక దరఖాస్తు రుసుము 250 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు మరియు 80 రూపాయల పరీక్ష ఫీజు. నోటిఫికేషన్ ప్రకారం కొన్ని కేటగిరీలకు పరీక్ష ఫీజు నుంచి కూడా మినహాయింపు ఉంటుంది. ఇక ఎంపిక విధానానికి వస్తే రాత పరీక్ష సిబిఆర్టీ, ఇంకా కంప్యూటర్ ప్రొఫిషియన్స్ టెస్ట్ సిపిటీ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ దరఖాస్తు వివరాలు నింపాలి, డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి, ఫీజు చెల్లించి సబ్మిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ముఖ్యమైన తేదీలు, ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయండి, చివరి తేదీ చెబుతాను. ఈ నెల అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం 12 గంటల లోపల, రాత్రి 12 గంటల లోపల పంపుకోవాల్సి ఉంటుంది. ఇక అధికారిక వెబ్సైట్ చిరునామా psc.ap.govin. వెబ్సైట్ చిరునామా ఏపీపీఎస్సీ వారిది psc.ap.gov.in. ఇక మరొక ఉద్యోగ ప్రకటన ఏపీపీఎస్సీ వారిది. హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు. ఏపీ హార్టికల్చర్ సర్వీస్లో 37 రకాల హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వివరాలు, పోస్టు పేరు హార్టికల్చర్ ఆఫీసర్, మొత్తం ఖాళీలు 37 ఉన్నాయి. విద్యార్హతలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 4 సంవత్సరాల బీఎస్సీ లేదా బీఎస్సీ హానర్స్ ఇన్ హార్టికల్చర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక వయోపరిమితి విషయానికి వస్తే 1 జూలై 2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఇక వయో సడలింపు వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు, పీబీడి వారికి 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఇక వేతనం వివరాలు. ప్రారంభ వేతనం 54,060 నుంచి 140,540 రూపాయల వరకు చెల్లిస్తారు. దరఖాస్తు రుసుము 250 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు మరియు 120 రూపాయల పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం కొన్ని కేటగిరీలకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక ఎంపిక విధానం రాత పరీక్ష కంప్యూటర్ ప్రొఫిషియన్స్ టెస్ట్ ఇంకా మెరిట్ ఆధారంగా లభిస్తుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా పంపుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ ఈ నెల అంటే అక్టోబర్ 27వ తేదీ రాత్రి 12 గంటల లోపల పంపుకోవాలి. అధికారిక వెబ్సైట్ చిరునామా psc.gov.in. వెబ్సైట్ చిరునామా ఏపీపీఎస్సీ వారిదండి, ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటారు. వెబ్సైట్ చిరునామా మరొకసారి psc.ap.gov.in. ఉద్యోగ సమాచారం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

సినిమా పాట విన్నారు. ఈనాటి కిసా, ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమంలో టెక్నాలజీ గురించిన కొన్ని వివరాలు. ఎల్నినోను విచ్ఛిన్నం చేయవచ్చా? ప్రస్తుతం ప్రపంచాన్ని సూపర్ ఎల్నినో కలవరపాటు గురిచేస్తుంది. దీనివల్ల చాలా ప్రాంతాల్లో వేసవి తలపించే ఉష్ణోగ్రతలు తలెత్తుతున్నాయి. వర్షాలు ముఖం చాటేశాయి. కరువు విపరీతంగా తాండవిస్తోంది. మరికొన్ని చోట్ల మాత్రం అనుకోకుండా భారీ వర్షాలు, వరదలు కూడా ముంచెత్తున్నాయి. ఈ విపత్తును ఎదుర్కోవడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు తలమునకలై ఉంటున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి వాతావరణ పోకడ సంభవిస్తే దాని ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉందా అని భూశాస్త్రవేత్తలు దృష్టి సారిస్తున్నారు. భూ వాతావరణ వ్యవస్థలో కృత్రిమమైన మార్పులు చేపట్టి, అంటే జియో ఇంజనీరింగ్ ద్వారా దాన్ని బలహీనపరచొచ్చని ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల ఎల్నినోతో ముడిపడిన పెను విపత్తులు కూడా తగ్గుతాయంటున్నారు. ప్రధానంగా మెరైన్ క్లౌడ్ బ్రైటనింగ్ తెరపైకి వస్తుంది. దీనికి తోడు స్ట్రాటోస్పీరిక్ ఏరోసాల్ ఇంజెక్షన్ అనే మరొక విధానాన్ని కూడా ప్రతిపాదిస్తున్నారు. అసలు ఎంసీబీ అంటే ఏమిటి? 2019-2020 ఆస్ట్రేలియాలో రగిలిన కార్చిచ్చుతో వాతావరణంలోకి భారీగా రేణువులు ఎగిసిపడ్డాయి. అవి ఆగ్నేయ సబ్ ట్రాపికల్ పసిఫిక్ మహాసముద్రంపైన తిష్టవేశాయి. ఫలితంగా అక్కడి మేఘాలు ప్రకాశవంతంగా మారుతున్నాయి. దీంతో కొన్నేళ్ల పాటు లాలినో ఎల్నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ఎల్నినోకు శీతల వర్షన్. దీని ప్రభావాలు పూర్తిగా భిన్నం. ఎల్నినో ప్రభావాన్ని తగ్గించడానికి ఈ విధానాన్ని ప్రయోగించవచ్చా అని అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశీలన కూడా చేపట్టారు. తూర్పు సబ్ ట్రాపికల్ పసిఫిక్ మేఘాలను పెంచేలా సూక్ష్మ రేణువులు లేదా సముద్ర నీటి తుంపర్లను జోడించాలని కూడా ప్రతిపాదించారు. దీనికి ఎంసీబీ అంటే మెరైన్ క్లౌడ్ బ్రైటనింగ్ అని పేరు పెట్టారు. 1997-98, 2015-2016 వచ్చిన రెండు బలమైన ఎల్నినోల సమయంలో ఎంసీబీ చేపట్టి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవి అన్నది శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిమ్యులేషన్ల ద్వారా పరిశీలించారు. పసిఫిక్ మహాసముద్రానికి ఎగువన నిర్దిష్ట ప్రదేశాల్లో క్యూబిక్ సెంటీమీటర్కు 500 చొప్పున రేణువులను ప్రవేశపెడితే ఎలా ఉంటుంది అని విశ్లేషించారు. నాడు ఈ ప్రక్రియను చేపట్టి ఉంటే పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గి ఎల్నినో బలహీనపడి ఉండేదని తేల్చారు. ఇది ఎలా చేస్తారంటే, ఎంసీబీ విధానంలో ప్రత్యేక నౌకలు లేదా డ్రోన్ల ద్వారా సముద్ర నీటి తుంపర్లను తక్కువ ఎత్తులో ఉండే స్ట్రాటోక్యుములస్ మేఘాల దిగువన ఉన్న వాతావరణంలోకి చొప్పిస్తారు. ఆ తుంపర్లలోని ఉప్పు రేణువులు ఏరోసాల్స్ అంటారు. వాటి చుట్టూ తేమ ఘనీభవిస్తుంది. దీనితో అక్కడి మేఘాలు తెల్లగా మరింత దట్టంగా తయారవుతాయి. ఫలితంగా అవి సూర్యకాంతిని మరింత ఎక్కువగా విశ్వంలోకి పరావర్తనం చెందిస్తాయి. అయితే ముప్పులు కూడా ఉండొచ్చు. మెగాలానిలాలు వాతావరణాన్ని హ్యాక్ చేయడం ద్వారా ఎల్నినోను అడ్డుకుంటే పుడమి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే పరిస్థితి రావచ్చని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల తీవ్ర అంచనాలకు అందని మెగాలానినా ఏర్పడవచ్చు. ఎల్నినోతో పోలిస్తే లానినా ఒకింత చల్లటి ఉష్ణోగ్రతలను, తేలికపాటి వాతావరణ పరిస్థితులను కల్పిస్తున్నప్పటికీ దీనివల్ల కూడా కొన్ని ప్రాంతాలు నష్టపోతాయి. ఇక ప్రాంతీయ అవరోధాలు, పసిఫిక్ ట్రేడ్ విండ్స్ తీరును మార్చడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తీవ్ర కరువు లేక భారీ వర్షాలు తలెత్తవచ్చు. ఐరోపా మరియు ఆసియా వంటి చోట్ల ప్రాంతీయ స్థాయిలో వేడి పరిస్థితులు కూడా నెలకొనవచ్చు. ఇది జంతువులకు కూడా ఇబ్బందే. ప్రపంచ పర్యావరణ వ్యవస్థలు సహజ సిద్ధ ఎల్నినోతో కలిసి ఆవిర్భవించాయి. దాన్ని బలవంతంగా నిలువరించడం వల్ల జలచరాలు, నేల మీదున్న వన్యప్రాణులకు ఇబ్బందులు తలెత్తవచ్చు. ఎల్నినను విచ్ఛిన్నం చేయవచ్చా అనే అంశంపై మీరింతవరకు కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు మరొక సినిమా పాట.

మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి కేజేఎస్ దాస్ చిత్ర పాడిన పాట విన్నారు. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు పర్సనాలిటీస్ మరియు అవార్డ్స్ గురించిన విశేషాలు. కెమిస్ట్రీ నోబెల్ ఇద్దరికి దక్కిన గౌరవం. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2026 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించింది. అసిమెట్రిక్ ఆర్గానిక్ సింథసిస్లో నాన్ లీనియర్ ఎఫెక్ట్, ఆటో కాటాలిసిస్కు సంబంధించిన కీలక ఆవిష్కరణలకు గాను హెన్రీ బి కాగన్, కెన్సో సోయిలకు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. హోమోచిరాలిటీ ఎలా సహజంగా ఉద్భవిస్తుందనే శతాబ్దానికి పైగా ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు ఈ ఆవిష్కరణలు దోహదపడ్డాయని నోబెల్ కమిటీ చైర్మన్ హైనర్ లింకే తెలిపారు.

హెన్రీ బి కాగన్ ఫ్రాన్స్లోని బౌలోన్ బిల్లాన్ కోర్టులో జన్మించారు. ప్రస్తుతం ఫ్రాన్స్లోని యూనివర్సిటీ ప్యారిస్ సుద్ ఓర్సేతో కలిసి పనిచేస్తున్నారు. ఇక కెన్సో సోయ్ జపాన్

ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ఒక ప్రకటన వెలువరించింది. విశ్వం నుంచి వెలువడే విద్యుదావేశం ఏమాత్రం లేని హై ఎనర్జీ న్యూట్రినోలను కనుగొనడంతో పాటు ఐస్ క్యూబ్ మ్యాట్రినో అబ్జర్వేటరీ అనే పరిశోధన కేంద్రం ఏర్పాటు కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. మీరింతవరకు పర్సనాలిటీస్ అవార్డ్స్ గురించిన వివరాలు విన్నారు.

0: ఒక్క పాట చాలు మూడు మారిపోవడానికి,
1: ఒక్క బీట్ చాలు జ్ఞాపకాలు మళ్ళీ పలకరించడానికి.
0: హిట్ మీద హిట్, సూపర్ హిట్.
1: మీ మనసు తెచ్చుకున్న పాటలు, మీ పెదవులపై చిరునవ్వు తెచ్చే పాటలు, మధురమైన గీతాలు,
0: అన్ని ఒకే చోట వినడానికి రెడీనా?
1: అయితే మీ ఫేవరెట్ పాటలతో మీ ఫేవరెట్ స్టేషన్ లో
0: హిట్ మీద హిట్, సూపర్ హిట్
1: మీకోసం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ప్రతిరోజు ఉదయం 7:40
0: తప్పక వినండి. వినే కొద్దీ వినాలనిపించే మీ ఇష్టమైన రేడియో
1: ఇప్పుడు సరికొత్త రూపంలో మీ గుండె చప్పుడే వస్తోంది.
0: అవును, నిన్నటి వరకు మీతో ముచ్చటించిన హలో ఎఫ్ఎం
1: ఇకపై మీ భావాలకు అద్దం పట్టే మనసు పలికే కార్యక్రమంగా మీ ముందుకు రాబోతుంది ప్రతిరోజు ఉదయం 8:30.
0: పేరు మారింది కానీ ఆత్మీయత మారలేదు.
1: రూపం మారింది కానీ మీపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు.
0: మీ సంతోషాలైనా మీ జ్ఞాపకాలైనా
1: మీ మనసు లోతుల్లోని మాటలను పంచుకోవడానికి
0: ఇకపై మీతో తోడుగా
1: మీ మనసు పలికే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM.
0: మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్
1: 08596223393.
2: ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు. రోబో చిత్రం కోసం జావేద్ అలీ చిన్మయి పాడింది.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం సాయంత్రం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల కోసం ఎస్క్రో ఖాతాను వచ్చే నవంబర్లో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఇక వార్తల వివరాలు. విశాఖపట్నం వేదికగా వచ్చే నవంబరులో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎస్క్రో ఖాతాను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్టంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలందరికీ ఈ ఖాతా నుంచే నేరుగా రాయితీలు, ప్రోత్సాహకాలను చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ పెట్టుబడుల సదస్సుకు సన్నాహకంగా ఢిల్లీలో ఈరోజు జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో భారత్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. భారత్లో సింగిల్ పవర్ గ్రిడ్ ఉందని ముఖ్యమంత్రి పేర్కొంటూ
2: One nation, one

0: పవర్ గ్రిడ్.
1: ఐ కెన్ ప్రొడ్యూస్ రిమోట్ విలేజ్ ఇన్ సౌత్ ఇండియా, ఐ కెన్ ట్రాన్స్మిట్ టు నార్త్ ఇండియా ఎనీ ప్లేస్. యూ కెన్ సీ అవర్ రోడ్స్, రోడ్ గ్రిడ్, వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ గ్రిడ్ ఇన్ ది వరల్డ్. ఈవెన్ అవర్ రైల్వే లైన్స్, ఇఫ్ యూ సీ ఆల్ 2-lane బ్రాడ్ గేజ్, వీఆర్ కన్వర్టింగ్ ఇట్ టు 4-lane. అండ్ ఆల్సో వెరీ సూన్ ఐ స్పీడ్ ట్రైన్ ఈస్ గోయింగ్ టు ఆపరేట్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు ముంబై. అగైన్ 6 మోర్ హై స్పీడ్ ట్రైన్స్ ఆర్ గోయింగ్ టు ఆపరేట్ ఇన్ ఇండియా విత్ ఇన్ షార్ట్ టైం.
2: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. 189 కిలోమీటర్ల పొడవైన ఓఆర్ఆర్ రాజధాని ప్రాంత అభివృద్దికి అత్యంత కీలకమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఢిల్లీలో ఈరోజు సమావేశమైన ముఖ్యమంత్రి వివిధ అంశాలపై విజ్ఞాపన పత్రాన్ని అందించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ వాటికి కేంద్రం నుంచి ఆమోదాలు, నిధులు, అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే రాష్ట తీర ప్రాంత అభివృద్దితో పాటు కనెక్టివిటీ పెంచేందుకు దోహదపడే బీచ్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా దృష్టి సారించాలన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు, సంసిద్దతపై అధికారులతో విజయవాడ నుంచి ఆయన ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి సిద్దమైన ఓటర్ల జాబితానే ప్రాతిపదికగా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే ఇవి జరుగుతాయని, ఇప్పటికే అవసరమైన బ్యాలెట్ బాక్సులను స్థానిక సంస్థల వారీగా సిద్దం చేశామన్నారు. ఇందుకోసం 2 నెలలుగా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులపై తీర్పు మేరకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయగానే ఎన్నికలను విడతల వారీగా నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ తెలియజేస్తూ,
3: లోకల్ బాడీ ఎలక్షన్స్ గ్రామ పంచాయత్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ బాడీస్ కొరకు వారి అరేంజ్మెంట్స్ డిస్కషన్ జరిగింది. ప్రతి జిల్లాలో కలెక్టర్స్, ఎస్పీస్, మిగతా అధికారులు రెడీగా ఉన్నారు. లాస్ట్ 2 మంత్స్ నుంచి కమిషనర్ పంచాయత్రాజ్ లెవెల్లో, కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో తగిన చర్య తీసుకున్నారు. కొన్ని పిటిషన్స్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ చేసేదానికి సిద్దంగా ఉన్నాయి.
2: పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ కరవురహిత రాష్టంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశం సానుకూల వాతావరణంలో సాగిందని రామానాయుడు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో భేటీ అయిన అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని 2027 నాటికి పూర్తి చేయాలనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనులను వేగవంతం చేసిందన్నారు. ప్రస్తుతం పోలవరం సివిల్ పనులు 88%, భూసేకరణ, ఆర్ఆర్ పనులు 64%, మొత్తంగా ప్రాజెక్టు భౌతిక పురోగతి 83% చేరుకున్నాయని నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. జనసేవాసే దేశసేవ అనే మంత్రంతో సాగిన ఆయన ప్రజా జీవిత ప్రయాణం దేశసేవ పట్ల ఆయనకున్న నిరంతర నిబద్దతకు ప్రతీకగా నిలుస్తోంది. సేవా సుపరిపాలన అనే దార్శనికతతో మార్గనిర్దేశం పొందుతూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారతకు ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న ఈ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొస్తున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా గుజరాత్లోని గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చివేసి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వీలు కల్పించిన 2003 నీటి సంస్కరణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్లో తాగునీటి సంస్కరణలు కేంద్రీకృత విధానం నుంచి వికేంద్రీకృత, సమాజ ఆధారిత నీటి నిర్వహణ వైపు మారడంపై ప్రధానంగా దృష్టి సారించాయి. 2002లో ఆ రాష్ట ప్రభుత్వం వాటర్ అండ్ శానిటేషన్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్

0: ట్యాంక్స్కోను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థలను స్థానిక సమాజాల భాగస్వామ్యంతో నిర్వహించే విధానాన్ని ప్రారంభించింది. ఈ విధానంలో గ్రామ స్థాయిలో పానీ సమితులు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలే నీటి సరఫరా పథకాల ప్రణాళిక అమలు నిర్వహణ ఆపరేషన్ నిర్వహణ ఖర్చుల వసూళ్లలో భాగస్వాములయ్యేలా చేశారు. ప్రభుత్వం విధాన రూపకల్పన పర్యవేక్షణ ఆర్థిక సహకారం అందించగా స్థానిక సమాజాలకు నీటి వ్యవస్థ నిర్వహణలో కీలక బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో నర్మదా ఆధారిత నీటి సరఫరా గ్రిడ్, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్దరణ, చెక్ డ్యాంలు, వర్షపు నీటి సంరక్షణ వంటి చర్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా నీటి కొరతను ఎదుర్కొనేందుకు పెద్ద స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు స్థానిక స్థాయిలో నీటి వనరుల నిర్వహణను సమన్వయం చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: హమ్ గుజరాత్ కే లోగ్ జాంతే హై కి పానీ కా సంకట్ క్యా హోతా హై. సౌరాష్ట్ర మే, కచ్ మే, ఉత్తర గుజరాత్ మే హమ్నే అకాల్ కే దినో మే హజారో పశువోం కో ఏక్ స్థాన్ సే దూసరే స్థాన్ పర్ మీలో మీలో చల్తే జాతే దేఖా. సర్కార్ నే జో 60,000 సే జ్యాదా అమృత్ సరోవర్ బనాయే హై, వో భీ దేశ్ కీ గ్రామీణ అర్థవ్యవస్థా కో బహుత్ మదద్ కర్నే వాలే. హమారా ప్రయాస హై కి గాంవ్ మే छोटे किसान को आधुनिक टेक्नोलॉजी से भी जोड़े. गुजरात में आपने देखा है कि बीते वर्षों में माइक्रो इरिगेशन का दायरा, टपक सिंचाई का दायरा कई गुना बढ़ गया.
0: అల్లూరి సీతారామరాజు జిల్లాలో వామపక్ష తీవ్రవాద ప్రభావం తగ్గిందని పాడేరు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ ఆదిత్యవర్మ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాలు, అభివృద్ది కార్యక్రమాల వల్ల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. ఈగల్ టీం సహాయంతో గంజాయి సాగును అరికట్టామని, ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు గిరిజనులను ప్రోత్సహించి వారికి జీవనోపాధి కల్పిస్తున్నామని చెప్పారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర మందులు, టీకాలను డ్రోన్ల సహాయంతో పంపిస్తున్నామని వెల్లడించారు. నక్సలిజానికి ఆకర్షితులవ్వకుండా గిరిజన యువతకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఐటీడీఏపీఓ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల కోసం ఎక్స్క్రో ఖాతాను వచ్చే నవంబర్లో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠా స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అంకీయ సంపర్క సంవర్ధనే చ అత్యంతం మహత్వపూర్ణాం భూమికాం నిర్వ్యూఢవాన్. శ్రీమోదీ సప్రశ్రయం ప్రావోచత్ యత్ 5G సేవా అధునా దేశస్య సర్వేషు జనపదేషు ప్రసారిత అస్తి. తేన సవిశేషం సంసూచితం యత్ ప్రశాసనం సంప్రతి 25 కోటి ఛాత్రాన్ విభిన్నాంకీయ శిక్షా మంచైః సహ సంయోజయితుం ద్రుతగత్యా కార్యం విదధాతి.
1: 2022 में इसी मंच से हमने देश में 5G की शुरुआत की थी. फिर 2023 में मैंने बताया था कि भारत कैसे 5G रोल आउट से 5G रीच आउट की दिशा में आगे बढ़ रहा है. और आज हम सभी देख रहे हैं देश के हर जिले तक 5G कनेक्टिविटी पहुंच चुकी है. आज 5.5 लाख से अधिक बेस स्टेशन भारत में है जहां से 5G नेटवर्क ऑपरेट कर रहा है और मोबाइल इंटरनेट स्पीड 2022 की तुलना में 10 गुना बढ़ी है.
0: सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णव अवोचत यद् देशे कृत्रिम बुद्धेः AI इत्यस्य नियंत्रणाय आगामि मासे एकं परामर्श पत्रं प्रस्तुतं करिष्यते. విశ్వ వికాస ప్రతివేదనం 20/26 ఇది పుస్తకస్య విమోచనానంతరం మంత్రి ప్రోక్తవాన్ యత్ అస్మిన్ పరామర్శ పత్రే AI సురక్ష, సైబర్ సురక్ష, ఏతస్యాః లాభాః సంభావ్య హానయః చ కేంద్రీకృతాః విషయాః భవిష్యంతి. సర్వోచ్చ న్యాయాలయేన కేంద్ర సర్వకారాయ 3-సదస్యీయ ఏకా సమితిః నిర్మాతుం అద్య నిర్దేశః ప్రదత్తః. या औषध निर्माण समवायी चिकित्सकेभ्यः प्रदीयमानानाम् उपहाराणाम् अथ च अन्यलाभानाम् विपणन पद्धतीनाम् वैधानिक नियन्त्रणस्य आवश्यकताम् परीक्षेत. शीर्ष न्यायालयेन अस्य आदेशस्य अनुपालनार्थम् एकम् अनुपालन शपथ पत्रम् उपस्थापयितुं केन्द्रपक्षः आदिष्टः. प्रकरणस्यास्य अग्रिमं वादश्रवणं आगामी जनवरी मासस्य 31 दिनांके भविष्यति. संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीं आकाशवाणीतः प्रसार्यते.
2: यात्रारताः अपि जगद्वृत्तान्तेन सह एकीभूताः तिष्ठन्तु. एक्सपटले HAIR न्यूज अलर्ट्स इत्यनुगच्छन्तु. PB शब्द माध्यमेन च आकाशवाणी वार्ताः शृण्वन्तु.
0: राष्ट्रेण अद्य भारतीय वायुसेनायाः 94वा वार्षिकी सोल्लासं परिपाल्यते. 2021शततमे अक्टूबर मासस्य 8 दिनांके प्रतिष्ठिता इयं सेना देशस्य आकाश संरक्षणाय वायुशक्तेः एकां सुदृढां दूरदृष्टिं संस्थापयत्. या देश दशकेभ्यः राष्ट्रसुरक्षां पोषयन्ती अस्ति. अत्रावसरे गाजियाबाद नगरस्थे हिंडन वायुसेना केन्द्रे उपस्थितान् संबोधयन् वायुसेना प्रमुखः AP सिंहः सिन्दूराभियाने वायुसेनायाः रणकौशलस्य संस्मरणं कृतवान्. सः अवोचत् यत् तस्मिन् अभियाने देशेन प्रत्यक्षतया वायुसेनायाः विनाशिनी शक्तिः अथ च प्रभावी वायुरक्षासञ्चालनं दृष्टम्. अस्मिन् पावन पर्वणि राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मुः, उपराष्ट्रपतिः CP राधाकृष्णन्, प्रधानमन्त्री श्रीनरेन्द्रमोदी अथ गृहमन्त्री अमितशाहः सर्वेभ्यः वायुयोद्धृभ्यः, पूर्वसैनिकेभ्यः, तेषां परिवारेभ्यः शुभाशयाः समर्पितवन्तः. साहित्यक्षेत्रे 26वें वर्षस्य सर्वोच्च नोबेल पुरस्कारः कनाडादेशस्य प्रख्यातायै लेखिकायै N. कार्सन् इत्यस्यै उद्घोषितः. स्टॉकहोम नगरस्थया स्वीडिश अकादमी संस्थया अद्य एषा महती घोषणा विहिता. शास्त्रीय परंपरायाः आधुनिक साहित्येन सह श्रुतिमाधुरेण संवादेन तस्याः नवोन्मेष शालिन्याः प्रज्ञायाः कृते एषा नोबेल ख्यातिः समर्प्यते. अस्मिन् वर्षे पुरस्काररूपेण

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు వింటారు ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం మేం ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:35 స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:05 తిరిగి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వరుసగా ఆకాశవాణి హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రాల నుంచి ప్రసారమవుతాయి. ఇక 7:30 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితిలో రైతులను ఆదుకునే ప్రభుత్వ పథకాలు, బాపట్ల జిల్లా అగ్రికల్చర్ కాలేజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివనారాయణ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ నన్నమ్మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇక ఈ సాయంత్రం 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:00 దార్శనిక భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది విశాఖపట్నం కేంద్రం సౌజన్యంతో. ఇక 8:30 మైమరిచలే సూపర్ హిట్ మెలోడీస్ కార్యక్రమం, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ నుంచి, 8:40 చిత్రమంజర్లో ఫిలిం గీతాలు, రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక రాత్రి 9:30 అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859622339. ఇక రాత్రి 10:00 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాల గురించి

ఐటీవరం గ్రామ కళాకారులు శ్రీ గూడూరు జయరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ గాయం ఆదిరానంద రెడ్డి. 10:30 జానపద రంజని కార్యక్రమంలో శ్రీ బాలభక్త బ్రహ్మానంద నాట్య మండలి బృందం వారిచే పండరి భజనలు వింటారు. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం, 6:05 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తి రంజనిలో దేవీ భక్తి గీతాలు ఇంకా నాట్య కళం వింటారు, 6:30 సూక్తి ముక్తావళిలో విద్యా ప్రాముఖ్యత వింటారు, వ్యాఖ్యానం శ్రీమతి షేక్ ఖుర్షీద్ బేగం, 6:35 రైతుకు సందేశం, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ నుంచి, 6:55 ప్రసార విశేషాలు, 7:00 ఆహారం ఆరోగ్యం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:30 ఉదయ కిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం గాంధీజీ జీవిత కథ ధారావాహిక పఠనం శ్రీ జి ఆదినారాయణ రెడ్డి, అనంతరం కంటి చూపు దినోత్సవం విశేషాలు వింటారు, 7:45 హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ వింటారు, 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 మనసు పలికే ప్రత్యక్ష ఫోనీ సినిమా పాటల కార్యక్రమం, 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అతివలు అభిప్రాయాల కార్యక్రమం వింటారు, 10:00 విజయవాడ వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మీరింతవరకు ప్రసార విశేషాలు, ఈరోజు సాయంత్రం రేపు ఉదయం మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ, ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు స్వరమై పిలిచే భక్తి సినీ భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ముందుగా శ్రీ శిరిడి సాయిబాబా మహాత్యం చిత్రం కోసం కేజేఎస్ దాస్ పాడుతున్న పాట.

0: స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాలు వింటున్నారు. శ్రీ షిరిడీ సాయిబాబా భక్తి గీతాలు తర్వాత వినండి. షిరిడీ శ్రీపతి ఈ ఆల్బం నుంచి మనసే హారతి అనే పాట, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.
1: మనసే హారతిగా ఆయనకు అర్పించుకుంటే శాంతికి సాకారమై, ప్రేమకు శ్రీకారమై, మమతకు ఆధారమై, సమతకు సోపానమై, జన్మ పరమ పావనమై, ఓ షిరిడీ శ్రీపతి నీకు మా మనసే హారతి.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: స్వరమై పిలిచే భక్తి సినీ భక్తి గీతాలు వింటున్నారు. తరువాత శిరిడి సాయి చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వీయ సంగీత దర్శకత్వంలో గానం చేసిన పాట నీ పదముల ప్రభవించిన గంగా యమునా.

స్వరమై పలికే భక్తి శ్రీ షిర్డీ సాయిబాబా భక్తి గీతాలు వింటున్నారు. తర్వాత శ్రీ సాయి మహిమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యజ్జానికి బృందం పాడిన పాట వింటారు, కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరింతవరకు స్వరమై పలికే భక్తి శ్రీ శిరిడి సాయిబాబా వారి భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు ఆహారం ఆరోగ్యం కార్యక్రమంలో మధుమేహాన్ని ఎలా నియంత్రించాలి తెలుసుకుందాం. మధుమేహం ఉన్నవారు ఆహార నియమాలు, వ్యాయామం, మందులు, జీవనశైలిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. వైద్యుడు సూచించిన మందులను సమయానికి తీసుకోవాలి. మందులను స్వయంగా వాడడం లేదా స్వయంగా ఆపడం లేదా మోతాదు మార్చడం ఎప్పటికీ చేయకూడదు. రోజు పరిమితంగా సమయానికి ఆహారం తీసుకోవాలి. చక్కెర, స్వీట్లు, కూల్ డ్రింక్స్, తీపి పదార్థాలు, ఇంకా అధికంగా పాలిష్ చేసిన బియ్యాన్ని తగ్గించాలి. కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు వంటి పోషకాహారాలను ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు కూడా పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. ఇక ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు, అంటే ఒక అరగంట నడక లేదా తగిన వ్యాయామం చేయడం మంచిది. అధిక బరువు ఉన్నవారు క్రమంగా బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. తగినంతగా నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా రక్తంలో చక్కెర, అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణకు సహాయపడతాయి. వైద్యుల సూచన ప్రకారం రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. కంటి పరీక్షలు, పాదాల పరీక్షలు, ఇతర ఆరోగ్య పరీక్షలను కూడా సమయానికి రెగ్యులర్గా చేయించుకోవాలి. పాదాలకు ముఖ్యంగా గాయాలు కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మధుమేహాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే గుండె, కిడ్నీలు, కీళ్ళు, నరాల వంటి అవయవాలపై కూడా ప్రభావం పడవచ్చు. కాబట్టి సరైన ఆహారం, వ్యాయామం, మందులు, క్రమమైన పరీక్షలు చేయించుకుని నియంత్రణ పాటించడం ద్వారా మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చని తెలియజేస్తున్నాం.

0: ఇష్టమైన రేడియో
1: ఇప్పుడు సరికొత్త రూపంలో మీ గుండె చప్పుడే వస్తోంది.
0: అవును, నిన్నటి వరకు మీతో ముచ్చటించిన హలో ఎఫ్ఎం
1: ఇకపై మీ భావాలకు అద్దం పట్టే మనసు పలికే కార్యక్రమంగా మీ ముందుకు రాబోతుంది. ప్రతిరోజు ఉదయం 8:30
0: పేరు మారింది కానీ ఆత్మీయత మారలేదు.
1: రూపం మారింది కానీ మీపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు.
0: మీ సంతోషాలైనా మీ జ్ఞాపకాలైనా
1: మీ మనసు లోతుల్లోని మాటలను పంచుకోవడానికి
0: ఇకపై మీతో తోడుగా
1: మీ మనసు పలికే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM.
0: మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్
1: 08596223393.
2: మీరింతవరకు ఆహారం ఆరోగ్యం శీర్షికన మధుమేహాన్ని ఎలా నియంత్రించుకోవాలి వివరాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈరోజు రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే అలనాటి మధురాలు గోల్డెన్ ఓల్డ్ మెలోడీస్ కార్యక్రమానికి శ్రోతలకు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. శ్రోతలు పాల్గొనాలనుకునేవారు ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాలంటే మా నెంబర్ 08596223393, తెలుగులో ఒకసారి 08596223393. గమనిక విన్నారు. ఆకాశవాణి మార్కాపురం. సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది $1 ట్రిలియన్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్యా వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరనుందని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. వస్తుసేవల పన్ను జీఎస్టీని నిబంధనలలో పన్ను అధికారులకు ఉన్న అరెస్టు చేసే అధికారాలను ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా రెండూ విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థానాల నిర్ణయానికే వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులు ఆలస్యం చేసినా, పొరపాట్లు దొర్నిలా లేదా చెల్లింపులు పెండింగ్లో ఉన్నా పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామాషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేసింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఈ సమావేశంలో వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు. నోటీసులు, విచారణ ప్రక్రియల నిర్వహణకు ఒకే రకమైన ప్రమాణాలను అనుసరించాలని కౌన్సిల్ సిఫార్సు చేసినట్లు తెలిపారు. 10,000 రూపాయలు అంతకంటే తక్కువ విలువ ఉన్న పన్ను వివాదాలకు ఎటువంటి నోటీసులు జారీ చేయకూడదని, అలాగే అంతకంటే తక్కువ మొత్తం కలిగిన పెండింగ్ నోటీసులను కూడా ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
1: GST Council today has recommended common standards for notices and proceedings and no notices below the prescribed monetary threshold of 10,000 rupees. Including withdrawal of pending notices below the said threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000 or below.
0: భారత్ గత ఏడాది $863 బిలియన్ ఎగుమతులను నమోదు చేసిందని, ఈ ఏడాది $1 ట్రిలియన్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ముందస్తు సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

0: ఈ సదస్సు వచ్చే నెల 12-13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ హెచ్చుదగ్గులకు గురవుతున్న నేపథ్యంలో ప్రపంచ వృద్ది రేటు 3% కంటే తక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నప్పటికీ భారత్ ఎగుమతులు ఏడాదిలోనే దాదాపు 16% వృద్దిని కనబరిచాయని గోయల్ స్పష్టం చేశారు. భారత్ 7% పైగా వృద్ది రేటును కొనసాగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
1: 16% growth in a year in which international trade is expected to barely grow by 2.5 or 3%, and we are very confident that the current year will give an upward of 7% growth, maintaining the fastest growing large economy.
0: న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళా శిశు అభివృద్ది శాఖాధిపతుల ముగింపు సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఈ రోజు ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్ట్రాల నుంచి మహిళా శిశు అభివృద్ది రంగానికి చెందిన రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోషకాహారం, తొలిదశ విద్య, బాలల పరిరక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 కీలక అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తోంది. నియంత్రణపై సంప్రదింపుల పత్రాన్ని వచ్చే నెలలోపు విడుదల చేయనున్నట్లు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026 ది ప్రామిస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నివేదికను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ పత్రం ఏఐ భద్రత, సైబర్ సెక్యూరిటీ, ప్రయోజనాలు, నష్టాలపై దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు. సాంకేతికత ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా చూడాల్సిన అవసరాన్ని ఇది ప్రస్తావిస్తుందని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగానే ఈ విధానం ఉందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగమయ్యేందుకు యువత తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను పెంచుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పిలుపునిచ్చారు. నోయిడాలోని ఒక విద్యాసంస్థలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, పెరుగుతున్న అవకాశాలను అందుకోవడానికి నాణ్యమైన విద్య, నిరంతర అభ్యాసం, నైపుణ్యాభివృద్ది అత్యంత కీలకమని అన్నారు. దేశ నిర్మాణంలో యువత పాత్రను ప్రస్తావిస్తూ దేశ ప్రగతికి యువశక్తి అత్యంత కీలకమని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 విద్యను మరింత సరళంగా, నైపుణ్య ఆధారితంగా మార్చిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో జరిగిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ టీంలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రారంభించారు. టీబీ నివారణ, ముందస్తు నిర్ధారణ, సమయానుకూల వైద్యం, వివక్షతను నిర్మూలించడం వంటి సందేశాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి యువత శక్తిని ఉపయోగించుకోవడం ఈ జోష్ టీం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ, క్షయవ్యాధి నిర్మూలన అనే లక్ష్యం కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని, ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఫ్రంట్లైన్ కార్మికులు, ముఖ్యంగా దేశ యువత చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని అన్నారు. టీబీని నివారించవచ్చని, పూర్తిగా నయం చేయవచ్చని, వ్యాధి బారిన పడిన ఏ ఒక్కరూ వివక్షకు గురికాకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, పౌరులు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడినప్పుడే స్వస్థ నాగరిక్, స్వస్థ సమాజ్, స్వస్థ దేశ్ కల నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. భారత్ ఇంధన రంగంలో తయారీ కేంద్రంగా ఎదుగుతున్న తరుణంలో సాంప్రదాయేతర పవన విద్యుత్ రంగానికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నైలో ఈరోజు నిర్వహించిన విండ్ ఎనర్జీ 2026 సదస్సు ప్రారంభోత్సవంలో నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో తయారీ రంగం వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. దేశ ఎగుమతులు 43.8 మిలియన్ డాలర్లకు పెరిగాయని, ఆర్థిక వ్యవస్థ 8% వృద్దిని నమోదు చేసిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధినేతగా సుదీర్ఘ కాలంపాటు సేవలందిస్తూ రాజ్యాంగ పదవుల్లో 25 పూర్తి చేసుకోవడం ఒక అరుదైన రికార్డని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సందర్భంగా వారణాసిలోని రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన 2 రోజుల నమో బుక్ ఫెస్ట్లో జితేంద్ర సింగ్ మాట్లాడారు. నరేంద్ర మోదీ జీవితం, వ్యక్తిత్వం, నాయకత్వం, విధానాలకు సంబంధించిన 500కు పైగా పుస్తకాలను ఒకే వేదికపై ప్రదర్శించారు.

0: స్మార్ట్ మీటర్లు కేవలం సాంకేతికత ఆవిష్కరణగానే మిగిలిపోకుండా వినియోగదారులకు విద్యుత్ పంపిణీ సంస్థలకు మధ్య వారధిగా మారాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పంపిణీ విభాగ సంయుక్త కార్యదర్శి శశాంక్ మిశ్రా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన 11వ మీటరింగ్ ఇండియా 2026 సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత విద్యుత్ రంగాన్ని డిజిటలైజ్ చేసే క్రమంలో స్మార్ట్ మీటరింగ్ అత్యంత కీలక దశకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. రీవ్యాంప్డ్ డిస్టిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 20 కోట్ల స్మార్ట్ మీటర్లకు ఆమోదం లభించగా ఇప్పటికే 7 కోట్లకు పైగా మీటర్లను అమర్చినట్లు వెల్లడించారు. ప్రాంతీయ ఇంధన సహకారం, ఇంధన భద్రతతో పాటు సురక్షితమైన, స్థిరమైన, అందరికీ అందుబాటులో ఉండే హరిత ఇంధన భవిష్యత్తు సాధనకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపద యస్సో నాయక్ అన్నారు. ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఈరోజు జరిగిన 20వ ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఎనర్జీ మినిస్టర్ సమావేశంలో ఆయన భారత్ తరపున పాల్గొన్నారు. భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానం ఆసియాన్ దేశాలతో ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తుచేస్తూ ఆసియాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఎనర్జీ కోఆపరేషన్ 2026-2030ను మంత్రి స్వాగతించారు. ఆయుష్ సేవల రంగం మహిళలకు భారీగా ఉపాధి కల్పిస్తుందన్న ప్రధాన రంగంగా ఎదుగుతోందని ఆయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వెల్నెస్ కేంద్రాలతో సహా పలు కీలక విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం 50% పైగా నమోదైందని పేర్కొంది. ఈ రంగం కల్పిస్తున్న ఉపాధి అవకాశాల గురించి ఆయుష్ కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ మాట్లాడుతూ, విస్తరిస్తున్న ఆయుష్ సేవల రంగం ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్, విద్యా రంగాలలో యువతకు అర్థవంతమైన ఉద్యోగావకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో రైతులను ఆదుకునే ప్రభుత్వ పథకాలు ఈ అంశం గురించి బాపట్ల వ్యవసాయ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివనారాయణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఎల్ నినో పరిస్థితుల్లో రైతులను ఆదుకునే ప్రభుత్వ పథకాలు. ఈ అంశం గురించి బాపట్ల వ్యవసాయ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివనారాయణ గారు.
3: శ్రోతలకు నమస్కారం. మనం గత నెల రోజులుగా చూసుకున్నట్లయితే విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు చూస్తూ ఉన్నాం.

0: విపరీతమైన ఎండలు చూశాము, గత వారం రోజులుగా వర్షాలు చూస్తున్నాం. ఒక పక్క శాస్త్రవేత్తలు దీన్ని ఎల్నినో అనే ఒక పేరుతో చెప్తూ ఉన్నారు. ఈ ఎల్నినో అంటే ఏంటి? ఇట్లాంటి ఒక విభిన్నమైన వాతావరణ పరిస్థితులలో రైతు సోదరులకి నష్టం కలిగితే వారిని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి, ఈ వివరాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో డాక్టర్ జి శివనారాయణ గారు ఉన్నారు. వీరు సీనియర్ ప్రొఫెసర్, ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం అధిపతిగా కూడా ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం
0: సార్. మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఎల్నినో పరిస్థితులు ఉంటాయంటున్నారు. అసలు ఈ ఎల్నినో అంటే ఏంటి, రైతు సోదరులకి అర్థమయ్యేలా చెప్పండి. కొంతకాలం వర్షం పడుతుంది, కొంతకాలం బాగా ఎండలు కాస్తుంది, నీరు అందుబాటులో ఉంటుందో లేదో తెలీదు, అంటే ఒక అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అసలు ఒకసారి రైతు సోదరులకు అర్థమయ్యేలాగా ఈ ఎల్నినో అంటే ఏంటి, ఈ పరిస్థితులకి రైతులు ఎలా అలవాటు పడాలి?
1: మామూలుగా అండి, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఉపరితలంలో ఉన్న ఉష్ణోగ్రతలు పెరగటం వలన మామూలుగా రెగ్యులర్ గా వచ్చే ఋతుపవనాల మీద ప్రభావం పడి ఋతుపవనాలు ఆగిపోవటం వలన కూడా మనకి వర్షపాతం అనేది తక్కువగా నమోదవుతుంది. మనకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 50% వరకు మాత్రమే లోటు వర్షపాతం అనేది నమోదు చేయబడింది. దీనివల్ల మనకేంటంటే ఖరీఫ్ పంటలు లేట్ అవడం గానీ, వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా పంటల సరళిలో మార్పులు రావడం గానీ, పంట వేగిపోవటం గానీ, రకరకాలైన సమస్యలు తలెత్తాయి, రైతాంగానికి దెబ్బతీసే విధంగా ఉంటుందండి. దీన్ని తట్టుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ అనేక పథకాలు కూడా ఉన్నాయి. దాన్ని తెలుసుకుని రైతులు గనక చేసుకున్నట్టయితే ఉపయోగకరంగా ఉంటుందండి.
0: ఉదాహరణ చెప్పాలంటే ఎటువంటి పథకాలు ఉన్నాయి సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు?
1: మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా అండి, పంట వేసిన తర్వాత లేకపోతే దానికి సంబంధించి 15-57% వరకు ఈ ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉండేది, రైతులు చెల్లించాలి. అయితే ఇప్పుడు లోన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకు గానీ లేకపోతే ఆ ప్రీమియం అనేది చాలా వరకు తగ్గించడం జరిగింది. ఖరీఫ్ ఆహార పంటలకు, ఆహార ధాన్యాలకు గానీ నూనె గింజలకు అయితే 2%గా, అట్లానే రబీలో ఆహార ధాన్య పంటలకి నూనె గింజలకి 1.5%గా, వార్షిక వాణిజ్యం మరియు ఉద్యాన పంటలకు 5% చేయడం జరిగింది. అంటే దీనివల్ల ఏంటంటే మనకి పంట వేసిన తర్వాత కూడా ఒకవేళ వర్షాలు పడకపోయినా లేకపోతే ఏ విధమైన అంటే బెట్ట వాతావరణంలో గానీ ఎక్కువ వర్షాలు పడి పంట నష్టపోయినా సరే మనకి దాని మీద ఇన్సూరెన్స్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతులకు కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా గానీ లేకపోతే కేతు బచావో అభియాన్, ఎల్నినో కంబాట్ టీమ్ అని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము పరిశోధన మరియు విస్తరణ విభాగంలో పనిచేసే ప్రతి ఒక్క శాస్త్రవేత్త కూడా అనేక గ్రామాలను తిరిగి రైతులకి ఈ అవేర్నెస్ అంటే అవగాహన అనేది కల్పించడం అనేది జరిగిందండి. దీనివల్ల చాలా మంది రైతులు కూడా ఇన్సూరెన్స్ అనేది దాని కింద నమోదు చేసుకోవడం జరిగిందండి.
0: అంటే ఎటువంటి రైతులు దీనికి అర్హత సార్?
1: అందరూ చేసుకోవచ్చండి. అంటే ఖరీఫ్ లో వేసే పంటలకి 18-75 సంవత్సరాల వయసు ఉన్నోళ్ళు ఆధార్ అనుసంధానం చేసుకుని బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉంటే చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి 1.83 లక్షల కోట్లకు పైగా పంట నష్ట పరిహారం ఇంతకుముందు 2016 నుంచి చెల్లించడం జరిగింది. ఇప్పుడు కూడా అట్లాంటిది ఏదన్నా మనకి దీనివల్ల పంట నష్టపోయినా సరే మధ్యలో పంటకి అధిక వర్షాల వలన గానీ వర్షం లేక తర్వాత బెటర్ పరిస్థితుల్లో పంట నష్టపోయినా సరే మనం ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి
0: ఏ పంటలకి ఇది ఉంటుంది సార్? అన్ని పంటలకి
1: చేసుకోవచ్చండి. మామూలుగా ప్రత్తి, మిరప లేదంటే వరి, ఆపరాలు, మొక్కజొన్న అన్ని పంటలకు కూడా మనం చేసుకోవచ్చు.
0: తర్వాత ఇది ఏదో వాతావరణ ఆధారిత పంట బీమా అని విన్నాను సార్, అదేంటి?
1: అంటే మామూలుగా అయితే మనకి ఈ ఫసల్ బీమాలో లోన్ తీసుకున్న రైతులకి చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా వాతావరణం అంటే వాతావరణంలో వచ్చే మార్పుల వలన అధిక వర్షపాతం గానీ లేకపోతే వర్షం లేకుండా ఎక్కువ రోజులున్నా గానీ లేదా బెట్ట పరిస్థితుల్లో గానీ అధిక ఉష్ణోగ్రత వలన గానీ కూడా పంట నష్టపోయే ఉంటుంది. అంటే ఒక మండల స్థాయిలో గానీ గ్రామ స్థాయిలో గానీ ఎట్లా దిగుబడి మీద ఏమన్నా ప్రభావం చూపించినట్లయితే దాని ద్వారా కూడా ఈ వాతావరణం ఆధారితంగా కూడా దానికి నష్టపరిహారం అనేది చెల్లించడానికి అవకాశం ఉంటుందండి. అంటే రైతు ప్రమేయం లేకుండా కూడా పర్టికులర్ ఆ జియోగ్రాఫికల్ మండల స్థాయిలో గానీ జిల్లా స్థాయిలో ఇట్లాంటి వచ్చినప్పుడు ప్రతి గ్రామంలోనూ మండల స్థాయిలో క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అని చేస్తుంటారు. దాంట్లో ఉత్పాదకత తగ్గినప్పుడు కూడా దీనికి వాళ్ళు క్రాప్ డామేజ్ బేసిస్ మీద కూడా రైతుకి నష్టపరిహారం అనేది చెల్లించడం జరుగుతుంది.
0: ఎల్నినో సమయంలో ప్రత్యేకంగా దీనికి ఉండే ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏంటి సార్?
1: అంటే ప్రతి రైతు కూడా అవగాహన చేసుకుని దాని ద్వారా అంటే మనకి తెలియదు కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగి దాని ద్వారా ఒక్కొక్కసారి గింజ గట్టి పడకపోవటము లేకపోతే పూతార మీద ఎఫెక్ట్ పడటము రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెస్ట్ అవుట్ బ్రేక్ గానీ లేదంటే డిసీజెస్ గానీ, అందుకని వాతావరణ ఆధారిత చేసినట్లయితే మనకు తెలియకుండా నష్టం జరిగినప్పటికి కూడా రైతు నష్టపరిహారం పొందడానికి వీలుంటుంది.
0: ప్రత్యేకంగా ఇది వాతావరణ ఆధారిత

0: పంట బీమా అన్నమాట. సార్ తర్వాత మనకు నీరు చాలా అత్యవసరం కదండి, ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకా లభ్యత తక్కువగా ఉంది. ఈ నీటి సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలి రైతు సోదరులు?
1: అంటే ఇప్పుడు మనకి కాలువల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది, కానీ అది కూడా మనకి డ్రింకింగ్ వాటర్ అంటే తాగునీటికి వస్తున్నాం జరుగుతుంది. దానివల్ల చాలా మంది రైతులు పంట వేయొద్దన్నా వేస్తున్నారు. అయితే దానివల్ల కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి లైఫ్ సేవింగ్ అంటే కొన్ని అంటే రాయలసీమ జిల్లాల్లో కానీ ఎక్కడన్నా కూడా నీటి కుంటలు అంటే ఫామ్ పాండ్స్ కనుక దానికి కూడా మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కానీ అంటే జాతీయ విపత్తుల దాని కింద రాష్ట్ర విపత్తుల దాని కింద కూడా చాలా వరకు నీటికి ఉంటలు అంటే సబ్సిడీలు ఇస్తున్నారు కాబట్టి వాటిని కనుక రైతులు తీసుకున్నట్లయితే తక్కువ కాల పరిమితి కలిగిన అపరాలు కానీ నూనె గింజలు కానీ లేకపోతే చిరుధాన్యాల పంటలు వేసుకున్నప్పుడు ఒక్క ఇరిగేషన్ కనుక ఇవ్వగలిగితే దాని వలన చాలా వరకు పంట అనేది కాపాడుకోవడానికి ఆస్కారం.
0: ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనే ఒక పథకం ఉంది కదా సార్, ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, లక్ష్యాలు ఏంటి?
1: అంటే దీంట్లో సబ్సిడీ కింద మనకి ఏమవుద్దని అంటే అంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్లకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే నీటిని సంరక్షించుకోవటము, అట్లానే పర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే ఒక్క నీటి చొక్కతో ఎక్కువ పంటని చేసుకునే విధంగా అంటే నీటి వనరుల్ని పునరుద్ధరించుకోవటము, రీఛార్జ్ చేయడానికి కానీ ఎక్కడైనా కాలువలు పాండ్స్ ద్వారా చెరువులు వాటిల్లో కనుక రీఛార్జ్ అయినట్లయితే దాని ద్వారా బోర్లు కూడా రీఛార్జ్ అయ్యి దాని మీద కూడా అంటే సూక్ష్మ నీటి పారుదల పథకాలు దీని కింద స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ కింద చాలా వరకు ఈ సబ్సిడీ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ పథకం కింద అండి, పిఎం కిసాన్ సించాయి
0: యోజన కింద. అలాగే సార్ సీడ్ కంటింజెన్సీ ప్లాన్ అంటున్నారు, ఇదేంటి సార్?
1: అంటే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఇట్లా ఎల్నినో పరిస్థితుల్లో మనకి తక్కువ కాల పరిమితి రకాలు కావాలి. దానికి ఏంటంటే మనకి సీడ్ ఏది కావాలి, మనకి మామూలుగా వేసే పంటలు కాకుండా తక్కువ కాల పరిమితి రకాలను బట్టి దానికి ఏంటంటే 90 కోట్ల రూపాయలని అలాట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 90 టన్నుల సీడ్ని కంటింజెన్సీ కింద అవసరమైనప్పుడు రైతులకి 80% సబ్సిడీతో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
0: అలాగే కరువును తట్టుకునే వంగడాలు ఏమైనా ఉన్నాయా సార్?
1: అనేక రకాలు మనకి వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున అంటే బెట్టం తట్టుకునే రకాలు కానీ లేకపోతే తక్కువ కాల పరిమితి రకాలని రైతులకు అందుబాటులో ఉంచడానికి రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ అట్లానే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎయిమ్స్ అనే 2.0 అనే దాని ద్వారా కూడా రైతులకి ఎప్పుడు డిజిటల్ అంటే ICC అనేది ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ద్వారా వాళ్ళ ఒక కంబాట్ ఎల్నినోని ఎట్లా తట్టుకోవాలి, దానికి ఎలాంటి సలహాలు ఇవ్వాలనే దాని అది కూడా పనిచేస్తుందండి. దాన్ని
0: అలాగే విత్తనాలు రాయితీ మీద ఏమైనా పంపిణీ చేస్తున్నారా సార్?
1: ఇదే అండి, 80% సబ్సిడీతో చాలా వరకు విత్తనాలని తక్కువ కాల పరిమితి రకాల విత్తనాలని చేయటం జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా అపరాల్లో కూడా ఇప్పుడు మనకి చూసుకుంటే ఈ 15 సెప్టెంబర్ నుంచి రబీ కంది అనేది వేసుకోవచ్చండి. అట్లానే 15 అక్టోబర్ నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా కానీ బాపట్ల కొన్ని ఏరియాల్లో మొదట ఖాళీగా కట్టిపెట్టి భూమిని తర్వాత ఈ శనగ పంటను వేస్తారు 100,000 ఎకరాల్లో కూడా. అంటే శనగ పంట కూడా ఈ వాతావరణాన్ని ఈ వర్షపాతాన్ని అనువుగా చేసుకుని శనగ పంట కూడా వేయడానికి జరుగుతుంటది. వాటిలో కూడా తక్కువ కాల పరిమితి మనకి 2 తెగులు తట్టుకునే మంచి రకాలు ఉన్నాయి, NBEG రకాలు నంజాల నుంచి బెంగాల్ గ్రామం, వాటిని కూడా వేసుకోవచ్చండి.
0: సరే, అలాగే రైతు సోదరులకి చాలా బాగా అవసరమైంది ఏంటంటే పెట్టుబడి సాయం, ఎందుకంటే రైతు సోదరులు బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకుని అధిక వడ్డీలకి మోసపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం అందిస్తున్నారు కదా, అది ఏ పథకం కింద, వివరాలు ఏంటి సార్?
1: మనకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలండి, దాన్ని 3 సార్లుగా అంటే 2,000, 2,000, 2,000, 3 సార్లుగా 6,000 ఇవ్వటం జరుగుతుంది. అట్లానే రాష్ట్ర ప్రభుత్వం దాంట్లోనే అన్నదాత సుఖీభవ అని 14,000 రూపాయలని ఒక ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రమే ఒక ఎకరానికి మాత్రమే ఇస్తారు, దాన్ని 7,000, 7,000గా 2 సార్లు ఇవ్వటం జరుగుతుంది. అంటే ఒక రైతుకి గరిష్టంగా 20,000 రూపాయలు అందటం జరుగుతుంది. దాన్ని పెట్టుబడి సహాయంగా విత్తనం కొనుక్కోవడానికి కానీ లేకపోతే ఎరువులు కొనుక్కోవడానికి కానీ పెట్టుబడి సహాయంగా జరుగుతుందండి.
0: సార్ అలాగే వారికి కొంత మొత్తం అప్పుగా బ్యాంకుల దగ్గర ఇచ్చేందుకు గాను కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అని తీసుకుని వచ్చాను, దీని వివరాలు ఏంటి సార్?
1: మనకి మామూలుగా మనం ప్రతి మనిషి ఎట్లాగో క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి అట్లానే కిసాన్ క్రెడిట్ కార్డు కూడా రైతు తీసుకున్నట్లయితే వాళ్ళకు కూడా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అప్పుగా తీసుకోవడానికి వీలుంటది. దాన్ని ప్రతి రైతు కూడా వినియోగించుకుంటే మనం పంటలకు కావలసిన అనేక రకాలైన వాటికి ఫైనాన్షియల్ గా వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలుంటుందండి. ఈ పిఎం కిసాన్ గానీ అన్నదాత సుఖీభవ గానీ డైరెక్ట్ గా డిబిటి డైరెక్ట్ బెనిఫిషరీ

0: వాళ్ళ అకౌంట్ లో పడిపోతాయి. దాన్ని రకరకాలుగా సబ్సిడీ మీద వచ్చే విత్తనాలకు గాని, పురుగు మందులకు గాని, ఎరువులకు గాని ఎప్పటికప్పుడు కొనుక్కొని చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: సార్, ఎరువులు అంటే ఈ మధ్య బాగా లోటు ఎదుర్కొన్నారు రైతు సోదరులు కొంత. ఈ ఎరువులకి ఏమైనా సబ్సిడీలు ఉన్నాయా సార్? రైతు సోదరులకి
0: న్యూట్రియం సబ్సిడీ కింద కూడా మనకి ఫాస్ఫాటిక్, పొటాషిక్ ఎరువులు గాని వాటికి కూడా సబ్సిడీ ఉందండి కేంద్ర ప్రభుత్వం నుంచి. దానికి కూడా చాలా వరకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 4,317 కోట్లు ఎక్కువగా కూడా ఇవ్వడం జరిగిందండి ఈ ఎరువులు. ఎందుకంటే మనకి యూరియా గాని ఇవన్నీ కూడా మనకి ఇప్పుడున్న దీంట్లో వాళ్ళు ఎన్ని ఎకరాల పంట ఏ పంట వేస్తున్నారు ఎంత న్యూట్రియంట్స్ కావాలనేది లెక్కించి దానికి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. దాన్ని కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా వాళ్ళకి సప్లై, ఎందుకంటే ఎక్కువ వాడినందువల్ల కూడా మనకి భూమి ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ లో, అందుకని మన ఖేత్ బచావ్ అభియాన్ కూడా చాలా విస్తృతంగా చేయడం జరిగింది. భూసారాన్ని పరిరక్షణ, భూమి కాపాడుకోవటము, దాంట్లో ఉన్న పూర్వస్థితిని తీసుకురావటం. ఎందుకంటే ఎక్కువగా రసాయనిక ఎరువులు వేయటం వల్ల కూడా భూమి సారం దెబ్బతిని దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ తీసుకునేవద్దు కాబట్టి దాన్ని చేసుకోవడానికి ఖేత్ బచావ్ అంటే భూమి సంరక్షణ అనే దాన్ని చేపట్టడం జరిగింది.
1: ఓకే సార్, ఇప్పుడు కరువు నివారణ చర్యల్లో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది సార్?
0: అంటే కరువు నివారించాలంటే ఇప్పుడు కొంత రైతుకి ఎటువంటి కష్టం లేకుండా అట్లాంటి భూమి శిస్తు మాఫీ చేయటం గానీ, దాన్ని వాయిదా వేయటం గానీ, విద్యుత్ బిల్లులు ఉంటాయి వ్యవసాయ దాన్ని కూడా రాయితీలు ఇవ్వటం గానీ, లేదంటే మాఫీ చేయటం గానీ, పంట రుణాలు రీషెడ్యూల్ తీసుకున్న లోను, ఇప్పుడు పంట వేయలేరు పంట రాదు కాబట్టి దాన్ని రీషెడ్యూల్ చేయటం గానీ, దాన్ని లేకపోతే రుణమాఫీ చేయటం గానీ, అలానే తాగునీరు సరఫరా కోసం ప్రత్యేక చర్యలు. ఎందుకంటే మనుషులతో పాటు జంతు యానిమల్స్ మనకి బఫిలోస్ ఇవన్నీ పాలిచ్చే గేదెలు గాని, గొర్రెలు మేకలు రకరకాల యానిమల్స్ ను కూడా మనం కాపాడుకోవడానికి, ఇంకా ఈ ఫాడర్ కూడా పశుగ్రాసానికి కూడా సబ్సిడీ గాని, పశుగ్రాస విత్తనాలు గాని దాన్ని చేసుకోవడానికి అనేక రకాలైన సబ్సిడీలతో రైతును ఆదుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేవి కృషి చేస్తున్నాయి.
1: ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఎటువంటి అదనపు సాయం ఉంటుంది సార్ రైతు సోదరులకి? అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలాగో ఉన్నాయి, అంటే మీరు ఇదివరకే చెప్పారు పీఎం కిసాన్ కి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావిస్తుంది, ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ లో పంట బీమా ఏ విధంగా ఉంది సార్?
0: అంటే సబ్సిడీ మీద ఇత్తనాలు, మనకి రైతుకి ఇత్తనాలు కావాలి కాబట్టి ఇప్పుడు ఒక పంట నష్టపోయినా రెండో పంటకి ఎలాంటి విత్తనాలు వేసుకోవచ్చు, దానికి 80% సబ్సిడీతో విత్తనాలు అనేవి సరఫరా చేయడం జరుగుతుంది. అట్లానే రైతుకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా నీటి డ్రిప్, మైక్రో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కి, అంటే ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి దానికి అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి. మన రాష్ట్రం అయితే మనకి కంబాట్ టీమ్ అని ఎల్నినో అవేర్నెస్ గానీ, దాంట్లో మనకి కొన్ని పీఎండిఎస్ గానీ, ప్రీ మాన్సూన్ డ్రై సోనింగ్ అంటే ముందే పెల్లెటింగ్ చేసి ఆర్వైఎస్ఎస్ ద్వారా కూడా చేయడం జరిగింది. ఈ మేజర్ గా సబ్సిడీ ఇస్తున్నారు, అట్లానే దీంట్లో మనం పీఎం కిసాన్, అన్నదాత సుఖీభావ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా రైతుకి డబ్బులు అనేది అందుతున్నాయి.
1: సరే, అయితే మన రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ పంట నమోదు, ఇది ఎలా నమోదు చేస్తారు, ఇందులో ఎటువంటి డేటా మన రైతు సోదరులు ఇవ్వాల్సి ఉంటుంది, ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా రైతు?
0: అవునండి, తప్పనిసరిగా చేయాలి. ఈ పంట అనేది రైతు సేవా కేంద్రాల్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వాళ్ళు మన జీపీఎస్ ద్వారా పంట నమూనా అనేది చేస్తారు. చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి రేపు వచ్చిన పంటను అమ్ముకోవటానికి కానీ, లేదంటే పంటకు కావలసిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్పుట్స్ కానీ అవన్నీ తీసుకోవడానికి అనేక రకాలుగా ఉపయోగం ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ చేసుకోవడానికి రకాలు, రేపు పంట అమ్ముకోవడానికి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ పంట నమోదు కనుక చేసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే మనకు అననుకూల పరిస్థితుల్లో పంట నష్టపోయినప్పుడు కూడా దాని సబ్సిడీ, దానికి సంబంధించిన నష్టపరిహారం పడాలన్నా కూడా ఈ పంట ద్వారానే చేస్తారు కాబట్టి ఇది నమోదు చేసుకోవడం మంచిదండి.
1: సార్, అలాగే మన రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. ఏపీఎంఐపీ అని ఉంది కదా,
0: ఎక్కడైతే వాటర్ రిసోర్స్, వాటర్ ని సక్రమంగా వినియోగించుకోవాలో స్ప్రింక్లర్, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా దానికి 90% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని గనక ప్రతి రైతులు, అంటే ఎక్కడైతే వాటర్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవడానికి స్ప్రింక్లర్ ఇరిగేషన్ గానీ, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా గానీ రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ కూడా హార్టికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా మనం తెలుసుకుని ప్రతి రైతు కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ చేసుకున్నట్లయితే ఒక ఎకరం బదులు 3-4 ఎకరాలు వేరే పంటల సాగు చేసుకోవడానికి వీలైదు కాబట్టి ఇది సబ్సిడీ అనేది ప్రతి రైతు వినియోగించుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నీటిని సద్వినియోగం చేసుకుని

0: ని ఎక్కువ ఆదాయం పొందొచ్చు.
1: సార్, అలాగే వీటన్నిటితో పాటు నాణ్యమైన విత్తనం కూడా రైతులకి చాలా ఇంపార్టెంట్ కదా. సరైన రకం ఎంచుకోవాలి, సరైన పంట కాలం అంటే తొందరగా వచ్చేటివి, లాంగ్ టర్మ్ వచ్చేటివి ఇలా ఉంటాయి కదా. మన రాష్ట్రంలో ఈ నాణ్యమైన విత్తనాల కోసం రైతులు ఏం చేయాలంటారు? ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా, లేకుంటే ఏ సంస్థల్ని వీళ్ళు సంప్రదించాలి?
0: అంటే మనకి నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఉంది జాతీయ స్థాయిలో, ఆంధ్రప్రదేశ్ లో కూడా. అట్లానే మనకి ఏపీ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మేజర్ గా వీళ్ళు మన రైతుల దగ్గర పొలాల్లో పంటను పండించి వాళ్ళ ద్వారా విత్తనం సేకరించి మళ్ళా మనకి రైతు సేవా కేంద్రాల ద్వారా గానీ వారిలే వివిధ సంస్థల ద్వారా గానీ వీళ్ళు రైతుకి మంచి నాణ్యమైన విత్తనం అనేది చేస్తుంటారండి. ప్రతి పంటలో కూడా వీళ్ళు మామూలుగా వరి గాని, అపరాలు గాని, శనగ అన్ని కూడా వాళ్ళ ద్వారానే రైతులకి అందజేయడం జరుగుతుందండి.
1: ఈ ఎల్లున్న సమయంలో సార్, ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న పథకాలు గాని సబ్సిడీలు గాని ఉన్నాయి. ఈ ఎల్లున్న సమయంలో ప్రత్యేకంగా రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పంట కాలంలో?
0: మనకి వర్షపాతం చూసుకోవాలి. ఒకవేళ సరైన వర్షపాతం లేకపోతే దాన్ని పంట విత్తటం అనేది అనవసరం. దాని అంటే విత్తనం కూడా నష్టపోవాల్సి ఉంటుంది. వేసిన తర్వాత సరైన నీటి సంరక్షణ చేసుకుని పంటను కాపాడుకోవడానికి కూడా, ఇప్పుడు అధిక వర్షాలు పడినప్పుడు తెగుళ్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు దాని ద్వారా సూచనలు చూసుకొని దాన్ని చేసుకోవడం మంచిది. అలాగే బెట్ట వాతావరణంలో కూడా పంటను రక్షించుకోవచ్చు. అట్లానే బెట్ట వాతావరణంలో పైన పంట ఎండిపోకుండా ఉండటానికి కూడా మనం మల్టీకే గాని, 319 గాని, యూరియా గాని పైన పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఒక 15 రోజులు పంటను కాపాడుకోవచ్చు. అంటే అక్కడ ఉన్న వ్యవసాయ పరిస్థితిని బట్టి, పంటను బట్టి ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సూచనలు తీసుకుని దానికి తగిన విధంగా వాళ్ళు గనక చేసుకున్నట్లయితే మనం పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: సార్, బెట్ట పరిస్థితులు ఓకే, సడన్ గా ఇప్పుడు వచ్చినట్టు ఒక వారం క్రితం చూసాం అధిక వర్షాలు పడిపోయినాయి,
0: అప్పుడేంటంటే ఎక్కువ నీరు ఉన్నదాన్ని తీసివేయటం, మురుగు కాలువల ద్వారా పంపించుకోవడం, ఎమ్మటే మళ్ళా కొంచెం బూస్టర్ డోస్ గా యూరియా గానీ అప్లై చేసుకోవడం, లేదంటే పైన పిచ్చుగా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకు తెగుళ్లు అట్లా వస్తాయి, దాన్ని మనం పొలంలో దిగి చేసుకునే వీలుండదు కాబట్టి డ్రోన్ సహాయంతో గనక పిచికారీ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన తెగుళ్లు రాకుండా, లేదంటే దానికి సంబంధించిన ఎరువులు గానీ ఏదైనా దాని అవసరాన్ని డ్రోన్ ద్వారా కూడా చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే పంటలో 10-15 రోజులు దిగటం వీలు లేనప్పుడు మనం గనక ఏమి చేయకపోతే పంట నష్టపోవడానికి ఆస్కారం, డ్రోన్ సహాయం చేసుకుని చేసుకోవచ్చు. రైతులకి సమాచారం కావాలని అంటే చాలా సార్లు రైతు సేవా కేంద్రాలకు వెళ్తే అక్కడ ఉన్న విఏఏ చెప్పలేకపోతున్నా అన్నప్పుడు, మనకి ఆచార్య ఇంజనీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద ఫార్మర్స్ కాల్ సెంటర్ కూడా ఉన్నాయి.
1: ఆ నంబర్
0: 1800-4250-43-0.
1: ఈ
0: నంబర్ కాల్ చేసి కూడా చేయొచ్చు. అట్లానే ఎల్నినోకి స్టేట్ గవర్నమెంట్ కూడా ఏపీ ఎయిమ్స్ కింద ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ 2.0 దాని ద్వారా కూడా ICC అనేది ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఉంది, సమీకృత సమాచార కేంద్రం 1551-1551. వాళ్ళు కూడా సమాచారం అంటే ఇతర సబ్సిడీ గానీ రకరకాల రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఇస్తున్న సేవలు గానీ అవన్నీ కూడా దాని ద్వారా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది.
1: ధన్యవాదాలు సార్. అయితే ఈ విధంగా రైతు సోదరులకి ఇన్ని సమాచార కేంద్రాలు, ఇంత ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది కాబట్టి వీటన్నింటిని సద్వినియోగం చేసుకుంటారని ఆశిద్దాం అండి. ధన్యవాదాలు సార్, డాక్టర్ జి శివనారాయణ గారు.
0: ధన్యవాదాలు.
2: ఎల్నినో పరిస్థితుల్లో రైతులను ఆదుకునే ప్రభుత్వ పథకాలు, ఈ అంశం గురించి బాపట్ల వ్యవసాయ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివనారాయణ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వరిలో వాడదగ్గ కలుపు మందులు, మోతాదు, వాడవలసిన సమయాలేంటో తెలుసుకుందాం. పెండి మిథాలిన్ 30% ఈసీ అనే మందు ఎకరాకు 1000 మిల్లీమీటర్ల వంతున వాడుకోవాలి. దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే వేసుకోవాలి. పెండి మిథాలిన్ 38.7% సిఎస్ అనే మందు దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే 700 మిల్లీలీటర్లు వేసుకోవాలి. బ్యూటాక్లోర్ 50% ఈసీ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులకు 1 నుంచి 1.5 లీటర్ల మందు వాడుకోవాలి. ప్రెట్లాక్లోర్ 50% ఈసీ అనే మందు విత్తిన 3 నుంచి 5 రోజులప్పుడు 500 మిల్లీలీటర్లు వాడుకోవాలి. బెన్ సల్ఫురాన్ మిథైల్ దీంతో పాటు ప్రెట్లాక్లోర్ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులప్పుడు 4 కిలోలు వేసుకోవాలి. పైర్జో సల్ఫురాన్ ఇథైల్ 10% డబ్ల్యూపీ అనే మందు దమ్ము చేసి వెదజల్లే పద్ధతిలో విత్తిన 3 నుంచి 7 రోజుల వరకు 80 నుండి 100 గ్రాములు వేసుకోవాలి. సహిలోపాప్ పి బ్యూటైల్ 10% ఈసీ అనే మందు నాటిన 20 రోజులప్పుడు 250 నుండి 300 మిల్లీలీటర్లు వాడుకోవాలి. ఫినాక్సి ప్రాప్ పి ఇథైల్ 9% ఈసీ అనే మందును నాటిన 20 రోజులప్పుడు 200 నుండి 250 మిల్లీలీటర్ల చొప్పున వేసుకోవాలి. బిస్పైర్బ్యాక్ సోడియం 10% ఎస్సి అనే మందును విత్తిన 20 రోజులప్పుడు 80 నుండి 120 మిల్లీలీటర్లు వాడుకోవాలి. మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్ దీంతో పాటు క్లోరిమ్యూరాన్ ఇథైల్ 20% ఈ మందును విత్తిన 20 రోజులప్పుడు 8 గ్రాముల చొప్పున వాడుకోవాలి. ఇక 2,4-D సోడియం సాల్ట్ 80% డబ్ల్యూపీ అనే మందు వెడల్పాటి కలుపు మొక్కలకి 25 నుండి 30 రోజులప్పుడు 400 గ్రాముల చొప్పున వాడుకోవాలి. ఈ విధంగా వరిలో కలుపు మందుల్ని ఇప్పుడు చెప్పిన మోతాదు ప్రకారం వాడవలసిన సమయంలో గనక వాడుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఘాతక రసాయనం
2: కైసే
1: బేటా తూ అంధాధు రసాయన మిలతా మిట్టి కి సెహత్ బిగడనే లగి మాటి హీ కమజోర్ పడ జాయేగి तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहा,
2: परम तो सभी डाले
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है?
1: बेटे एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूंगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్. 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి పిడి ఐసిడిఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. మరి ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పిజ గారు.
3: నమస్కారం అండి.
2: మరి ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
3: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం 9 నుంచి 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి 9వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనం జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకొని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 రోజులు కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 డేస్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి 5 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్, మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్, మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము, అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము,

0: కాంపిటీషన్స్, ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో, అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తాం అనమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా. సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికి తెలిసే ఉంటుంది, అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెనూ ఉంటుంది. మెనూ ప్రకారం ప్రతిరోజు గుడ్డు, పాలు, అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనూలతో 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా ఫుడ్, మెనూ ఫాలో అవుతున్నారా, మెనూ చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3వ అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి, కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికీ వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు, అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు, అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీరందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని, ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యులు. అంటే మనకు రావాల్సిన ఫుడ్, మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకి అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అండ్ కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ 3వ అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు, అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము. అంటే బిడ్డ కడుపులో, అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ, అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమైనా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి, 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీమ్ ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు, తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్, అంటే ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత బర్త్ అయిపోయిన, డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ టైమ్ 6000 ఇస్తారనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27 కి స్టేట్ లోనే కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ICDS లో 5 థీమ్ల గురించి చెప్తూ, తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి, మీరు చేపట్టే కార్యక్రమాలు?
0: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ నెలంతా

అంటే మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా,

0: చేంజ్ అయిన కొత్త మెనూ ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆదర్శాల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదల అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ది ఈ ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెనూ చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్నాందోల్ డాష్ బోర్డ్ లో కార్యక్రమాలను కూడా అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్నాందోళన్ డాష్ బోర్డ్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారా అండి?
0: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చర్, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎం ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బిఎస్కి స్క్రీనింగ్, ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము, అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒక చోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష, వీటన్నిట్లో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, వాటి యొక్క ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్, యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేశారు.
1: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి, గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ICDS కేంద్రాలు కూడా అక్కడ వెళ్ళి అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు ICDS వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి ఇది మీకు కాదండి మా వాళ్ళకి అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత వేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి, అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తారు.
0: తప్పకుండా అండి, ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని రికార్డులో రాసేసుకుని సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది అనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్ అంత ఫేస్ క్యాప్చర్ FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకునే ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది

0: సాధ్యపడదు.
1: ఇక పోషణ్ ట్రాకర్ కి పోషణ్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
0: పోషణ అభియాన్ అన్నది ఒక స్కీమ్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషణ్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాత్సల్య ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్. ఈ పోషణ్ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి, మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని, అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకునే ఒక యాప్.
1: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు. చాలా సంతోషం అండి ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు మా శ్రోతల తరఫున, అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరింతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్, కార్యాచరణ ప్రణాళిక ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు.
4: ఆకాశవాణి ఆర్థిక విప్లవంతో నవశకానికి నాంది ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి కాకినాడ జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీ సిహెచ్ శ్రీ వెంకట ప్రసాద్. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బుద్ధిరాజు నాగపద్మిని.
5: ప్రాచీన కాలం నుంచే భారతదేశంలో ఆర్థిక రంగానికి విశేష ప్రాధాన్యత ఉంది. సుఖస్య మూలం ధర్మ, ధర్మస్య మూలం అర్థ, అర్థస్య మూలం రాజ్యం అని చాణక్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్నట్లు, మానవ సుఖానికి ధర్మం మూలమైతే ధర్మానికి ఆర్థిక వనరులు, ఆ వనరుల పటిష్టతకు సుపరిపాలన అత్యంత ఆవశ్యకం. నేడు ఆర్థిక వ్యవస్థను దేశ ప్రజలకు మరింత చేరువ చేయడానికి, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాన్ని సాంకేతికంగా బలోపేతం చేయడానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక నూతన కార్యక్రమాలను చేపట్టాయి. ఆర్థిక స్వావలంబన సాధించడమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రస్థానం పౌరుల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకువస్తోంది. మార్పు అనేది ప్రకృతి సహజ లక్షణం, కాని ఆ మార్పు పౌరుడి జీవితంలో వెలుగులు నింపినప్పుడు అది ఒక విప్లవంగా మారుతుంది. ఒకప్పుడు సామాన్యుడికి బ్యాంక్ అంటే అంతుచిక్కని ఒక పెద్ద భవనం, కాని నేడు సాంకేతికత పుణ్యమా అని ఆ బ్యాంక్ ప్రతి ఒక్కరి అరచేతిలో ఇమిడిపోతోంది. నోట్ల స్థానంలో డిజిటల్ క్యూఆర్ కోడ్లు, బ్యాంక్ క్యూలైన్ల స్థానంలో స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లు వచ్చి చేరాయి. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ డిజిటల్ విప్లవం మన పౌరుల ఆర్థిక భద్రతకు పునాది వేస్తూ నవశకానికి నాంది పలుకుతోంది.
6: భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసిన అద్భుతమైన వ్యూహం జామ్ ట్రినిటీ. ప్రభుత్వ సేవలను ప్రజలకు నేరుగా పారదర్శకంగా అందించేందుకు రూపుదిద్దుకున్న ఈ జామ్ వ్యవస్థలో జే అంటే దేశంలోని ప్రతి పేద కుటుంబానికి మినిమం బ్యాలెన్స్ అవసరం లేని బ్యాంక్ ఖాతాను అందించే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ఏ అంటే దేశ పౌరులందరికీ బయోమెట్రిక్ ఆధారిత విశిష్ట డిజిటల్ గుర్తింపునిచ్చే ఆధార్, ఎం అంటే ఈ రెండింటినీ అనుసంధానించే మొబైల్ నెట్వర్క్. ఈ మూడు శక్తివంతమైన డిజిటల్ సాధనాల కలయికే నేడు దేశంలో ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికింది. గతంలో ప్రభుత్వ పథకాల డబ్బు, సబ్సిడీలు, పెన్షన్లు లబ్ధిదారులకు చేరడానికి నెలల సమయం పట్టేది. అప్పుడప్పుడు మధ్యవర్తుల అవినీతి వల్ల అసలైన పేదలకు పూర్తి సహాయం అందేది కాదు. కానీ జామ్ వ్యవస్థ ఈ లోపాన్ని పూర్తిగా సరిదిద్దింది. ఇందులో భాగంగా మొదట ఆధార్ ద్వారా లబ్ధిదారుల సరైన బయోమెట్రిక్ గుర్తింపు జరుగుతుంది. దీనివల్ల నకిలీ మరియు అర్హత లేని లబ్ధిదారుల ఎరివేత సులువవుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. దీని ద్వారా ప్రభుత్వం పంపే నిధులు ఎక్కడా ఆగకుండా నేరుగా లబ్ధిదారుని జన్ధన్ ఖాతాలోనే జమ అవుతాయి. ఇలా ఖాతాలో డబ్బు పడగానే మొబైల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ రావడం, అక్కడి నుంచి యూపీఐ సహాయంతో ఆ డబ్బును వాడుకోవడం సాధ్యమవుతోంది. ఈ అనుసంధానం దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపించింది.
5: మధ్యవర్తుల ప్రమేయం పూర్తిగా తొలగిపోవడం వల్ల ప్రభుత్వ నిధులు 100% పేద ప్రజలకే చేరుతున్నాయి. ఈ ఖాతాల్లో అత్యధికం మహిళల పేరిట తెరవడం వల్ల ప్రభుత్వ ఆర్థిక సహాయం నేరుగా వారి చేతుల్లోకి చేరి కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో వారి పాత్ర పెరిగింది. ఇది మహిళా సాధికారతకు దారితీసింది. నకిలీ ఖాతాలను తొలగించడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతోంది. డిజిటల్ అక్షరాస్యతను పెంచుతూ ప్రతి పౌరుడికి ఆర్థిక స్వాతంత్రాన్ని ఆత్మగౌరవాన్ని అందించిన జామ్ వ్యవస్థ నేడు ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శవంతంగా నిలుస్తోంది. కార్యక్రమంలో ఇప్పుడు ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి, కాకినాడ జిల్లాలో ఈ పథకం అమలు తీరుతెన్నుల గురించి కాకినాడ జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీ సిహెచ్ శ్రీ వెంకట ప్రసాద్ గారు అందిస్తున్న వివరాలు విందాం.
7: నమస్కారం అండి. ఈ రోజు మనము ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం గురించి వివరించుకుందాము. భారతదేశంలో చాలా మంది బ్యాంకింగ్ తో అవగాహన లేని వాళ్ళందరూ కూడా 2014 వరకు చాలా మంది ఉండేవారు. కానీ 2014 ఆగస్టు 15 గౌరవ ప్రధానమంత్రి గారు ప్రజలందరికీ అందుబాటులో బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి PMJDY అనే అకౌంట్స్ ని అనౌన్స్ చేశారు. అది 2014 ఆగస్టు 8 నుంచి కార్యదీపం దాల్చింది. ఈ అకౌంట్ ముఖ్య విశేషాలు ఏంటంటే, ఈ అకౌంట్ కి 0 బ్యాలెన్స్ అకౌంట్, మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు. అలాగే బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులో తీసుకురావడం ప్రధాన లక్ష్యము. దీనికి మిగతా అకౌంట్స్ లాగే ఏటీఎం కార్డు ఇస్తారు. ఏటీఎం కార్డు లో కూడా రూపే డెబిట్ కార్డు అనేది అందించబడుతుంది. ఈ రూపే డెబిట్ కార్డు కూడా ప్రమాద బీమా సౌకర్యం ఉంటుంది. ఎవరైతే ఈ అకౌంట్ కి రూపే డెబిట్ కార్డు తీసుకున్నారో వాళ్ళు 45 రోజులకైనా ఒక ట్రాన్సాక్షన్ చేయాలి. ఒక ట్రాన్సాక్షన్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏదైనా ప్రమాద సాస్తు యాక్సిడెంట్ అయ్యి మరణం సంభవిస్తే 2 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఈ అకౌంట్స్ కి రెగ్యులర్ గా మన అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసుకుంటే వాటి ట్రాన్సాక్షన్ బట్టి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ 10 ఏళ్ళ వరకు అకౌంట్ హోల్డర్ పొందవచ్చు. దానికి బ్యాంకింగ్ టర్మ్స్ అని గడిచింది ఉంటాయి. అలాగే ఈ అకౌంట్ ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ అంటే DBT ట్రాన్స్ఫర్స్, ప్రభుత్వం అందించే సబ్సిడీలు గాని సంక్షేమ పథకాలు గాని ఏ విధమైన అమౌంట్ ఈ పథకం ద్వారా ఈ అకౌంట్ ద్వారా పొందవచ్చు. అలాగే ఈ ఖాతా ద్వారా మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఈ ఖాతాలో ఉన్న నిల్వకు బ్యాంక్ నిబంధనల ప్రకారం వడ్డీ అనేది లభిస్తుంది. జనరల్ గా ఈ అకౌంట్స్ కి KYC డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు కానీ లేదా బ్యాంక్ యాక్సెప్టెడ్ KYC డాక్యుమెంట్స్ తో మనం ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. పాన్ కార్డు కానీ లేదంటే Form 60 కానీ సబ్మిట్ చేసుకుని పాస్పోర్ట్ ఫోటో ఒకటి తీసుకుని వెళ్లి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్స్ బిజినెస్ కరస్పాండెంట్ ద్వారా కానీ లేదా బ్యాంక్ లో కానీ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఇది ఏంటంటే స్మాల్ సైజ్ అకౌంట్, అందరికి వర్తిస్తుంది. ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఖాతాలో ఎవరు కూడా అందరు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇప్పటి వరకు మన భారతదేశంలో 59 కోట్ల అకౌంట్లు PMJDY ద్వారా మనం ఓపెన్ చేశాము. దాంట్లో గ్రామీణ ప్రాంతాలు మరియు చిన్న పట్టణాల్లో 46 కోట్ల అకౌంట్లు ఓపెన్ అయినాయి. అలాగే అర్బన్ మెట్రోల్లో 13 కోట్లు ఓపెన్ అయినాయి. అలాగే ఫిమేల్స్, ఆడవారు దగ్గర 33 కోట్ల అకౌంట్స్ ఓపెన్ చేశారు. మొత్తం భారతదేశంలో PMJDY ఖాతాల ద్వారా బ్యాంకుల్లో ఉన్న నిల్వ 3,20,105 కోట్లు ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ 1,74,00,000 అకౌంట్స్ మనం ఓపెన్ చేస్తాము. దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో 1,26,00,000 అకౌంట్స్ ఉన్నాయి. అలాగే పట్టణ ప్రాంతాల్లో 47 లక్షల వరకు ఉన్నది. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్లో రూపే కార్డ్స్ 1,13,00,000 మందికి మనం ఇష్యూ చేశాము. అలాగే దీంట్లో 6,917 కోట్లు నిల్వ ఉన్నది. కాకినాడ జిల్లాకు వచ్చినప్పటికీ మన జిల్లాలో 8,05,000 అకౌంట్స్ ఇప్పటివరకు ఓపెన్ చేశాము. దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో 3,94,000 అకౌంట్స్ ఓపెన్ చేశాము. అలాగే పట్టణ ప్రాంతాల్లో 3,72,000 అకౌంట్స్ ఓపెన్ చేశాము. ఇప్పటికీ మన కాకినాడ జిల్లాలో 8,04,76,557 ఖాతాలకి రూపే కార్డు అనేది ఇష్యూ చేశాము. ఈ ఖాతాలో ఉన్న నిల్వ 292 కోట్లు. అలాగే ఈ ఖాతా ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాంకు ద్వారా వాళ్ళు సేవలు పొందవచ్చు. ఊర్లో బిజినెస్ కరస్పాండెంట్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా సేవలు పొందవచ్చు. ఈ ఖాతాల ద్వారా కూడా ఎటువంటి అమౌంట్స్ అయినా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెఫ్ట్, RTGS, మొబైల్ బ్యాంకింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ ఖాతాల ద్వారా కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వారు అందిస్తున్న PMSBY ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కానీ, అటల్ పెన్షన్ యోజన కానీ, ఇటువంటి స్కీమ్స్ కూడా వాళ్ళు ఈ ఖాతా ద్వారా చేయించుకోవచ్చు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి సంవత్సరానికి 20 రూపాయలు కడితే వాళ్ళకి పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ డెత్ కానీ, పర్మనెంట్ లయబిలిటీ కానీ జరిగినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి బ్యాంకుల ద్వారా 2 లక్షల రూపాయలు ఆ కుటుంబ నామినీకి అనేది వర్తిస్తుంది. అలాగే ప్రధానమంత్రి జీవన్

0: జీవిత బీమా యోజన. ఇది 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వచ్చు. దీనికి 430 రూపాయలు కట్టుకుంటే ఆ వ్యక్తి ఏ విధంగా మరణం సంభవించినా గానీ నామినీకి 2 లక్షల రూపాయలు వర్తిస్తుంది. అలాగే అటల్ పెన్షన్ యోజన, చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకే పెన్షన్ అనేది వస్తుంది, కానీ పేద ప్రజలకి అనార్గనైజ్ సెక్టర్ కూడా పెన్షన్ అవ్వాలనే ఉద్దేశంతో అటల్ పెన్షన్ యోజన అనేది స్టార్ట్ చేశారు. దీనికి ఏంటంటే మన వయసును బట్టి 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. 1000 రూపాయలు కావాలా, 2000 కావాలా, 3000 కావాలా, 4000 కావాలా, 5000 కావాలా, అమౌంట్ బట్టి మన వయసును బట్టి అమౌంట్ అనేది ఫిక్స్ అవుతుంది. మీరు బ్యాంక్ లో ఒకసారి అప్లికేషన్ ఇస్తే ఆటోమేటిక్ మీ అకౌంట్ లింక్ చేస్తారు. ప్రతి నెల మీ వయసు బట్టి అమౌంట్ 40 సంవత్సరాలు కట్ అవుతుంది. అక్కడ నుంచి 60 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు డబ్బులు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అనేది రూపే కార్డు ద్వారా వచ్చింది, సెపరేట్ వస్తుంది. పిఎంఎస్బీఐ స్కీమ్ ద్వారా వచ్చింది కూడా సెపరేట్ గా ఉంటుంది. రెండు సెపరేట్ స్కీమ్స్. బ్యాంక్ అకౌంట్ స్కీమ్ అందరూ కూడా దయచేసి దగ్గర ఉన్న బ్యాంకు వెళ్లి కానీ లేదంటే దగ్గర ఉన్న బీసీ పండుగ పిఎంజేడీవై ఖాతాలు తెరుచుకోవాల్సిన కోరుచున్నాం. అలాగే అందరూ కూడా ఫైనాన్షియల్ లిటరసీ మీద అవగాహన కూడా రావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.
1: డిజిటల్ ఇండియా ల్యాండ్స్కేప్ లో భాగంగా రూపుదిద్దుకున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ దేశంలో నగదు రహిత లావాదేవీల స్వరూపాన్నే మార్చేసింది. ఒకప్పుడు బ్యాంకుల చుట్టూ తిరిగిన సామాన్యుడు నేడు చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా క్షణాల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులు సైతం సులభంగా వాడేలా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రభుత్వం రూపొందించింది. నూతన బ్యాంకింగ్ సంస్కరణలు కేవలం ఈ డిజిటల్ చెల్లింపులకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనుకునే యువతకు, మహిళలకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఎటువంటి తాకట్టు లేకుండా శిశు, కిషోర్, తరుణ్ అనే 3 విభాగాల కింద సూక్ష్మ పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ దేశంలో సరికొత్త స్టార్టప్ సంస్కృతికి, స్వయం ఉపాధికి ముద్ర మరియు స్టాండప్ ఇండియా వంటి పథకాలు ఊతమిస్తూ పారిశ్రామిక సాధికారతను ప్రోత్సహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత ముందడుగు వేసి పాలనను ప్రజల గుమ్మం ముందుకు తీసుకువెళ్లింది. రాష్ట్రంలో అమలవుతున్న వికేంద్రీకరణ నమూనా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సచివాలయ వ్యవస్థ, డిజిటల్ అసిస్టెంట్లు ప్రజలకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చిన్న బ్యాంకింగ్ సేవ కోసం లేదా పింఛన్ డబ్బుల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించి బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. ఈ ఇబ్బందుల్ని తొలగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రత్యేకంగా నియమించబడిన డిజిటల్ అసిస్టెంట్లు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు గ్రామీణ ప్రజలకు అవసరమైన ఆర్థిక సేవలను, ప్రభుత్వ సహాయాన్ని వారి ఊరిలోనే అందిస్తున్నారు. దీనివల్ల గ్రామాలు స్వయం సమృద్ధమైన ఆర్థిక కేంద్రాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను, స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను అందిస్తున్నారు. మహిళలకు 0 వడ్డీ రుణాల పథకం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించి వారు సొంతంగా చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు పెట్టుకునేలా ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ మహిళల్లో ఆర్థిక స్వాతంత్ర్యం, సామాజిక హోదా గణనీయంగా పెరిగాయి. సంపద అనేది కేవలం ఒకచోటే పేరుకుపోకుండా సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి సైతం చేరినప్పుడే అది నిజమైన అభివృద్ధి. ప్రస్తుతం మన భారతదేశంలో అక్షరాల సరికొత్త ఆర్థిక క్రాంతి నడుస్తోంది. ఈ డిజిటల్ యుగంలో ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలలో వస్తున్న ఈ విప్లవం నవశకానికి నాంది పలుకుతోంది. జన్ధన్ ఖాతాల ద్వారా బ్యాంకింగ్ పరిధిలోకి వచ్చిన కోట్లాది మంది సామాన్యులు యూపీఐ టెక్నాలజీతో ప్రపంచాన్ని శాసిస్తున్న డిజిటల్ లావాదేవీలు, పారదర్శకంగా దూసుకుపోతున్న ప్రత్యక్ష నగదు బదిలీ వ్యవస్థలు, ప్రస్తుతం మన కళ్ల ముందే ఒక సరికొత్త ఆర్థిక విప్లవం ఆవిష్కృతమవుతోంది. ఆర్థిక నిరక్షరాస్యత అనే చీకట్లను చీల్చుకుంటూ ప్రతి పౌరుణ్ణి డిజిటల్ శక్తిగా మారుస్తూ సాగుతున్న ఈ ఆర్థిక యజ్ఞం అప్రతిహతంగా కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందిస్తున్న ఈ నూతన బ్యాంకింగ్ ఆవిష్కరణలు కేవలం సంస్కరణలు మాత్రమే కావు, నవభారత, నవ్యాంధ్ర ఆర్థిక సార్వభౌమత్వానికి బలమైన పునాదులు. డిజిటల్ సేవలను సురక్షితంగా వాడుకుంటూ మనము ఈ ప్రగతి పథంలో భాగస్వాములవుదాం. ఇది ఈనాటి దార్శనిక భారత్.
2: మీరింతవరకు ఆర్థిక విప్లవంతో నవశకానికి నాంది ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి కాకినాడ జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీ సిహెచ్ శ్రీ వెంకట ప్రసాద్, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బుద్ధిరాజు నాగపద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం. మైమరిచేలే సూపర్ హిట్ మెలోడీస్ ఫిలిం సాంగ్స్ వింటారు. ముందుగా రాజా చిత్రం కోసం రాజేష్ సుజాత పాడుతున్న పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యానికి ఎస్ఏ రాజ్కుమార్ స్వరాలు కూర్చారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్, గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.
2: మైమరిచలే సూపర్ హిట్ మెలోడీస్ వింటున్నారు. తర్వాత చైతన్య ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్న పాట వింటారు. ఈ పాటకు సంగీతం ఇళయరాజా.

మైమరచలే సూపర్ హిట్ మెలోడీస్ వింటున్నారు. తర్వాత వినండి లాహిరి లాహిరి లాహిరిలో. ఈ చిత్రం కోసం సోను నిగమ్ సునీత పాడుతున్న పాట. సిరివెన్నెల సాహిత్యానికి ఎంఎం కీరవాణి స్వరాలు కూర్చారు. నేస్తమా ఓ ప్రియ నేస్తమా.

మీరింతవరకు మైమరి చెలే సూపర్హిట్ మెలోడీస్ సినిమా పాటలు విన్నారు. ఈరోజు రాత్రి 8:40 నుండి 9 గంటల వరకు ప్రసారమయ్యే చిత్రమంజరి కార్యక్రమంలో శ్రోతలు మరిన్ని సినిమా పాటలు వినగలరు. ఆకాశవాణి మార్కాపురం సమయం 8:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. డిజిటల్ అంతరాలను తగ్గించి సాంకేతికతను సమాజంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించాలని 57వ జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. భారత్ ఈ ఏడాది $1 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. దేశంలోని ప్రతి జిల్లాకు 5G కనెక్టివిటీ చేరిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G సేవలను అందిస్తున్న 5.5 లక్షలకు పైగా బేస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని చెప్పారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 10వ ఎడిషన్ను ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. స్కేల్ వితౌట్ బౌండరీస్ అనే ఇతివృత్తంతో 4 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్నుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ వివిధ డిజిటల్ ఆన్లైన్ విద్యా వేదికల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 25 కోట్ల మంది విద్యార్థులను అనుసంధానించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా జరిగిన ఒక కీలక ప్రయత్నంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. సాంకేతికత అనేది డిజిటల్ అంతరాన్ని తగ్గించి కేవలం వనరులు ఉన్న కొద్ది మందికే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికి అందాలనేదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: భారత్ మే యహి స్థితి బన్తి జా రహీ, డిజిటల్ ఇండియా అభియాన్ సే హమ్నే ఇస్ స్థితి కో బదల్నే కీ ఠానీ ఔర్ ఇస్కే సెంటర్ మే మొబైల్ ఫోన్ కో లేకర్ కే ఆయే హై. యే టెక్నాలజీ కే డెమోక్రటైజేషన్ కా బహుత్ బడా ప్రయాస్. इसके लिए टेलीकॉम सेक्टर में हर जरूरी रिफॉर्म्स किए गए, इंफ्रास्ट्रक्चर का विस्तार किया गया. हमने फोकस किया कि मोबाइल फोन और अन्य टेलीकॉम हार्डवेयर भारत में ही बने.
0: జీఎస్టీ కింద అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించాలని 57వ జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. అలాగే ప్రాసిక్యూషన్కు సంబంధించిన పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచాలని సూచించింది. సాధారణ జరిమానాను 25,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు తగ్గించాలని సిఫార్సు చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్ పాత్రికేయులకు వెల్లడిస్తూ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్లకు మరింత విస్తృత అర్హత కల్పించడంతో పాటు జీఎస్టీ రిజిస్టేషన్ అనుసరణ ప్రక్రియలను మరింత సరళీకృతం చేయాలని మండలి సూచించిందని చెప్పారు. జీఎస్టీ స్లాబ్ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదని, ప్రస్తుత జీఎస్టీ రేట్ల నిర్మాణం ఖరారైందని పేర్కొన్నారు. నోటీసులు, తదుపరి చర్యలకు సంబంధించి జీఎస్టీ మండలి ఉమ్మడి ప్రమాణాలను సిఫార్సు చేసిందని ఆర్థిక మంత్రి తెలియజేస్తూ,
2: GST Council today has recommended common

0: standards for notices and proceedings, and no notices below the prescribed monetary threshold of 10,000 rupees, including withdrawal of pending notices below the said threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000 or below.
1: 25 ఏళ్ల ప్రజాపాలనా ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రధానిని ఈ సాయంత్రం కలిశారు. దేశ సేవలో అరుదైన ఘనత సాధించిన నరేంద్ర మోదీ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ సమావేశంలో రాష్టాభివృద్దికి చెందిన వివిధ కీలక ప్రాజెక్టులు, వ్యవసాయం, ఇరిగేషన్ వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. నీటిపారుదల రంగానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు తాజా నివేదికతో పాటు గోదావరి, కావేరీ నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రధానికి చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్టంలో ఎల్ నినో ప్రభావంతో 53% లోటు వర్షపాతం నమోదైందని, ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు రాష్టంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ది ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని ప్రధానమంత్రిని కోరారు. భారత్ గత ఏడాది 863 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదు చేసిందని, ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకున్నట్టు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు కర్టన్ రైజర్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ దాదాపు 16% వార్షిక వృద్ధిని నమోదు చేసిందని మంత్రి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7% పైగా వృద్ధిని కొనసాగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేస్తూ,
2: In the current year, after a record $863 billion of exports last year, when global growth is slated to come down to under 3%, international trade is expected to be soft. We have set a challenge and decided we will look at $1 trillion of exports in the current year. That's almost 16% growth in a year in which international trade is expected to barely grow by 2.5% or 3%. And we are very confident that the current year will give an upward of 7%.
1: ఫార్మాస్యూటికల్ కంపెనీలు వైద్యులకు అందించే బహుమతులు, ఇతర ప్రయోజనాలు సహా వాటి మార్కెటింగ్ విధానాలకు చట్టబద్దమైన నియంత్రణ అవసరమా అనే అంశాన్ని పరిశీలించేందుకు 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఔషధ కంపెనీలు వైద్యుల మధ్య అనైతిక సంబంధాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల అమలుపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను జనవరి 29వ తేదీకి వాయిదా వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏఐ సేఫ్టీ, డీప్ ఫేక్లు, మానవీయ కోణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నెల రోజుల్లో సంప్రదింపుల పత్రం విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఏఐ ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాల వృద్ది, సామాన్యులకు జరుగుతున్న లబ్ది అనే అంశాలపై ప్రచురితమైన వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు 2026ను ఆయన ఈరోజు ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సమాజంలోని అన్ని వర్గాలకు ఏఐ ప్రయోజనాలు అందేలా చూడటంతో పాటు డీప్ ఫేక్ వంటి హానికరమైన వినియోగాల నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరాన్ని కూడా ఆ పత్రం ప్రస్తావిస్తుందని చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో ఏఐ వినియోగాన్ని విస్తృతం చేయడం ద్వారా సమాజానికి సాంకేతికత నుంచి మరిన్ని ప్రయోజనాలు అందుతాయని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
3: Today we are among the countries which have adopted and used AI for getting real benefits. Using that technology to generate productivity gains, cost gains, revenue gains, and making a difference in people's lives. The way we designed the program, it has been able to make a difference on all these counts. But that is just a beginning of the journey. This journey will also have many opportunities

0: opportunities for small and medium enterprises, where they can now access the benefits which were generally available to people who could hire a McKinsey or hire a BCG.
1: జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో వైమానిక శక్తి కీలక పాత్ర పోషిస్తుందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. భారత వైమానిక దళం 94వ వార్షికోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఘాజియాబాద్లోని హిండాన్ ఎయిర్బేస్లో నిర్వహించిన వైమానిక దళ దినోత్సవ వేడుకల్లో ఏపీ సింగ్ పాల్గొన్నారు. భారత వైమానిక దళం పెరుగుతున్న సామర్థ్యాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ, అత్యాధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే వైమానిక దళం అసలైన బలం కాదని, దాని నిజమైన శక్తి ఎయిర్ వారియర్స్లోనే ఉందని ఉద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ అంతరాలను తగ్గించి సాంకేతికతను సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించాలని 57వ జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. భారత్ ఈ ఏడాది $1 trillion ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. చిత్రమంజరి ఫిలిం గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న ఈ గీతం కొండవీటి సింహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడుతున్నారు. వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం.

చిత్రమంజరిలో తరువాత వినబోతున్న పాట ప్రేమాభిషేకం చిత్రం కోసం ఎస్పి బాలనం పి సుశీల పాడుతున్నారు. దాసనారాయణ సాహిత్యానికి చక్రవర్తి స్వరాలు కూర్చారు. వినండి.

మీ అభిమాన ఎఫ్ఎం మార్కాపురం 101.5 ద్వారా మీరు వింటున్నారు చిత్రమంజరిలో ఫిలిం గీతాలు. తర్వాత వినబోతున్న ఈ గీతం పచ్చని కాపురం చిత్రం కోసం ఎస్ జానకి, కేజేఎస్ దాస్ కలిసి పాడుతున్నారు. వేటూరి సాహిత్యానికి చక్రవర్తి స్వరాలు కూర్చారు ఈ పాటకి.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు రాత్రి 9:30 గంటలకు అలనాటి మధురాలు, గోల్డెన్ ఓల్డ్ మెలోడీస్, ప్రత్యక్ష ఫోన్ ఇన్, పాత సినిమా పాటలు కోరుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్ 0859622393. నంబర్ గుర్తుంచుకోండి, 0858962333. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం రాత్రి 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు అలనాటి మధురాలు, పాత చిత్రాల నుండి మెలోడీ గీతాలు, లైవ్ ఫోనిన్. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0859622393, 0855962233. ముందుగా తొలి శ్రోతను పలకరిద్దాం. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
2: నమస్కారం సార్.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
2: సార్, మధుర అలనాటి మధుర గీతాలు కదా సార్ ప్రోగ్రామ్ పేరు?
1: అవునండి, అలనాటి మధురాలు.
2: అలనాటి మధురాలు సార్. మీకు కార్యక్రమానికి స్వాగతం సార్.
1: థ్యాంక్ యూ అండి. మేము చెప్పాలి మీకు, వెల్కమ్ టు అలనాటి మధురాలు అన్నాను అందుకే నేను ఇందాకే.
2: అవును,
1: మీ పేరు చెప్పగలరా ఒకసారి
2: సార్? తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్.
1: జైనుద్దీన్ గారు బాగున్నారా?
2: చాలా బాగున్నాం సార్. మాకు మార్కాపుర ఆకాశవాణి దాదాపు అంటే ఒక 26-27 సంవత్సరాల నుంచి మాకు సుపరిచితం సార్.
1: మీ పేరు కూడా మాకు పరిచితమే అండి, సుపరిచితమే.
2: థ్యాంక్ యూ.
1: ఉత్తరాలు కూడా రాస్తుంటారు కదా మీరు అప్పుడప్పుడు?
2: అవునవును సార్, అప్పుడు ఈమెయిల్స్ అదేంది అంటాను సార్.
1: అవునవును, మీకు డిఆర్ఎఫ్ఎం కూడా రాస్తా ఉంటారు.
2: అవునవును సార.
1: మీరు మాకు వివిధ భారతికి కూడా కాల్ చేసి మీరు క్విజ్ టైంలో కూడా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తూ ఉంటారు విజయవాడ ప్రోగ్రామ్స్కి.
2: అవును సార్.
1: మాకు రెగ్యులర్ శ్రోత మీరు. చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట కావాలనుకుంటున్నారు?
2: నేను దాదాపు అంటే నేను 46 సంవత్సరాలుగా రేడియో షో కాకుండా సాగుతున్నా సార్. నా వయసు ఇప్పుడు ప్రస్తుతం 63 సంవత్సరాలు సార్.
1: ఓకే, ఎన్నెల నుంచి ఉంటున్నారు మన రేడియో?
2: మన రేడియో సార్ నేను 46 సంవత్సరాల నుంచి వింటున్నాను. అంతకు ముందు 50 సంవత్సరాలు అంటే కొన్ని ఆశ ముందు కూడా విన్నాను, కానీ ఒక చోటగా మారడం మాత్రం 46 సంవత్సరాలు అవుతుంది సార్.
1: రేడియో ద్వారా వింటున్నారా, ఇప్పుడు యాప్ ద్వారా వింటున్నారా మీరు?
2: సార్ ఇప్పుడు నేను యాప్ ద్వారా వింటున్నాను సార్. మీ యాప్ వచ్చి దొరుకుతున్నాను, అన్ని కేంద్రాలు యాప్ లో వింటున్నాను సార్.
1: ఓకే, అందరికి చెప్పండి, పక్కన ఉన్న వాళ్ళకి కూడా కొంచెం పరిచయం చేయండి.
2: చాలా మందిని పరిచయం చేసాను సార్,
1: ఎందుకంటే ఈ కాలం వాళ్ళకి చాలా మందికి తెలియదు.
2: అయితే యాప్ వచ్చిన దొరకదు బాగా, స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకి చాలా మంది చెప్పాను సార్. నేను
1: వినాలనుకునే వాళ్ళకి చాలా మంచిది. మీరు ఎక్కడున్నా ఏ పని చేసుకుంటున్నా కూడా రేడియో వినొచ్చు.
2: అవును సార్.
1: పాట చెప్పగలరా ఏ చిత్రం నుంచి ఈరోజు?
2: సార్ నమ్మిన బంటు చిత్రంలో చెంగు చెంగున గంతులు వేయండి.
1: నమ్మిన బంటు.
2: అవును సార్. ఇది పాత సినిమా సార్?
1: ఇప్పుడు మన పాత సినిమాలే.
2: అవును.
1: చెంగు చెంగున ఉందండి, పి సుశీల గారు పాడారు.
2: అవును సార్, చాలా మంచి పాట సార్, హుషారైన పాట.
1: మంచి పాట అడిగారండి, ప్రసారం చేస్తున్నాం. జైనుద్దీన్ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, ఇలాగే చేస్తున్నాండి.
2: థ్యాంక్ యూ సార్,
1: బై.

0: వెల్కమ్ టు వల్నాటి మధురాలు అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: అనంతపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి సార్.
0: మధుసూదన్ రెడ్డి గారు బాగున్నారా?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్?
0: బాగున్నాం అండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
1: సార్ 16 ఏళ్ళ వయసు.
0: 16 ఏళ్ళ వయసా?
1: అవును సార్.
0: అందులో ఏ పాట అండి? ఏమండి? ఏ పాట అండి అందులో? ఆ చిత్రం నుంచి ఒక పాట ఏమంటారా?
1: కట్టు కథలు చెప్పిస్తే సాంగ్ ఉంటుంది సార్.
0: కట్టు కథలు?
1: కట్టు కథలు చెప్పి నేను కౌగిస్తే సార్.
0: ఉందండి, బాలసుబ్రహ్మణ్యం యజ్ఞానికి పాడారు, వచ్చేస్తుంది. వినాయక్ చవితి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, ఇలా కాల్ చేస్తుంది.
1: గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.
0: గుడ్ నైట్. థ్యాంక్ యూ.

0: వెల్కమ్ టు అలనాటి మధురాలండి. ఎవరు మాట్లాడుతున్నారండి? గుప్తా గారు బాగున్నారండి, చాలా కాలం చేశారు. ఏ చిత్రం నుంచి పాట కావాలి చెప్తారా ఈరోజు?
1: చెప్తా సార్. ఇవాళ ప్రముఖ నటులు
0: ఏ చిత్రం నుంచి కావాలండి? గృహప్రవేశం అండి.
1: శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతి పాట
0: పాట వచ్చేస్తుంది, మరి వినేసేయండి. చెప్పండి చెప్పండి, అందరికోసం. ఓకే ఓకే ఓకేనండి, మీ వల్ల అందరికోసం చెప్పండి వినమని. ఓకే అండి, థ్యాంక్ యూ.

0: వెల్కమ్ టు అల్నాటి మధురాలండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: సార్, నెల్లూరు జిల్లా ఉత్తిరెడ్డి పాలెం నుంచి మస్తాన్ బాషా సార్. బాగున్నారు సార్?
0: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు బాషా గారు?
1: బాగున్నాను సార్, దేవుడి దయ, పెద్దవారి ఆశీస్సులు.
0: ఓకేనండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
1: నా పేరే భగవాన్ సినిమాలో నుంచి.
0: నా పేరే
1: మేడలో చేరిన చిలకమ్మ ఆ పాట సార్. నా పేరే భగవాన్.
0: ఎవరు హీరో అందులో?
1: ఎన్టీ రామారావు గారు సార్.
0: ఎన్టీఆర్ నా పేరే భగవాన్.
1: నా పేరే భగవాన్
0: అందులో ఏ పాట అన్నారండి?
1: మేడలో చేరిన చిలకమ్మ. మేడలోనే ఉంటే ముద్దు.
0: బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు
1: సార్.
0: వచ్చేస్తుందండి మరి బాషా గారు.
1: సార్, మా ఫ్రెండ్స్ అందరికి శుభరాత్రి సార్.
0: ఓకేనండి, టైం కొంచెం తక్కువగా ఉంది. అది
1: ధన్యవాదాలు సార్.
0: అందరిని వినమని చెప్పండి ఖచ్చితంగా.
1: ధన్యవాదాలు సార్. అందరు తప్పకుండా వింటాం సార్, మాకు ఎంతో అభిమానం సార్.
0: థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

వెల్కమ్ టు అల్నాటి మధురాలండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఏమండి, ఫోన్ కొంచెం దగ్గరికి పెట్టుకోండి సార్, మీరు వాయిస్ చాలా ఇదిగా వస్తుంది. రేడియో ఉంటే ఆఫ్ చేసేయండి ఫస్ట్, డిస్టర్బెన్స్ వస్తూ ఉంది, వాయిస్ ఏమి వినిపించట్లేదు. హలో హలో, శ్రీనివాసులు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మెహదీపట్నం నుంచి. ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు? ఏమండి, ఇది పాత సినిమాలు కదండి, కొత్తగా అల్నాటి మధురాలు ఓల్డ్ సాంగ్స్ కదా మనం ఇప్పుడు ప్రోగ్రామ్. ఓల్డ్ ప్రాణం ఓల్డ్దే మీరు అడిగేది?

వేరే వేరే చెప్తారా ఏదైనా అనుమానం? పాతది ప్రస్తుతానికి అందుబాటులో లేదండి, కొత్త చెప్పండి, వేరే పాట ఏదైనా చెప్పండి.

0: వేరే పాట.
1: ఈ పాట ఏం చేస్తుంది?
0: ఏమండి? హలో హలో.

0: గారి ప్రాణం చిరంజీవిదే ఓపెన్ అవుతుందండి ఇప్పుడు ప్రస్తుతానికి. వేరే చెప్పండి, ఇందాక ఏదో చెప్పారు ఇంకోటి
1: చెప్పండి.
0: కొంచెం పెద్దగా చెప్పండి, వాయిస్ దగ్గర పెట్టుకొని.
1: పాపం పసివాడ.
0: పాపం పసివాడా? అందులో ఏ పాట అండి? అమ్మను చూడాలా? వచ్చేస్తుందండి, వినేసేయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: మీరింతవరకు అలనాటి మధురాలు, పాత చిత్రాల నుండి మెలోడీ గీతాలు, లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి మార్కాపురం రంగస్థలి ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి ఐటీవరం గ్రామ కళాకారులు శ్రీ గూడిరి జయరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
2: ప్రముఖ రంగస్థల కళాకారుడు కళామతల్లి ముద్దుబిడ్డ శ్రీ గూడూరి జయరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి కళానుభవాన్ని సాటి కళాకారులకు శ్రోతలకు వారి ద్వారా వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి జయరావు గారు.
3: నమస్కారం అండి
2: జయరావు గారు. మరి మీరు ఈ కళారంగంలో మీరు ప్రవేశించడానికి ప్రధాన కారణమేంటి? ముఖ్యంగా కళారంగము అనగానే చాలా మంది చదువుకోని వాళ్ళు ఇందులో ఎంటర్ అవుతూ ఉంటారు. మనం చూస్తున్నాం డివి సుబ్బారావు గాని, ఏవి సుబ్బారావు గాని, ఏవి వెంకటేశ్వర్లు గాని, ఆ తర్వాత లక్ష్మణ్ రావు అయితే అసలు ఏలిముద్ర. ఎంతో మంది చదువు తక్కువగా ఉన్నా కూడా భాషా పరంగా చాలా
4: ఏ ఊహకో సర్దుతున్నాడా, నా తీగలలోని శక్తిని గమనించగలడా
2: ఏమంటే అందులో సాహిత్య పరంగా ఎటువంటి తప్పులను మనం పట్టుకోలేము.
3: వాస్తవమే
2: చదువుకోకపోయినా కూడా ఆ కళా తపస్సి, కళ మీద ఆ ప్రేమ అభిమానంతో సాధన చేసి చాలా వరకు కూడా నాటకాలు ఆడటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ నాటక రంగంలో ప్రవేశించే ముందు మీరు ఏ ఏ కార్యక్రమాలు చేశారు, మీ నేపథ్యం చెప్పండి, మీరు ఎంతమంది మీ కుటుంబ సభ్యులు, మీ నేపథ్యం అంటే మీరు ఎవరెవరు ఏం పని చేస్తున్నారు, మీరు ఈ కళల పట్ల ఎందుకో ఆకర్షితులైనారు, ఆ విషయాలు చెప్పండి.
3: నాకు చిన్నతనం నుంచి ఈ పద్యాలంటే ఒక అభిమానం. అదిగాక నేను చిన్నపిల్లడప్పుడు మా నాయన మాయల పగిరికి వేసేవాడు. బాలనాగమ్మలో మాయల పగిరిగా బాగా రాణించేవారు. ఆయన రియల్ గా కాస్తాల గడ్డకి వెళ్ళి పుచ్చని తీసుకొని ఒక ఎముకని తీసుకొని స్టేజ్ మీద ప్రదర్శన చేశారు. అది మా పూర్వీకులు మీ నాన్న ఇలా ఇలా ఇలా ఇలా చేసేవాడయ్యా అని చెప్తూ ఉండేవారు. నాకు అట్ట మనకు ఆ కళ మీద నేను కూడా స్టేజ్ మీద నాటకం ఏదో ఒక విధంగా నటించాలనే భావన కలిగింది.
2: మరి నువ్వు ఈ నాటక రంగంలోకి రావడానికి మీ నాన్న ఒక్కరే కారణమా, మిగతా డ్రామాలు ఊర్లో వేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరి డ్రామాలు మీరు చూస్తూ ఉండేవాళ్ళ?
3: మా ఊర్లో లక్ష్మయ్య పంతులని ఉండేవారు. అది గంగదేవపల్లి ఎర్రగొండపాలెం దగ్గర గంగదేవపల్లి లక్ష్మయ్య గారు. అప్పుడు పూర్వంలో అప్పుడు మా నాకు ఇంద్రమ్మ కాలేజీలు ఇచ్చిన టైంలో ఆయన మా ఊరికి నాటకం చెప్పడానికి మా ఇళ్ళకే వచ్చాడు. మా ఇంట్లోనే పెట్టారు.
2: మీ నాన్నగారు ఉన్నారా?
3: మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇంకా మా నాన్నది గుర్తొచ్చి నేను కూడా ఒక వేషం వేయాలి అనేది నాకు పట్టుదల పట్టింది. అప్పుడు నాకు వయసు 12 సంవత్సరాలు. నా స్వరం విని ఒక పద్యం పాడించి అబ్బా నువ్వు బాగుంటావబ్బా అని చెప్పి నాకు కాడిసిన త్రూ అవుట్ ఇచ్చారు. నేర్చుకున్నాను, వేశాను. అది ఆ నుంచి ఇంకా
2: ఫస్ట్ నాటకం, అది
3: ఫస్ట్ నాటకం 12 సంవత్సరాల వయసులో ఫస్ట్ నాటకం. తదుపరి కొంతకాలం తర్వాత ఐటివర గ్రామం నుండి ఆ నుంచి ఒక 20 సంవత్సరాల తర్వాత మార్కాపురం రావటం జరిగింది. ఇక్కడ మన కళ అంటే ఆ కళ మా పాత కళ ఉంది కదా, దాన్ని బట్టి ఇక్కడ పెట్టెలు ఉండటంలో వాళ్ళకి రావడం పోవడం.
2: ఇక్కడ ఎవరెవరి దగ్గర
3: ఇక్కడ మన ఇప్పుడు సి వినారాయణ సారు, రత్నం సారు, పిస్తోలు సుబ్బారావు, గుంటక సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళు మన మార్కాపురంలో కోనేటి బజార్లో ఆంజనేయ స్వామి గుడిలో పెట్టబెట్టడం జరిగింది. నేను వారితో పాటు పోవటము, డ్రామాలు వేయటము, మంచి చెబరా చేస్తూ వారణాసి బాగా ఆడుతూ ఉండేవాడిని. అట్లా అట్లా అట్లా ఇంకా అన్ని నాటకాలు ఇంకా ఒకటొకటి బ్రహ్మగా నాటకము, భవానీ సీన్లు, గయోపాఖ్యానం సీన్లు ఈ నేర్చుకుంటూ వేస్తూ.
2: అంటే ఇప్పుడు మీకు ఆ నాటకాలని నేర్పిన గురువు ఎవరు?
3: మాకు మామూలుగా ఐటివర గ్రామంలో 12 సంవత్సరాల అప్పుడు గంగదేవపల్లి లక్ష్మయ్య గారు, ఇక్కడికి వచ్చినాక సిన్నంకాయ పంతులని రామక్కపల్లి సిన్నంకాయ పంతులు గారు. ఆ తదుపరి మా వాళ్ళ నాగార్జున పంతులు, వాళ్ళ నాన్నగారు కోటి వీరాచారి గారు, అలాగే బ్రహ్మగారి నాటకం

0: మన సీను పంతులు గారు ఇలా ఎలా ఒక పంతులు, మళ్ళీ గజ్జి కోటేశ్వరరావు గారని దేగనకొండ కోటేశ్వరరావు గారి గారు కూడా అంటే ప్రతి సీను ఏదో ఒకటి నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇలా రన్నింగ్ లో ఉన్నాం. మామూలుగా హరిశ్చంద్ర నాటకాలే మామూలుగా మేము సొంతంగా చేయించిన అయితేమి, మమ్మల్ని దేశపై చేయించిన అయితేమి, మార్కాపురం వచ్చి నేను దాదాపుగా 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి ఏపిస్తున్నాము, వేస్తున్నాము, పల్లెలకు పోయి వేస్తున్నాము, అలా అలా జరిగిపోతుంది.
1: మరి జీరో గారు, ఈ నాటకము పద్యాన్ని నేర్చుకోవాలంటే చదువు ముఖ్యం. ఎంతవరకు చదువుకున్నారు మీరు?
0: నేను మామూలుగా 10th క్లాస్ డిస్కంటిన్యూ, 10th పూర్తి కాలే. కానీ ఈ కళారంగంలో ఒక్కర అభిమానం ఉన్న దానివల్ల కొంచెం నేను మళ్ళీ రన్నింగ్లోకి రాణించడం వల్ల భాష కానీ మాట కానీ కొద్దిగా నీట్గా నేర్చుకుంటూ పెద్దలను చూసి నేర్చుకోవడం జరిగింది సార్.
1: ఎక్కడెక్కడ చదువుకున్నాం?
0: మామూలుగా ఎర్రగొండపాలెం 1 నుంచి 3 వరకు చదువుకున్నాం. తిరుపతి అంతకము 9th వరకు, అంతవరకు స్టాప్. తర్వాత చిన్నంగా రియల్ ఎస్టేట్లోకి రన్నింగ్ అయినాం. ఇప్పుడు ఏదో ఒక పర్వాలే.
1: అయితే మరి ఇన్ని వ్యాపకాలు ఉన్న మీకు ఈ కళారంగంలో పద్యాలు నేర్చుకోవడానికి ఇటు సమయం ఎక్కడ దొరికేది?
0: సమయం ఏదో ఒక సమయంలో రూములు ఉంటాయి కదా మార్కాపురంలో, ఈ 3 రూములు 4 రూములు దాకుండా ఉంటే నైట్ టైము అటు మధ్యాహ్నం టైమును ఏదో ఖాళీ టైంలో చూసుకొని పోవటము రావటము జరుగుతుంది. అంటే మామూలుగా జీతం ఇంటి లెక్క పంతులు గారికి ఇచ్చుకుంటూ ఏదో ఒక టైంలో
1: మీకు వీలైన టైంలో
0: మాకు వీలైన టైంలో పాడటం జరుగుతుంది. నాటకం ఉందంటే ఆ రోజు ఏదన్నా మనం పనికి సొంత పని ఉంటే ఒక మనిషిని పెట్టుకోవడం, జాగ్రత్తలు చేసుకొని మనం
1: ప్రాక్టీస్ చేస్తాం,
0: ప్రాక్టీస్ చేయడం, డ్రామాలు కాడికి పోవటం, డ్రామా వేయటం అలా జరుగుతుంది సార్.
1: మరి జయరావు గారు, ఫస్ట్ మీరు సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి మీ రంగస్థల ప్రవేశం జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఈ సత్యహరిశ్చంద్రలో మొట్టమొదట మీరు బాలనటుడిగా కాటు సీన్ వేశాము అని అంటున్నారు. అయితే ఈ కాటు సీన్ లో ఒక మంచి డైలాగుతో కూడిన పద్యం మనం ఇప్పుడు శ్రోతల కోసం వినిపిద్దామా? పద్యం పాడే ముందుగా మనము ప్రార్థన గీతం తోటి మొదలు పెడదామా?
0: ఓకే. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం.

0: ప్రార్థన గీతాన్ని చాలా చక్కగా ఆలపించారు. మొట్టమొదటగా మీరు బాలనటుడిగా కాడ్సీన్ ప్రదర్శన చేశారని చెప్తున్నారు. ఈ కాడ్సీన్లో ఒక డైలాగుతో కూడిన మంచి పద్యం చెప్పండి.
1: స్వామి యొక్క వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి అంత ఈ వల్లకాటి ఎందు కావలి నుండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకుని రమ్మువని ఏ సురోభాండమును నాకిప్పించినాడు. అహో సురోభాండమా, నీవు కడు పూజ్యురాలవు, కావుననే విశ్వామిత్రుని సహాయ సంపక్తిసే విశ్వ విశ్వంభరాదేవికి ఆస్థానంబగు మధ్య భుజపీటిపై ఇట్ల దిష్టించి ఉన్నావు. ఇంకా త్వరపడి శ్మశాన వాటికే చేరుకునవలను. అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయో ఆవరించి కన్నులుండువారి సవితమును గుడ్డివాండ్రను చేయిస్తున్నది కదా ఈ అంధకారము కలవ.

0: చక్కగా పాడారు. ఈ పాట పాడాలి అంటే ఆషామాషి వ్యవహారం కాదు, ఎంతో ప్రాక్టీస్ చేయాలి, ఎంతో శ్రద్ధ ఉండాలి. సంగీతం అనేది తెలుసుకోవాలంటే చాలా కఠోరమైన దీక్ష చేయాలి, ఒక దీక్షలాగా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎట్లా నేర్చుకున్నారు ఈ పద్యాలను?
1: పట్టుదలతోనే నేర్చుకున్నాం. కళారంగంలోకి బాగా రాణించాలనే పట్టుదలతో పట్టుబట్టాము, నేర్చుకున్నాము, దినసాధన చేశాము. ఇప్పటికి కూడా సాధన చేస్తూనే ఉన్నాం. అది
0: ప్రతిరోజు
1: ప్రతిరోజు సాధన చేస్తూనే ఉన్నాం.
0: హరిశ్చంద్రలోనే మీరు ఇంకా ఏ పాత్రలు అభినయించారు?
1: వారణాసి పాడతాను, అడవశీని పాడతాను.
0: వారణాసి నుంచి ఒక మంచి డైలాగు, ఒక పద్యం చెప్పండి.
1: దేవి భౌతవ్యమును ఎవరి రంగుదురు, దేవి భౌతవ్యమును ఎవరి రంగుదురు చూడు,

0: ఇది ఏ రాగంలో పాడారు జయరావు గారు? మీరు
1: మాల్కోస్ అండి.
0: మీరు ఎలా దీన్ని రాగాన్ని గుర్తుపెట్టుకోవడం?
1: దిన సాధన మనకు అదే అలవాటు కాబట్టి చేస్తూ ఉంటాం, కాబట్టి తరచుగా పాడుతూ ఉంటాం అదే పద్యాలని కలిసి అందరం. ఎక్కువ శాతం వారణాసి పద్యాలు, ఈ హరిచంద్ర పద్యాలే రన్నింగ్ లో అందరూ పాడుతుంటాం, రాగదాటిలో అందరం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అది మనకు చిన్నతనం నుంచి బాగా అలవాటు కాబట్టి.
0: హరిశ్చంద్రుడు ఆ వేటకు బయలుదేరే ముందు ఆయన ఒక మంత్రితోటి వస్తాడు కదా, సత్యకీర్తి. వచ్చేటప్పుడు ఆయన ఒక పద్యం పాడతాడు కదా, ఆ సన్నివేశాన్ని వివరిస్తూ ఆ డైలాగ్ తో ఒక పద్యం చెప్పండి.
1: వేడసిన్ల కళ్యాణ రాగంతో సత్యకీర్తి. ఇది ఒక ప్రశాంతమైన పుణ్యాశ్రమము ప్రాంత భూమి, చూడు

0: జయరావు గారు, మరి మీరు భవానీసీను అంటే చింతామణి నాటకంలో కూడా నాకు ప్రవేశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఈ చింతామణి నాటకం అనగానే వేశ్యకు సంబంధించినటువంటి ఒక అశ్లీల నాటకం అని చెప్పేసి అంటుంటారు. అసలు ఈ చింతామణి నాటకం యొక్క నేపథ్యం ఏంటి?
1: చింతామణి నాటకము వేశ్య నాటకం కాదు, భక్త చింతామణి నాటకం. దాని అర్థం ఏమిటంటే వేశ్య అనే ఒక భావన తీసుకుని వచ్చి మామూలుగా కామముతో నిండిన మన ప్రజానికము తెలుసుకున్నటకు చింతామణి నాటకమును ప్రదర్శించారు. వేశ్యల వలన సంసారములు ఎలా అవుతున్నది, కుటుంబములు ఎలా భంగమవుతున్నది అనే దానికి చాలా మంది వేశ్య నాటకం అంటారు, కానీ అది భక్త చింతామణి. దాంట్లో దాన్ని నిమగ్నముగా కూకొని పూర్తి నాటకమిగిన ఇంటే తప్పులు చేసే వాళ్ళు కూడా ఒక ఎవరు కూడా ఒక తప్పు చేయరు, అది విచారం అనేది చేయరు. భార్యే నా భార్య, నా బిడ్డలు నా కుటుంబం అని అది వాళ్ళకప్పుడు దాంట్లో జ్ఞానోదయమైంది. అందుకని దాన్ని వీళ్ళందరి కనువిప్పు కొరకై ఆ నాటకమును ప్రదర్శించడం జరిగింది. నారాయణ గారని ఆయన రాశారు, ఈ నాటకమును ప్రదర్శిస్తే కొంతమందికైనా జ్ఞానోదయం కలుగుతుందని ఇది ప్రదర్శించడం జరిగింది, ఆయన గారు రాయటం జరిగింది.
0: చింతామణి నాటకాన్ని ఈ మధ్య కాలంలో దేవనర్తకి నాటకం అని కూడా అంటున్నారు కదా, ఈ దేవనర్తకి నాటకంలో మీరు ఏ పాత్ర వేశారు, అందులో నుంచి ఒక పద్యం?
1: ఇందులో చింతామణి నాటకంలో భవానీసీను, బిల్వసీను, చిత్రసీను, చింతామణి సీను, దామోదరం చాలా చాలా సీన్లు ఉంటాయి. దీంట్లో భవానీసీను పద్యం సందేహమేమి, ఎవరి మాట వేవేళ, నేను నిన్ను ఎన్ని మార్లు శ్లాఘింపలేదు చింతామణి, ఎందరులేరు వారవనదే క్షణలే

0: చాలా చక్కగా పాడారు జయరావు గారు. మరి నాటక రంగంలో మీ కుటుంబంలో మీ నాన్నగారు కళాకారుడు.
1: మా మేనమామ గాత్రాలు మా ఇరువురికి వచ్చినాయి, మన్నకు నాకు. ఆయన కొంత కొన్నిసార్లు కూడా మా మేనమామ గారు ఇప్పుడు గుంటూరులో ఉంటారు, పిచ్చయ్యని, కోట పిచ్చయ్యని. ఆయన త్రూ అవుట్ యాక్టర్.

0: అన్ని నాటకాలు, శిలువదారి, పూర్తి హరిశ్చంద్రలు, అన్ని త్రోట్ డ్రామా యాక్టర్ల కల్లా. ఆయనకు టికెట్ నాటకాలు కూడా ఆడేవాడు. కానీ ఆయన మాకు కొన్ని కొన్ని బిట్లు కూడా, డైలాగ్స్, బిట్లు, నడత, యాక్టింగ్ కూడా చాలా సార్లు మాకు చెప్పేవాడు. నాకు నా మీద అభిమానం ఎక్కువ.
1: బ్రహ్మంగారి నాటకం అనేది భక్తిరసం అనేటువంటి ఈ నాటకం, ఈ బ్రహ్మంగారి నాటకం యొక్క నేపథ్యం ఏంటి? అసలు ఈ నాటకంలో నువ్వు ఏ పాత్ర వేస్తావు? ఆ పాత్రలో ఒక మంచి పాట.
0: బ్రహ్మంగారి నాటకంలో బ్రహ్మంగారు, సిద్ధయ్య, ఈశ్వరమ్మ, గోవిందమ్మ, ఇలా సీన్లు సీన్లు ఉంటాయి. దాంట్లో నేను ఆదాంబి చీను, ఆదాంబిగా ఉంటారు. ఆదాంబి చీన్లో సిద్ధయ్యగా, ఆదాంబి అంటే సిద్ధయ్య తల్లి, పీరుసాహిబు, ఆదాంబి, సిద్ధయ్య తల్లిదండ్రులు. ఆ పాత్రలో సిద్ధయ్య గారు బ్రహ్మంగారి శిష్యుడై తల్లిదండ్రుని వదిలి బ్రహ్మంగారి చెంత చేరుతాడు. దాంట్లో నుంచి కొడుకు కోసము తిరుగుతూ తిరుగుతూ కొడుకును కనుక్కొని వచ్చిన తర్వాత కొడుకు తల్లి సంబోధంలో ఒక పాట, ఇంటికి పోదరాయా అని చెప్పి బతిలాడుతుంటున్నది. దాంట్లో నేను రానమ్మా, నా శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి విడిచి నేను రాను అని చెప్పి దాంట్లో, అమ్మా, ఈ తుచ్చము శరీరముపై నీకు ఇంత భ్రాంతి ఏలనమ్మా, విన్నావు?

0: చక్కగా పాడారు జయరావు గారు. నానాటికి అంతరించిపోతున్న ఈ కళారంగానికి తిరిగి పూర్వ వైభవం రావాలంటే యువతకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు?
1: కళారంగం అనేది చాలా పవిత్రమైనది సార్. కళారంగము అనేది అందరికీ అబ్బదు, అబ్బినవాడు అదృష్టవంతుడనే, అదృష్టము వరము కూడక. యువత కూడక ఈ కళారంగమును పోనీయకోకుండా నేర్చుకుంటుంది. ఈ కళారంగంలో చాలా సౌకర్యములున్నాయి, ఆదాయాలున్నాయి. కళారంగమును మా ఏజ్ వాళ్ళ వరకు అభినందిస్తురు గాని ఇప్పుడున్న యువత అభినందించకపోగా చాలా వెనుకబడిపోవచ్చు ఉన్నది. కనుక యువత కూడక ఈ కళారంగమును ఆహ్వానిస్తే ఈ కళారంగం అనేది ఇంకా బాగా ప్రజ్వలించది. శాస్త్రీయ సంగీతమును నేర్చుకోవాలని అది ఒక వరముగా యువత కూడక భావించి కళారంగంలో ప్రవేశిస్తే చాలా ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యరీత్యా కానీ అన్నిటికీ ఉపయోగం. ఒక రాగము అనేది రోగమునకు మంది. ఆ రాగము అనేది రోగమునకు మందంటే మన ఆరోగ్య రీత్యా కూడా చాలా చాలా ఉపయోగపడుతున్నాయి. కనుక యువత కూడక ఈ కళారంగమును అడుగంటనీయకుండా ఈ కళారంగమును ప్రోత్సహించి ఈ కళను బ్రతికించమని ప్రార్థిస్తున్నాం. కళారంగం అనేది గాత్రధర్మము ఎవరికైతే పుట్టిందంటే వాళ్ళు అదృష్టవంతులు. కావున గాత్రమును ఒకసారి అందరూ చెక్ చేసుకుని కళారంగములో గాత్రమున్న ప్రతి యువకుడు

0: ప్రతి ఒక్క మనిషి ఈ రంగములోకి ప్రవేశించి సంగీతములో ప్రాధాన్యులుగా నిలవమని ప్రార్థిస్తున్నాం.
1: సాటి కళాకారులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం అండి జీరో గారు.
0: నమస్కారం అండి. కళారంగాన్ని ఆదరిస్తున్నందుకు ఆకాశవాణి కేంద్రమునకు ధన్యవాదములు.
2: మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి ఐటీవరం గ్రామ కళాకారులు శ్రీ గూడూరి జయరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు ఒక జానపద గీతం.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు జానపద రంజని, ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో

0: బాలభక్త బ్రహ్మానంద నాట్య మండలి బృందం వారిచే పండరీ భజనలు వింటారు.
1: జై బోలో.

మీరింతవరకు జానపద రంజని కార్యక్రమంలో శ్రీ బాలభక్త బ్రహ్మానంద నాట్య మండలి బృందం వారిచే పండరీ భజనలు విన్నారు. ఇప్పుడొక జానపద గీతం విందాం.

జానపద గీతం విన్నారు. ఇంతటితో జానపద రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM, సమయం రాత్రి 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోనూ ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.